మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో సాంప్రదాయ కీర్తనలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

మెట్ట పంటలు రబీ సీజన్లో విత్తుకోవటానికి అనుకూలమైన సమయాల గురించి గుంటూరు ఏరువాగ కేంద్రం శాస్త్రవేత్తలు ఈ విధంగా తెలియపరుస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఇప్పటి వరకు కూడా పంటలు సాగు చేయకుండా సాగు విస్తీర్ణంలో ఉన్న భూమి చాలా ఖాళీగా ఉంది. సెప్టెంబర్ 3వ వారంలో కురిసిన వర్షాల కారణంగా ఈ ఖాళీగా ఉన్న భూముల్లో పంటలు విత్తుకోవటానికి ఒక అవకాశం వచ్చింది. మెట్ట పంటలుగా వరి, మినుము, పెసర, మంచి శనగ, మొక్కజొన్న, జొన్న, సజ్జ, ఆముదం వంటి పంటలు సాగుకు అనుకూలంగా చెప్పుకోవచ్చు. సాధారణ పరిస్థితుల్లో ఈ పంటలు రబీ సీజన్లో సాగు చేయటానికి అనుకూలమైన సమయం అక్టోబర్ 15 నుండి నవంబర్ 15 వరకు. కానీ ప్రస్తుత బెట్ట పరిస్థితుల్లో ఈ పంటలు సెప్టెంబర్ చివరి వారంలో అయినా సరే విత్తుకోవచ్చు. ఈ సంవత్సరం ఉన్నటువంటి వర్షాభావ పరిస్థితుల కారణంగా ముందుగా విత్తుకోవటం చాలా అనుకూలం. అక్టోబర్ నవంబర్ నెలల్లో వర్షాలు బాగా కురిసినట్లయితే ఈ పంటలు సంతృప్తిగా దిగుబడులు ఇవ్వటానికి అవకాశముంది. కాబట్టి రబీ పంటలు సాగు చేయవలసిన రైతులు ఆలస్యం చేయకుండా ప్రస్తుత వర్షాలకు రబీ పంటలు సాగు చేసుకోవచ్చు. ముందుగా కంది పంటలు చూసుకున్నట్లయితే LRG 41, LRG 52, TRG 59, PCPL 85063 రకాలు అనుకూలంగా చెప్పుకోవచ్చు. రబీ కందిలో విత్తనాలు విత్తుకునేటప్పుడు సాళ్ల మధ్య 60 సెంటీమీటర్లు, సాళ్లలోని మొక్కల మధ్య 16 సెంటీమీటర్లు దూరం వచ్చేలాగా విత్తనాలు విత్తుకోవాలి. దీనికి ఎకరానికి 5 నుండి 6 కిలోల విత్తనం అవసరమవుతుంది. తర్వాత మినుములో చూస్తున్నట్లయితే LGG 884, LGG 904, LGG 932, CU 31, TBG 129, TBG 104 రకాలు అనుకూలంగా చెప్పుకోవచ్చు. ఎకరానికి 10 కిలోల విత్తనం అవసరమవుతుంది. దీనికి ఈ విత్తనాలు విత్తుకోవడానికి సాళ్ల మధ్య 30 సెంటీమీటర్లు, సాళ్లలోని మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు దూరం ఉండేట్టు విత్తుకోవాలి. అలాగే పెసర్లో చూసుకున్నట్లయితే LGG 600, LGG 574, LGG 607, LGG 630, IPM 214, Warangal 42 రకాలు అనుకూలంగా చెప్పుకోవచ్చు. వీటిని విత్తుకోవటానికి సాళ్ల మధ్య 30 సెంటీమీటర్లు ఉండేటట్టు, సాళ్లలో మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు దూరం ఉండేటట్టు విత్తుకోవాలి. పెసర విత్తనాలు విత్తుకోవటానికి ఎకరానికి 8 కిలోల చొప్పున విత్తనం అవసరమవుతుంది. అలాగే శనగలో చూసుకున్నట్లయితే JG 11, NBEG 3, NBEG 47, NBEG 49, NBEG 452, NBEG 857 రకాలు సాగుకు అనువైనవిగా చెప్పుకోవచ్చు. ఎకరానికి 35 నుండి 40 కిలోల విత్తనం అవసరమవుతుంది. కాకి 2, SBEG 119 వంటి తెలుపు రకాలు కూడా ఈ యొక్క శనగ పంటకు అనుకూలంగా చెప్పుకోవచ్చు. ఇవి ఎకరానికి 50 కిలోల చొప్పున విత్తనం అవసరమవుతుంది. అలాగే మొక్కజొన్నలో చూసుకున్నట్లయితే DHM 117, DHM 113, నూజివీడు, కావేరి వంటి కంపెనీలు హైబ్రిడ్ వంగడాలు అలాగే తమ ప్రాంతాల్లో మంచి దిగుబడి నమోదు చేసుకున్న వాటిని ఎంచుకుని ఎకరానికి 8 కిలోల విత్తనం చొప్పున వేసుకోవాలి. ఈ విత్తనాలు విత్తుకోవటానికి సాళ్ల మధ్య 60 సెంటీమీటర్లు, సాళ్లలోని మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల దూరం వచ్చేటట్టు విత్తుకోవాలి. వీటికి 3 నుండి 4 నీటితడలు ఇస్తే సరిపోతుంది. తర్వాత జొన్నలు చూసుకున్నట్లయితే CSH 10, CSH 11, CSH 12, నూజివీడు, కావేరి, మహాలక్ష్మి కంపెనీల హైబ్రిడ్ వంగడాలను తమ ప్రాంతాల్లో మంచి దిగుబడిని నమోదు చేసుకున్న విత్తనాలను ఎంచుకుని పంటను సాగు చేసుకోవాలి. అలాగే ఈ యొక్క జొన్న ఎకరానికి 3 కిలోల విత్తనం చొప్పున అవసరమవుతుంది. వీటిని విత్తుకోవటానికి సాళ్ల మధ్య 45 సెంటీమీటర్లు, సాళ్లలోని మొక్కల మధ్య 15 సెంటీమీటర్లు దూరం ఉండేట్టు విత్తుకోవాలి. చౌడు నెలలో కూడా సాగుకు అనుకూలంగా చెప్పుకోవచ్చు. 1 నుండి 2 నీటితరలు అవసరమవుతాయి. తర్వాత సజ్జలో చూసుకున్నట్లయితే PHB 126, PHB 4, అలాగే పైవేటి విత్తన కంపెనీల హైబ్రిడ్ వంగడాలు తమ ప్రాంతంలో మంచి దిగుబడులు నమోదు చేసుకున్న వాటిని ఎంచుకోవాలి. ఎకరానికి 1 నుండి 1.5 కిలోల విత్తనం అవసరమవుతుంది. వీటిని విత్తుకోవటానికి సాళ్ల మధ్య 40 సెంటీమీటర్లు, సాళ్లలోని మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు దూరం ఉండేలాగా విత్తుకోవాలి. చివరిగా ఆముదం పంటలు చూసుకున్నట్లయితే DCH 4, DCH 177, DCH 519, DCH 222 రకాలు అనుకూలంగా చెప్పుకోవచ్చు. ఇవి

0: ఎకరానికి 2 కిలోల చొప్పున విత్తనం అవసరమవుతుంది. వీటిని విత్తుకోవటానికి సాళ్ల మధ్య 60 సెంటీమీటర్లు, సాళ్లలోని మొక్కల మధ్య 50 సెంటీమీటర్లు దూరం ఉండేటట్టు విత్తుకోవాలి. ముఖ్యంగా రైతులు దృష్టిలో ఉంచుకోవాల్సింది ఏంటంటే, ప్రస్తుత వర్షాలకు పంటల సాగును మొదలెట్టుకోవాలి. శనగ, మినుము, పెసర, కంది, జొన్న పంటలను నల్లరేగడి నెలలో వర్షాధారంగా సాగు చేసుకోవాలి. విత్తిన తరువాత 1 నుండి 2 నీటితడలతో మంచి దిగుబడులు సాధించవచ్చు. అక్టోబర్ నవంబర్ నెలల్లో కురిసే కొద్దిపాటి వర్షాలు కూడా ఈ పంటలకు ఉపయోగకరంగా ఉంటాయి. మొక్కజొన్న కనీసం 3 నుండి 4 తడులు అవకాశం ఉండే నేలల్లో మాత్రమే సాగు చేసుకోవాలి. 6 తడులను మాత్రం నీరు అందే ప్రాంతాల్లో సాగు చేసుకుంటే మంచిది. జొన్నను 1-2 నీటి తడులు అవకాశం ఉన్న చౌడు నేలల్లో కూడా దీన్ని సాగు చేసుకోవచ్చు.
1: అరటిలో సస్యరక్షణ గురించి తెలుసుకుందాం. పురుగుల యాజమాన్యం గురించి చూసుకున్నట్లయితే, ఇందులో ముందుగా నులిపురుగుల గురించి మనం గమనిస్తే కనుక, ఈ నులిపురుగులు అరటి మొక్కల వేర్లను ఆశించి ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి. కొన్ని రకాల నులిపురుగులు వేర్లలోకి చొరపడి రసం పీల్చి వేర్లపై చారలు ఏర్పరుస్తాయి. మరికొన్ని రకాల నులిపురుగులు ఆశించడం వల్ల వేర్లపై కాయల వంటి బూడిపలు ఏర్పడతాయి. నులిపురుగులు ఆశించడం వల్ల వేర్లు దుంప బలహీనపడి మొక్క నీటిని పోషకాలను సరిగా తీసుకోలేవు. అందువల్ల మొక్కలు వడలినట్లు కనిపిస్తాయి. ఆకుల అంచుల వెంబడి నల్లగా మారి క్రమేపీ ఆకులు ఎండిపోతాయి. దీని నివారణ పద్ధతులు ఏ విధంగా పాటించాలి అంటే, నులిపురుగులు సోకినటువంటి తోటల నుండి పిలకలు సేకరించకూడదు. పిలకల దుంప పైచర్మం పలచగా చెక్కి తరువాత కాపర్ ఆక్సిక్లోరైడ్ అలాగే మోనోక్రోటోఫాస్ కలిపిన ద్రావణంలో ముంచి నీడలో ఆరనిచ్చిన తరువాత నాటుకోవాలి. వేసవిలో లోతుగా దుక్కిచేసి బాగా ఎండగాచిన నేలల్లో అరటిని పాతుకోవాలి. పంట మార్పిడి చేసుకోవాలి. నేలలో వేళ్లపై చారలు కలుగచేయి నులుపురుగులను తగ్గించుటకు జనుము పంట తర్వాత అరటిని నాటుకోవాలి. వేరుకాయ కలుగజేయు నులుపురుగులు ఎక్కువగా ఉన్న నేలల్లో పొగాకు, బెండ టమాటా ఇటువంటి పంటలతో పంట మార్పిని చేయరాదు. ఈ నేలల్లో బంతి పంటను పండించి తరువాత అరటిని నాటుకోవడం వల్ల వేరుకాయ నులుపురుగులను చాలా వరకు తగ్గించుకోవచ్చు. నులుపురుగులు సోకిన అరటి తోటల్లో మొక్కకు 25 నుండి 40 గ్రాముల కార్బోప్యూరాల్ గుళికలు మొక్క మొదల వద్ద 10 సెంటీమీటర్ల లోతులో వేసి మట్టితో కప్పి తేలికగా నీరు పట్టుకోవాలి. తర్వాత దుంపపుచ్చు పురుగు గురించి మనం చూసినట్లయితే, ఈ దుంపపుచ్చు పురుగు దుంపను తొలచి నష్టపరుస్తుంది. అరటి చెట్టు నీరు లేక వడలినట్లు కనిపిస్తుంది. ఆకులన్నీ నీటి ఎద్దడిని సూచిస్తాయి. లక్షణాలు కనిపించిన వెంటనే నివారణ చేపట్టుకోకపోతే క్రమేపీ చెట్టు అంతా ఎండిపోతుంది. వీటి నివారణ పద్ధతులను ఏ విధంగా చేపట్టాలి అంటే, ఈ దుంపపుచ్చు పురుగు లక్షణాలు కనిపించిన వెంటనే ఒక్కొక్క మొక్కకు 40 గ్రాముల కార్బోప్యూరాల్ 3G గుళికలను లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G 100 గ్రాములు మొక్క మొదలు వద్ద లోతుగా తవ్వి మట్టిలో వేసి మట్టితో కప్పి నీరు పెట్టాలి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. తెలంగాణలో చేపడుతున్న నీటి ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను 35 రూపాయలకు విక్రయించనున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

0: ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు 95 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ముసాయిదా జాబితాను ప్రజల అభ్యంతరాల కోసం ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచిందని తెలిపారు. ఓటర్ల జాబితాలో నకిలీ ఓట్లను తొలగించడమే ఎస్ఐఆర్ ముఖ్య ఉద్దేశమని కేంద్ర మంత్రి పేర్కొంటూ
1: సర్వ జరిగిన తర్వాత ఒక డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేసింది. ఎందుకంటే 13 కోట్ల మంది ఓటర్లలో అనేక మంది చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు, అనేక మంది డూప్లికేట్ ఓటింగ్. ప్రజాస్వామ్యంలో ఒక చోట మాత్రమే ఓటు ఉండాలనేటువంటి ఆలోచన. డూప్లికేట్ ఓటింగ్ తొలగించాలా, చనిపోయినటువంటి వ్యక్తులను ఓటింగ్ తొలగించాలా, కొంతమంది ఆచూకీ లేకుండా అసలు అనేక సంవత్సరాలుగా ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళు మన పోలింగ్ బూత్లో కూడా ఉంటారు, వలసలు పోయి వారిని తొలగించాలా, వారు ఇప్పుడు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఓటు హక్కు ఇవ్వాలా, ఇది ఈవేళ సర్వప్రక్రియలో ముఖ్యమైనటువంటి భాగం.
0: తెలంగాణలో చేపడుతున్న తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట ప్రభుత్వం అంగీకరించేలా త్వరగా చర్యలు చేపట్టాలని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన పలు సాగునీటి ప్రాజెక్టులపై వారు చర్చించారు. అలాగే పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతల పథకాలు, సీతారాంసాగర్ బహుళార్థక ప్రాజెక్టు, గౌరవెల్లి రిజర్వాయర్లకు పర్యావరణ అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నివేదికను ఇప్పటికే సమర్పించామని, నీటిపారుదల ప్రణాళిక, అంతర్రాష్ట అంశాలకు సంబంధించిన అనుమతులు ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో జరిగిన ఐటీడీఏ 78వ పాలకవర్గ సమావేశంలో గిరిజన సంక్షేమం, అభివృద్దిపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు, విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో అమలు చేయాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ పథకాలు, నిధులు అర్హులైన ప్రతి గిరిజనుడికి పారదర్శకంగా అందేలా చూడాలని ఆదేశించారు. సీతంపేట ఐటీడీఏ 10ని పసుపు పంటకు కేంద్రంగా అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ అభివృద్ది కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా 11,085 కోట్ల రూపాయలను మంజూరు చేశాయని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఈ నిధుల్లో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గానికి సుమారు 44 కోట్ల రూపాయలను కేటాయించినట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, అత్యవసర వసతుల కల్పనకు ఈ నిధులను వినియోగించనున్నట్లు వెల్లడిస్తూ
2: రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి గ్రామీణ అభివృద్ధి కోసం చెప్పి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాలకు కలిపి 11,085 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మన నర్సీపట్నం నియోజకవర్గాన్ని చూసుకుంటే ప్రభుత్వం ఇచ్చిన డబ్బు మొత్తం మీద మనం శాంక్షన్ ఇచ్చిన వర్కులు 421 వర్కులు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. 43,59,00,000 రూపాయలు శాంక్షన్ ఇచ్చాం. ఆ వర్క్లన్నీ కూడా ఇమీడియట్ గా స్టార్ట్ చేయవలసిందిగా మన గ్రామ పెద్దలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.
0: ఉల్లిపాయల ధరల పెరుగుదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను 35 రూపాయలకు విక్రయించనున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తొలిదశలో విజయవాడ నగరంలోని అన్ని రైతు బజార్లలో ఈ రోజు నుంచి ఈ విక్రయాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఆధార్ లేదా రేషన్ కార్డు ఆధారంగా ప్రతి కుటుంబానికి నెలకు 2 కేజీల ఉల్లిపాయలను కేజీ 35 రూపాయల చొప్పున అందించనున్నామని మంత్రి వివరిస్తూ, విజయవాడలో ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి రాష్ట్రంలోని ఇతర రైతు బజార్లకు కూడా విస్తరించనున్నట్లు వెల్లడించారు.
3: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజనపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలపై ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు కింద 95 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన పాత్ర

0: పాతికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఈ నిధులతో హేవలాక్ బ్రిడ్జ్, పుష్కర్ ఘాట్ల అభివృద్ది వంటి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా పరోక్షంగా 5,000 మందికి పైగా ఉపాధి లభిస్తుందని మంత్రి తెలియజేస్తూ,
1: సాస్కీ స్కీమ్ 94,44,00,000 నిధులు మంజూరు చేసి అఖండ గోదావరి ప్రాజెక్టు సంబంధించిన ఉత్తర్వులు 13/12/24 జారీ చేశారు. హేవలాక్ బ్రిడ్జ్ పునరుద్ధరణకు 42/86 లక్షలు, పుష్కర్ ఘాట్ అభివృద్ధికి 28,43,00,000 అన్నారు. గోదావరి కెనాల్ బోటింగ్ గానీ, బేసైడ్ రెస్టారెంట్ అభివృద్ధికి గానీ 3 కోట్లు దానికి శాంక్షన్ చేయించాం. కడియపులంకలో నర్సరీలకు సంబంధించిన, ఎకో టూరిజం కు సంబంధించినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉండాలనే ఆలోచన, 5,13,00,000 పెట్టించాం. దీనివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 5,000 మందికి ఉపాధి అవకాశం ఉంటుంది.
0: ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక సంస్థలకు నిర్వహించనున్న ఎన్నికల సన్నద్దతపై రాష్ట పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా విశాఖపట్నంలో ఈ రోజు ప్రాంతీయ సదస్సు జరగనుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల పరిధిలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల కమిషనర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, పర్యవేక్షణ అధికారులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. రేపు రాజమహేంద్రవరంలో, శనివారం గుంటూరులో, సోమవారం అనంతపురంలో ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నామని అధికారులు తెలిపారు. పంటల వైవిధ్యీకరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో పప్పుధాన్యాల సాగు గణనీయంగా పెరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఢిల్లీలో జరిగిన జాతీయ రబ్బీ సదస్సులో మంత్రి నిన్న పాల్గొని తెలంగాణలో వ్యవసాయ రంగ ప్రగతితో పాటు రైతుల కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలను గురించి వివరించారు. ఈ ఖరీఫ్లో గత ఏడాదితో పోలిస్తే పప్పుధాన్యాల సాగు 36% పెరిగిందని, దీంతో తెలంగాణ దేశంలో 2వ స్థానంలో నిలిచిందని చెప్పారు. రైతులకు విత్తనాలు, ఎరువులతో పాటు సాంకేతిక పరిజ్ఞానం, సకాలంలో రుణాలు, నేల ఆరోగ్య సమాచారం, శాస్త్రీయ సలహాలు, నీటి పొదుపు విధానాలు, మౌలిక వసతులు అవసరమని మంత్రి పేర్కొన్నారు. ఉత్తర తమిళనాడు, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్పై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అంతర్జాతీయ అనువాదకుల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఒక భాషలోని భావాలను మరో భాష మాట్లాడే ప్రజలకు అర్థమయ్యేలా చేస్తున్న అనువాదకుల సేవలను గుర్తించేందుకు ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా సెప్టెంబర్30న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ అనువాద పితామహులుగా పేరొందిన సెయింట్ జెరోమ్ గౌరవార్థం ఈ రోజును అనువాదకుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. గ్రీకు భాషలోని బైబిల్ను ఆయన లాటిన్లోకి అనువదించారు. వివిధ భాషల్లోని సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో అనువాదకుల పాత్రపై అవగాహన కల్పించేందుకు ఈరోజు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. తెలంగాణలో చేపడుతున్న నీటి ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను 35 రూపాయలకు విక్రయించనున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు 95 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని మంత్రి కన్నుల దుర్గేష్ వెల్లడించారు.

కార్యక్రమాలు రిలే. 8:35 చిత్రగీతాలు, 9 గంటలకు కర్ణాటక శాస్త్రీయ సంగీతం. కార్యక్రమంలో మైసూరు వి దొరస్వామి అయ్యంగారి వీణా వాయిద్యం వింటారు. ఇక ఈ ఉదయం 9:30, 10:30, 11:30, మధ్యాహ్నం 12:30, 1:30, 3:30, 4:30, ఇక సాయంత్రం 5:30, 6:30, 7:30 ఆసియా క్రీడలు 2026 20వ సంచిక యొక్క తాజా సమాచారం వింటారు. 9:35 నమస్తే అమరావతి. 10 గంటలకు ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించు ప్రత్యేక కార్యక్రమంలో సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజనపై ప్రత్యేక కార్యక్రమం. 10:35 రాబోయే అతిథి. 11:00 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు 2026 ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం అనంతరం గుర్తు చేసుకుందాం.

ఇక 11:35 చిత్రగీతాలు, 12:10 లాహిరి లాహిరిలో, 12:35 చిత్రగీతాల అనంతరం 12:40 కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 1:10 చిత్రగీతాలు, 1:35 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో ఆయుర్వేదంలో చర్మ సమస్యల గురించి డాక్టర్ ఎన్సి సుమన గారితో పరిచయ కార్యక్రమంలో వింటారు. అనంతరం లలితగీతం విశేషాలు, నెయిల్స్ కేరింగ్లో జాగ్రత్తలు విశేషాలు వింటారు, లలితగీతం వింటారు. చివరిగా వనితావాణి కార్యక్రమంలో 2:30 చిత్రగీతాలు, 3:00 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 3:35 థీమ్ టైం, 4:00 యువలయ, 4:35 సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్చకటికం నాటకం వింటారు. ప్రథమాంకం ఉపాధ్యాయుడు డాక్టర్ రెంటాల సాంబాశివరావు, విద్యార్థి బి చరణ్ కుమార్. 4:45 జానపద గీతాలు కార్యక్రమంలో శ్రీమతి కాటూరి అరుణా బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు. 5:00 చిత్రగీతాలు. ఇక 6:35 పల్లెసీమలు కార్యక్రమంలో మూత్ర విసర్జన సమస్యలు చికిత్స గురించి డాక్టర్ డి కిరణ్ కుమార్ గారితో పరిచయం. అనంతరం జానపద గీతం వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో మొక్కజొన్నలో ఎరువుల యాజమాన్యం గురించి, సస్యరక్షణ గురించిన సూచనలు వింటారు. 7:00 ప్రసార విశేషాలు. 7:15, 8:35, 8:20 చిత్రగీతాలు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ. 8:00 దార్శనిక భారత్ కార్యక్రమంలో నవభారత నిర్మాణంలో జన్ భాగీదారీ, ప్రజా భాగస్వామ్యం ప్రాముఖ్యత గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమ అతిథులు భారత ప్రభుత్వ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ విశాఖపట్నం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శ్రీ జి మహేశ్వరరావు మరియు ఇంజనీరింగ్ విద్యార్థులు ఆదిత్య, హర్ష. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

ఇక 8:40 దేశభక్తి గీతం, 8:45 విజయవాడ ఏమీటర్లపై ప్రసారాలు రిలే వింటారు. 11:10 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు రిలే వింటారు. ఇవి ఈరోజు 102.2 మెగాహెడ్స్పై మేము ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు మీరు ఇంతవరకు విన్నారు. 102.2 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి జయశంకర్ హెచ్చరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న దోహాలో ఖతార్ ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్తో సమావేశమై యూపీఐ విస్తరణపై చర్చించారు. సేవా సంకల్ప్ జన్ భాగీదారీ స్ఫూర్తితో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు

స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచారం ఒక ప్రజా ఉద్యమంలో మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడల్లో భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 26 కాంస్యాలతో కలిపి మొత్తం 53 పతకాలతో పతక పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతుంది. ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశముందని విదేశాంగ మంత్రి జైశంకర్ హెచ్చరించారు. ఆసియా సొసైటీ కార్యక్రమంలో మాట్లాడుతూ నల్ల సముద్రం గుండా ప్రధాన ఎగుమతిదారుల నుంచి ధాన్యపు రవాణాకు అంతరాయం కలగటం ఎరువుల కొరత, ఆహార భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తుందని జైశంకర్ పేర్కొన్నారు. చమురు సరఫరాలకు అంతరాయంతో ధరలు పెంచుతున్నందున ఇంధన మార్కెట్ సంక్షోభంలో ఉందని విదేశాంగ మంత్రి తెలిపారు. ఇంధన, ఆహార, ఎరువులు, ఆర్థిక ఒత్తిడుల సంయుక్త ప్రభావం అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు చాలా భారంగా మారుతుందని మంత్రి హెచ్చరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న దోహాలో ఖతార్ ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్ అల్ కువారితో సమావేశమై యూపీఐ విస్తరణపై చర్చించారు. దోహాలో జరుగుతున్న ఏఐఐబి వార్షిక సమావేశం సందర్భంగా భారత్లో ఖతార్ $10 బిలియన్ పెట్టుబడి హామీ అమలు చేయడం, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్ ఫండ్తో మెరుగైన భాగస్వామ్యం, ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం ఖరారు చేయడంపై ఈ చర్చలు దృష్టి సారించాయన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, పన్నుల విషయంలో భద్రత అందించేందుకు డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ ఒప్పందం గురించి చర్చించారు. ఖతార్ అభివృద్దికి భారతీయ సంఘం అందిస్తున్న సహకారం ఖతార్ ఆర్థిక మంత్రి ప్రశంసించారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 65వ జాతీయ కళా ప్రదర్శనలో 20 మంది అవార్డు గెలుచుకున్న కళాకారులను కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సత్కరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నిర్వహించిన సేవా హీ సంస్కృతి కార్యక్రమం సృజనాత్మకత, సేవాభావం ఏ విధంగా అర్థవంతంగా కలగలవో తెలియజేస్తుందన్నారు. వ్యర్థ పదార్థాలతో కళాకృతులు సృష్టించే వేస్ట్ వండర్ కార్యక్రమంతో పాటు లలిత్ కళా అకాడమీ వివిధ విభాగాల ద్వారా చేస్తున్న కృషిని కొనియాడారు. సేవా సంకల్ప్ జన్ భాగీదారీ స్ఫూర్తితో రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంలా మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఈ నెల 17న మొదలైన ఈ ప్రచారం వచ్చే నెల 17వ తేదీన ముగుస్తుంది. నెల రోజుల పాటు జరిగే స్వచ్ఛత హీ సేవ ప్రచార ఏర్పాట్లు మంత్రి ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛతను స్వభావం, సంస్కారం, వ్యవహారంలో అంతర్భాగంగా మార్చేందుకు పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యం, క్షేత్రస్థాయిలో స్పష్టమైన మార్పు, నిరంతర ప్రయత్నాలు అవసరమన్నారు. రేపు జరిగే ఏక్ దిన్, ఏక్ ఘంట, ఏక్ సాత్ కార్యక్రమ ఏర్పాట్లు సమీక్షిస్తూ రాష్ట్రాలు ముందుగానే భారీ శ్రమదాన కార్యక్రమాలకు ప్రణాళిక సిద్దం చేసుకోవాలని సూచించారు. భారత్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా మధ్య 10వ డిఫెన్స్ ఇండస్ట్రీస్ అండ్ లాజిస్టిక్స్ కోఆపరేషన్ జాయింట్ కమిటీ మీటింగ్ నిన్న న్యూఢిల్లీలో జరిగింది. ఇరు దేశాలు రక్షణ పరిశ్రమలు, లాజిస్టిక్స్లో కొనసాగుతున్న ద్వైపాక్షిక సహకారం సమీక్షించాయని, రక్షణ సంబంధాలు మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చించాయని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ సమావేశం ద్వారా ఇరు దేశాల రక్షణ పరిశ్రమల మధ్య సహకారం పెంపొందించుకోవడం, రక్షణ ఉత్పత్తి, లాజిస్టిక్స్లో భాగస్వామ్యం ప్రోత్సహించడానికి అవకాశం లభించిందని తెలిపింది. ఈ సమావేశానికి భారత రక్షణ ఉత్పత్తి కార్యదర్శి దినేష్ మాహూర్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా డిఫెన్స్ అక్విజిషన్ ప్రోగ్రామ్ అడ్మినిస్ట్రేషన్ అదనపు వైస్ మినిస్టర్ కిమ్ ఇల్ డాంగ్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ప్రసంగంలో జమ్మూకాశ్మీర్పై టర్కీ అధ్యక్షుడు రెషెవ్ తయ్యిప్ ఎర్డోగన్ చేసిన వ్యాఖ్యలు భారత్ ఖండించింది. విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఇది భారత్ ప్రాదేశిక సార్వభౌమత్వానికి సంబంధించిన విషయమని, దీనిపై ఎవరికీ జోక్యం చేసుకునే హక్కులేదని స్పష్టం చేశారు. ఇక ఐపీఎస్సీ ప్రకటన గురించి ప్రస్తావిస్తూ న్యూయార్క్లో భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రుల సమావేశం జరిగిందని తెలిపారు. ఆ సమావేశం తర్వాత మూడు దేశాలు కలిసి ఆర్థిక, అభివృద్ది, రాజకీయ వంటి పలు అంశాలపై సంయుక్త ప్రకటన విడుదల చేస్తాయని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉత్తరప్రదేశ్లో 10 స్థానాలు, ఉత్తరాఖండ్లో 1 స్థానం సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నిన్న నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, బీజేపీ నేత విఎల్ వర్మ, సమాజ్వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్, బీఎస్పీ నాయకులు రామ్జీ సహా మరో 6 నేతల పదవీకాలం నవంబర్ 25న ముగుస్తుంది. ఉత్తరాఖండ్కు చెందిన

0: నరేష్ బన్సల్ పదవీకాలం నవంబర్ 25 ముగుస్తుంది. పశ్చిమ బెంగాల్లో ఒక రాజ్యసభ స్థాన ఉప ఎన్నిక కూడా నామినేషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. టీఎంసీ ఎంపీ రుక్మిణి మాలిక్ రాజీనామా కారణంగా ఈ స్థానం ఖాళీ అయింది. అక్టోబర్ 16 పోలింగ్ జరగనుంది. ప్రైవేట్ ఆసుపత్రులు క్యాన్సర్ మందులపై భారీ ధరలు విధిస్తుండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పద్దతిని నరమేధం అని అభివర్ణించిన కోర్టు అన్ని మందులపై ఒకే రకంగా 16% మార్జిన్ ఉండాలని తెలిపింది. కార్పొరేట్ ఆసుపత్రులు తమ సొంత నిర్దేశిత ఫార్మసీల నుంచే మందులు కొనాలని రోగులను బలవంతం చేస్తున్నాయనే ఆరోపణలు పరిశీలించాలని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని కోరింది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల కింద చికిత్స పొందే సందర్భాల్లో ఈ పద్దతులు రోగులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతాయని ధర్మాసనం పేర్కొంది. ఈ అంశంపై సమగ్రంగా విచారణ జరుపుతామని తెలిపింది. ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్ 12 కోర్టు వాయిదా వేసింది. భారత్ జపాన్లు కమ్యూనికేషన్స్, డిజిటల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో సహకారం మరింత బలోపేతం చేసే అవకాశాలపై నిన్న చర్చించాయి. జపాన్లో టోక్యోలో జపాన్ అంతర్గత వ్యవహారాలు కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ వ్యవహారాల డైరెక్టర్ జనరల్ హిడియోతో జపాన్లో భారత రాయబారి నగ్మా మళ్లీ జరిపిన సమావేశంలో ఈ చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో భారత్ జపాన్ సంబంధాలు మరింత పటిష్టం చేసేందుకు కలిసి పనిచేయాలని ఇరు దేశాలు అంగీకరించాయి. భారత్ జపాన్ మధ్య దౌత్య సంబంధాలు 1952 ప్రారంభమయ్యాయని, 2014 నుంచి ఈ రెండు దేశాలు ప్రపంచ భాగస్వామ్యం కలిగి ఉన్నాయని వారు తెలిపారు. కర్ణాటక, కేరళ, మహే, కారైకల్, ఈశాన్య రాష్టాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. 3 నుంచి 4 రోజుల పాటు రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. కోస్తాంధ్ర, ఒడిశాలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశముందని తెలిపింది. అలాగే అస్సాం, మేఘాలయ, కేరళ, మహే, మధ్యప్రదేశ్, మరట్వాడా, త్రిపుర రాష్టాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. భారత స్పిన్నర్ శ్రీచరణి ఇటీవల టోర్నమెంటులో అద్భుత ప్రదర్శన కనబరిచి ఐసీసీ మహిళల T20 బౌలింగ్లో ర్యాంకింగ్స్లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించారు. ఇప్పటికే టాప్ ర్యాంకుడ్ T20 ఐ బౌలర్గా ఉన్న ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నవంబర్ 2018 నుంచి ఆస్టేలియాకు చెందిన మేగన్ గట్ పేరిట ఉన్న 806 పాయింట్ల రికార్డు అధిగమించి 817 పాయింట్ల రికార్డు రేటింగ్ చేరుకున్నారు. మహిళల ఆసియా కప్, ఆసియా క్రీడల్లో భారత్ విజయాల్లో చరణి కీలక పాత్ర పోషించారు. 3 వన్డేల మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా గౌహాటీలో వరసపురా క్రికెట్ స్టేడియంలో జరిగే 2వ వన్డేలో ఈరోజు భారత్ వెస్టిండీస్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. తిరువనంతపురంలో జరిగిన తొలి మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ సిరీస్లో తమ ఆధిక్యం పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆసియా క్రీడల్లో భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 26 కాంస్యాలతో కలిపి మొత్తం 53 పతకాలతో పతక పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతుంది. ఇక నిన్న రిలే, షూటింగ్, అథ్లెటిక్స్, బాక్సింగ్లో 2 స్వర్ణాలు, 1 రజతం, 5 కాంస్యాలతో సహా మొత్తం 8 పథకాలు సాధించింది. మహిళల 4x400 మీటర్ల రిలేలో స్వర్ణం గెలుచుకోగా పురుషుల 4x400 మీటర్ల రిలేలో, అలాగే మిక్స్డ్ మీటర్ రిలేలో భారత్ మరో 2 కాంస్య పథకాలు కూడా సాధించింది. ఇక పథకాలు సాధించిన క్రీడాకారులకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశముందని విదేశాంగ మంత్రి జైశంకర్ హెచ్చరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న దోహాలో ఖతార్ ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్తో సమావేశమై యూపీఐ విస్తరణపై చర్చించారు. సేవ సంకల్ప్, జన్ భాగీదారీ స్పూర్తితో రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంలా మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడల్లో భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 26 కాంస్యాలతో కలిపి మొత్తం 53 పథకాలతో పతక పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఉదయ రేఖలో

0: కార్యక్రమంలో ఇప్పుడు నేటి వివాహ వ్యవస్థపై యువతకు అవగాహన అనే అంశం గురించి న్యాయవాది ఎస్ఎల్ అన్నపూర్ణ గారి ప్రసంగం వింటారు.
1: వివాహం లేదా పెళ్లి అనేది సాంస్కృతికంగా తరచుగా చట్టబద్ధంగా గుర్తింపబడిన ఒక సంబంధం. ఈ వివాహ బంధంలో అమ్మాయి అబ్బాయి జీవిత భాగస్వాములుగా ఏకమవుతారు. మనిషి జీవన ప్రయాణంలో అత్యంత ప్రధానమైన మలుపు వివాహం. ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల అనుబంధం మాత్రమే కాకుండా రెండు కుటుంబాలు, రెండు సంస్కృతుల, రెండు భావజావలాల మధ్య ఏర్పడే బంధం. ఎప్పుడైతే వివాహం అనే బంధంతో జంట ఏకమవుతుందో వారికి కొన్ని హక్కులు, బాధ్యతలు కూడా వస్తాయి. మన భారతదేశంలో అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు వస్తే వారు వివాహానికి అర్హులుగా చట్టం గుర్తిస్తుంది. ప్రాచీన కాలం నుండి వివాహ వ్యవస్థ సమాజ నిర్మాణానికి, కుటుంబ పరంపర కొనసాగింపుకు మూలాధారంగా ఉంది. అయితే నేటి కాలచక్రం మారుతున్న కొద్దీ వివాహ వ్యవస్థలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్పులను యువత అర్థం చేసుకోవటం, వాటిపై సరైన అవగాహన కలిగి ఉండటం అత్యంత అవసరం. వివాహ వ్యవస్థలో నేడు స్వయం ప్రతిపత్తి అంటే ఇండివిజువల్ చాయిస్, సమానత్వ దృష్టి, కుటుంబ నిర్మాణం మరియు విలువలలో మార్పులు ప్రధానమైనవి. 25-30 సంవత్సరాల క్రితం వరకు మన దేశంలో ఆడపిల్లలకు వివాహం చెయ్యాలంటే తల్లిదండ్రులు అమ్మాయికి కొంత చదువు, ఇంటి పని, వంట పని వస్తే చాలని, మంచి కుటుంబంలో ఉన్న అబ్బాయిని చూసి కట్న కానుకలు ఇచ్చి వివాహం చేసేవారు. అబ్బాయి తల్లిదండ్రులు కూడా చిన్న ఉద్యోగం చేస్తున్నా సరే మంచి సాంప్రదాయం ఉన్న కుటుంబంలోని పిల్లతో వివాహం చేసి అబ్బాయికి అండగా నిలబడేవారు. అప్పట్లో ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలు అవ్వటం వల్ల కొత్త జంటకు ఏ సమస్య వచ్చినా పెద్దలు వారి అనుభవాలతో పరిష్కరించేవారు. కానీ నేడు వివాహ విషయంలో యువత భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది వివాహం అనేది వారి స్వవిషయంగా భావించి ప్రేమ వివాహానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ తల్లిదండ్రులు కుల, మత, ఆర్థిక లోపాలను చూపి అలాంటి వివాహాలకు అభ్యంతరం చెబుతున్నారు. ఇంకొంతమంది యువత వివాహం అనేది బాధ్యతగా భావించి వివాహం చేసుకునే బదులు విదేశీ సంస్కృతిని అనుసరించి సహజీవనానికి, లివింగ్ రిలేషన్కు మొగ్గు చూపుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. దీనివల్ల కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుంది. మరికొంతమంది యువత వారి కెరియర్కు ప్రాధాన్యత ఇచ్చి చదువు పూర్తి చేసుకుని మంచి ఉద్యోగం తెచ్చుకొని ఆర్థిక స్థిరత్వం తెచ్చుకొని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారు. కానీ అలా స్థిరపడ్డవారు కూడా తొందరగా వివాహం చేసుకోలేకపోతున్నారు. వారి చదువులకు, ఉద్యోగాలకు పూర్తి సమానంగా ఉండేవారే కావాలని అనుకుంటున్నారు. దీనివల్ల వారి వివాహం ఆలస్యమవుతోంది. వివాహం ఆలస్యం అవటంతో పాటు సంతానం కలగటం కూడా ఆలస్యమవుతోంది. ఆలస్యంగా వివాహం చేసుకున్న వారు అప్పటి వరకు వారికున్న స్వతంత్రాన్ని కోల్పోతామనే భావంతో కూడా ఉంటున్నారు. కొంతమంది వచ్చిన భాగస్వామితో సర్దుకుపోలేక త్వరగా విడిపోతున్నారు. నేడు వివాహాలు ఆలస్యం అవుతున్నాయి కానీ త్వరగా వారు విడిపోతున్నారు. ప్రేమ వివాహమైన, పెద్దలు కుదిర్చిన వివాహమైన, సగటున 100 మంది జంటలో 10 మంది మాత్రమే సంతోషంగా కలిసి ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యువతకు వివాహం చేసుకునే ముందు కొంత అవగాహన ఉండాలి. అందులో మొదటిది జీవిత భాగస్వామి ఎంపికలో బాధ్యత. ప్రేమ వివాహమైనా, పెద్దలు కుదిర్చిన వివాహమైనా

0: భాగస్వామిని ఎంచుకోవడంలో జాగ్రత్త, ఆలోచన, పరస్పర అవగాహన ఎంతో అవసరం. వివాహం అంటే కేవలం వేడుక కాదు, అది జీవితాంతం ఉండే అనుబంధం. ఒకరినొకరు అర్థం చేసుకోవటం, గౌరవించుకోవటం చాలా ముఖ్యం. రెండవది ఆర్థిక సామాజిక సిద్ధత. వివాహం తర్వాత కుటుంబ భారం, ఆర్థిక బాధ్యతలు వస్తాయి. అందుకు ముందుగానే సిద్ధమవ్వాలి. ఎవరిపైనో ఆధారపడి గడిచిపోవచ్చని అనుకోకూడదు. మూడవది వివాహ పరిష్కార నైపుణ్యం. వివాదం వస్తే పరిష్కరించుకోవడం కూడా ఇందులో ముఖ్యమైనది. ప్రతి సంబంధంలో విభేదాలు వస్తాయి, వాటిని సహనంతో, చర్చలతో పరిష్కరించుకోవాలి. నాలుగవది కుటుంబ విలువలు, సాంప్రదాయాలు. ఆధునికతతో పాటు మన సంప్రదాయాలను, విలువలను కూడా కాపాడుకోవాలి. ఇలాంటి వాటి పట్ల అవగాహనతో యువత అనుసరించవలసిన కొన్ని పద్ధతులు ఏమిటంటే, విద్య ద్వారా అవగాహన పెంచుకోవాలి, వివాహానికి ముందు భావోద్వేగ పరిపక్వత సాధించాలి, పరస్పర గౌరవం, సహకారం, నమ్మకం పెంపొందించుకోవాలి. దీనికి భాగస్వామి చేసే ఉద్యోగం చిన్నదైనా పెద్దదైనా గౌరవించటం, చేతనైన సహకారం అందించటం, ఏ సమస్య వచ్చినా నేనున్నాననే నమ్మకం కలిగించటం లాంటివి. అలాగే సమాజంలో పెరుగుతున్న విడాకుల సమస్యల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. వివాహం అయిన క్షణం నుంచి ఒకరికి మరొకరు తోడుగా, స్నేహంగా జీవించడానికి అవకాశం కల్పించాలి. కాబట్టి యువత గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, వివాహం ఒక భాగస్వామ్యం, అది కేవలం ఒక ఆచారం లేదా సమాజపు ఒత్తిడే కాదు, ఇద్దరు కలిసి జీవితాన్ని నిర్మించుకోవడానికి చేసే ఒక ఒప్పందం. సహకార యాత్ర. స్నేహం, గౌరవం, విశ్వాసం ఇవే బలమైన బంధానికి పునాది. భార్యాభర్తల మధ్య బలమైన స్నేహం ఉంటే సమస్య సులభంగా పరిష్కారం అవుతాయి. గౌరవం, విశ్వాసం లేకుండా ఏ సంబంధమో నిలవదు. సహనమే నిజమైన ఆభరణం. తరం మారుతున్న కొద్దీ తేడాలు వస్తాయి. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటం, సహనం చాలా అవసరం. ఆర్థిక స్వతంత్రం మరియు బాధ్యత. ఆర్థిక స్థిరత్వం ఉండటం ఆర్థిక బాధ్యతల నుంచి వివాహం బలపరుస్తాయి. ఖర్చులు, పొదుపు, భవిష్యత్తు ప్రణాళికలు కలిసి నిర్ణయించుకోవాలి. కుటుంబము మరియు వ్యక్తిగత స్వేచ్ఛ రెండిటికీ ప్రాధాన్యం ఇవ్వాలి. వివాహం అంటే వ్యక్తిత్వాన్ని కోల్పోవటం కాదు, ఒకరి స్వప్నాలను, లక్ష్యాలను మరొకరు ప్రోత్సహించాలి. నేటి తరంలో అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ సమానమే. కాబట్టి వివాహానికి ముందు కేవలం జీతానికి సంబంధించిన ప్యాకేజీలు కాకుండా వ్యక్తిత్వం చూసి ముందుకు వెళ్లటం మంచిది. చిన్న చిన్న సమస్యలు రావటం సహజం కాబట్టి వాటిని పెద్దవి చేసుకుని కోర్టుల వరకు పరుగు తీయకుండా వాటిని చర్చించుకుని పరిష్కరించుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో మ్యారేజ్ కౌన్సిలర్స్ ని ఆశ్రయించాలి. అసలు ఒంటరిగా ఉంటే సరిపోతుంది కదా అని ఆలోచించే కన్నా జంటగా ఎలా సంతోషంగా ఉండగలమా అని ఆలోచించుకుని ముందుకు సాగాలి. కాలం ఎంత మారినా వివాహాన్ని ఒక పవిత్రమైన బంధంగా, జీవిత నిర్మాణానికి మూల స్తంభంగా చూసినప్పుడే మాత్రమే సమాజం సుస్థిరంగా ఉంటుంది అని యువత ఎప్పటికీ అర్థం చేసుకోవాలి. కనీసం చదువుకున్న యువత అయినా వివాహం చేసుకునే ముందు చెప్పిన విషయాలను గుర్తుపెట్టుకుని ముందుకు వెళ్లటం మంచిది. వివాహ విషయంలో ఒకసారి తప్పు జరిగితే దాన్ని సరిదిద్దుకోవటం చాలా కష్టం. యువత ఒకవేళ వారు ఎవరినైనా ప్రేమిస్తే పెద్దలను ఒప్పించి మాత్రమే వివాహం చేసుకోవటం చాలా మంచిది. ఈ రోజుల్లో ప్రేమ వివాహం చేసుకున్న వారు చాలా పొరపాట్లు చేస్తున్నారు. ఇష్టం లేకపోయినా మరొకరిని పెద్దల ఒత్తిడి కారణంగా వివాహం చేసుకోవటం కూడా చాలా ప్రమాదం. ప్రేమించినా మీ పెద్దల సహకారంతో వివాహం చేసుకోవాలి. ఇప్పటి యువత వివాహ విషయంలో ఎంత జాగ్రత్త వహిస్తారో దానిపైనే భవిష్యత్తులో కుటుంబ వ్యవస్థ ఆధారపడి ఉన్నది.
1: మీరింతవరకు నేటి వివాహ వ్యవస్థపై యువతకు అవగాహన అనే అంశం గురించి న్యాయవాది ఎస్ఎల్ అన్నపూర్ణ గారి ప్రసంగం విన్నారు.
2: కార్యక్రమంలో ఇప్పుడు విందాం అమీబియాసిస్ వ్యాధి ఆయుర్వేద

0: చికిత్స గురించి శ్రీ ఎంఎల్ నాయుడు గారితో పరిచయ కార్యక్రమం.
1: అమీబియాసిస్ గురించి మనం ఈరోజు డాక్టర్ ఎంఎల్ నాయుడు గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే.

0: అప్పుడప్పుడు జిగురు, మలంతో పడటం, నిత్రుపడటం ఇటువంటివి సాధారణంగా మనం చూస్తాం. ఇది చాలామందిలో ట్రాపికల్ కంట్రీస్లో ఈ వ్యాధి ఎక్కువగా ఉంది. అయితే ఈ వ్యాధి కలగటానికి యాంటిబయాటిక్ హిస్టాలిటికా అనే కాజిటివ్ ఆర్గానిజం ఉంది కాబట్టి దానివల్ల సంక్రమిస్తుంది. అది అందరి శరీరాల్లో ఉన్నా కూడా అది ప్యాథోజెనిక్గా మారినప్పుడు మట్టుగా ఆ వ్యాధి లక్షణాలు వస్తాయి. ఆ వ్యాధి లక్షణాలు వచ్చాయంటే కడుపులో నొప్పి రావటం, కడుపులో ఆహారం పడంగానే విరేచనానికి పోవటం, ఇట్లా మాటిమాటికి జరుగుతూ కొన్ని రోజులేమో కాన్స్టిపేషన్ ఉంటుంది, మలబద్ధకత ఉండటం, ఇవి జరుగుతూ ఉంటుంది. ఇటువంటి హిస్టరీ ఎవరైనా మనకిస్తే అది అమీబియాసిస్ వల్ల వచ్చిందని నిర్ధారణ చేస్తాం. అయితే ఇప్పుడు ఆయుర్వేద రీత్యా దీన్ని ప్రవాహిక అని చెప్పడం జరిగింది. ప్రవాహనము అంటే ముక్కటం అని. ఈ ప్రవాహికలు చెప్పే లక్షణాలు, ఇప్పుడు అమీబియాసిస్ చెప్పే లక్షణాలు ఒకేలా ఉంటాయి. అయితే ఆయుర్వేదంలో చెప్పిన గ్రహిణి అని ఇంకొక వ్యాధి ఉంది, దాన్ని స్ప్రూస్ సిండ్రోమ్గా తీసుకుంటాం. దాంట్లో కూడా అప్పుడప్పుడు ఈ లక్షణాలు కనిపించినట్టు నిర్ధారణ చేయటం కూడా ఒక్కోసారి కష్టం అవుతుంది ఎర్లీ స్టేజ్లో. అది అసిమ్టమాటిక్గా ఉండేటప్పుడు యాంటిబయాటిక్ రోగి లక్షణాలు ఏమి కనిపించవు. దాని లార్వా ఫార్మ్ వచ్చిన తర్వాతే ఆ క్రిమి పురుషవర్ శ్రోతస్సులు పేగుల్లో ఈ వ్యాధిని కలిగించి ఈ బాధ కలిగిస్తుంది. అయితే ఇది ఎటువంటి పరిస్థితుల్లో వస్తుందంటే శుచి శుభ్రత లేని పరిస్థితుల్లో, మన ఇంట్లోనే కాకుండా పరిసరాలు, మన ఇంట్లో ఉండే యుటెన్సిల్స్ ఇవన్నీ, తర్వాత చేతులు కడుక్కోకపోవటం వలన, బయట ఆహారాలు తినటం వలన, వీటి వలన ఇది ఎక్కువ సంక్రమించే పరిస్థితి ఉంది. కలుషితమైన నీటిలో ఈ క్రిములు సంక్రమించే అవకాశం ఎక్కువ, ఆహారంలో కానీ నీటిలో కానీ. అందుకనే పరిశుభ్రత మనం ఇంట్లోనే కాకుండా మన పరిసరాల్లో కూడా పాటించవలసిన అవసరం చాలా ఉంది. ఇది చాలామంది రోగుల్లో ఈ వ్యాధి లక్షణాలు గుర్తించడం కష్టం కూడా. ఈ వ్యాధి ప్రారంభ దశలో రోగి కొద్దిపాటి తీవ్రతతో రక్త విరోచనాలుగా అవుతూ బాధపడుతూ ఉంటారు.
1: డాక్టర్ గారు, మరి రక్త విరోచనాలు అని అంటున్నారు, ఇది సాధారణంగా మనం ఏ వయసు వాళ్లలో ఇది చూడొచ్చు?
0: ఇది 20 నుంచి 60 సంవత్సరాల వాళ్ళలో, పురుషుల్లో ఎక్కువ, బయట తిరిగే వాళ్ళు, వీధుల్లో పనిచేసే వాళ్ళు, హోటల్లో పనిచేసే వాళ్ళు, వీళ్ళలో ఇది ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉంది అని నిర్ధారణ చేయబడింది.
1: 20 నుంచి అని అంటున్నారు అంటే చిన్నపిల్లల్లో గానీ టీనేజ్ వాళ్ళలో గానీ ఇది ఉండదా, కనిపించదా?
0: చిన్నపిల్లల్లో అంటే స్కూల్కి వెళ్లే పిల్లల్లో కూడా ఇది వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే వాళ్ళు ఆడుకుంటా చేతులు నోట్లో వేలు పెట్టుకుని తర్వాత కడుక్కోకుండా అమ్మ పెట్టిన ఆహారం తినటం వలన వీటి వలన వచ్చే అవకాశం ఎక్కువ. తర్వాత స్కూల్లో సప్లై చేసే వాళ్ళ వాటర్ వలన అక్కడ పరిస్థితులు బట్టి వచ్చే అవకాశం ఉందండి. అయితే ఇప్పుడు 20 నుంచి 60 సంవత్సరాల వయసులో రోగులు ఎందు ఇవి కొంతమందిలో పుండ్లు పట్టడం కూడా జరుగుతుంది. అమీబిక్ అల్సర్స్ అని కూడా అంటారు. అయితే ఇది ఇంటర్నల్ అమీబియాసిస్, ఎక్స్టర్నల్ అమీబియాసిస్ అని కూడా ఉన్నాయి. ఎక్స్టర్నల్ అంటే పేగుల్లో వచ్చిందే మనం అమీబియాసిస్ కింద అనుకుంటాం, అలా కాకుండా లివర్ లో కూడా ఏర్పడే అవకాశం ఉంది.
1: అంటే మరి లివర్ లోకి అమీబియాసిస్ ఎట్లా స్ప్రెడ్ అవుతుంది?
0: అది ఎక్స్ట్రా ఈ అమీబియాసిస్ తాలూకా ఈ కారణమైన యాంటిబయాటిక్ హిస్టాలిటిక్గా వేరే ఆర్గన్స్ లో సెటిల్ అయినప్పుడు అక్కడ ఆ లక్షణాలు చూపించి అమీబిక్ యాప్సిస్ రావచ్చు, ఒక్కోసారి చీము గడ్డలాగా అవుతుంది. కాబట్టి అది శరీరంలో ఎక్కడికైనా ఏ స్థానంలో ఉంటే అక్కడ లక్షణాలు కల్పించి ఏదో ఒక విధంగా బాధపడే అవకాశం ఉంటుంది. మరీ దీని తీవ్రత పెరిగింది అనుకోండి, జ్వరం వస్తుంది, అరుచి ఉంటుంది, బరువు తగ్గుంటుంది, తర్వాత ఏమో భయానికి అన్నం తినడం మానేస్తారు, దానివల్ల ఏమో వాళ్ళకి బడలికను నిస్సత్తుగా ఈ పని చేయలేకపోవటం, ఇవన్నీ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ చాలా డెవలప్ అవుతాయి రాను రాను కొద్దిగా క్రానిక్ కేసెస్లో.
1: మరి ఈ విరోచనాలు అవ్వడం అనేది ఎంత కాలం పాటు ఉంటుంది?
0: ఇది 10-15 రోజులు ఉంటుందండి ఆ తీవ్రతను బట్టి. తర్వాత మళ్ళీ దాని లక్షణాలు ఏమి కనిపించవు. మళ్ళీ అది లార్వా స్టేజ్కి వచ్చిన తర్వాత యాంటిబయాటిక్ మళ్ళీ లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఒకటి ఏంటంటే అది ఒక సిస్టిక్ ఫారం ఉన్న తర్వాత సిస్ట్ ఉండేటప్పుడు లక్షణాలు గుడ్లు మాదిరిగా ఉంటాయి. అదే క్రిమిగా మారింది అనుకోండి, అప్పుడు లార్వాగా మారినప్పుడు దాని తాలూకా పరిణామం ఆ మ్యూకోజల్ మెంబ్రేన్ మీద ఉండటం వలన ఇటువంటి లక్షణాలన్నీ మనకు కనిపిస్తాయి. అయితే దీనికి చాలా కాలం శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది. అందుకనే వీలైనంత మటుకు మనం కలుషిత ఆహారం తినకుండా బయట ఆహారం శుచి శుభ్రంగా లేని చోట కానీ మనం తింటే ఇటువంటి వాళ్ళకి ఇంకా తొందరగా ఈ లక్షణాలు మరలా కనిపించే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆహారం విషయంలో, పానీయాల విషయంలో, జలం విషయంలో చాలా జాగ్రత్త తీసుకొని ప్రతిసారి సబ్బుతో చేతులు కాళ్ళు కడుక్కొని జాగ్రత్తగా ఆహారం తీసుకోవటం అనేది చాలా మంచిది. ఆ శ్రద్ధ లేని వాళ్ళకి ఈ వ్యాధి అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అయితే మేము ఆయుర్వేదిక రీత్యా కూడా దీనికి మంచి చికిత్స ఉంది. దీంట్లో ఇటువంటి వ్యాధులకి ఏంటంటే మనం ఇచ్చే ఔషధాల కంటే కూడా వాళ్ళు పాటించే శుచి శుభ్రత మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఆల్కహాల్ తాగటం కానీ, స్మోకింగ్ చేయటం కానీ, బయట హోటల్స్లోనే పార్టీలకు వెళ్ళటం కానీ, అటువంటి వాటి చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎంత హైజీనిక్ మెయింటైన్ చేసినా కూడా

0: వ్యాధి సంక్రమించే అవకాశం ఉండనే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటా ఆ లక్షణాలను బట్టి ఎంబటే సరైన వైద్యుడిని కలిసినట్టయితే సరైన చికిత్స, ఆహార నియమాలు చెబుతారు కాబట్టి ఆ వ్యాధి నుంచి దూరంగా ఉండొచ్చు.
1: అంటే ఇంట్లో సాధారణంగా తండ్రి బయటికి వెళ్ళడం గానీ ఇటువంటిది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం, హోటల్స్ కి వెళ్ళి రావడం గాని, అది ఆఫీస్ రీత్యా గాని అలవాట్ల రీత్యా గాని, మరి ఇది తండ్రి నుంచి బిడ్డలకి సోకే అవకాశం ఉంటుందా?
0: అలాగ రాదండి, వ్యాధి ఒకరి నుంచి ఒకరు సంక్రమించే వ్యాధి కాదు. ఇదేంటంటే మనకి మనం తీసుకున్న ఆహార పానీయాల వలన శరీరంలోకి ఈ అంటింబా హిస్టాలిటిక్ అనేది వెళ్ళటం వలన దది దాది పెరిగి దాని నుంచి అది గుడ్లు పెట్టి దాని నుంచి ఆ వ్యాధి లక్షణాలు కలుగు చేసేంత వరకు తీవ్ర స్థాయిలో మారినప్పుడు అప్పుడు వ్యాధి కలిగించే స్థాయికి చేరుతుంది. కాబట్టి ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే వ్యాధి కాదు ఇది. అంటే ఇప్పుడు తుమ్మితే దగ్గితే అంటుకునే వ్యాధి లాంటి వ్యాధి కాదండి.
1: మరి దీనికి చికిత్స ఎట్లా అందిస్తుంటారు?
0: ప్రప్రథమంగా మనం చేయవలసింది ఏంటంటే రోగికి ఎప్పటి నుంచి ఈ లక్షణాలు ఉన్నాయి, కడుపులో నొప్పి వస్తుందా, చీము బంక పడుతుందా, తర్వాత ఎన్నిసార్లు వెళుతున్నారు, ఎంతకాలం నుంచి వెళుతూ ఉంది, ఈ లక్షణాలు అప్పుడప్పుడు కనబడుతున్నాయి, అవన్నీ కనుక్కున్న తర్వాత వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళ నేచర్ ఆఫ్ వర్క్ ఏంటి, వాళ్ళు ఎటువంటి స్థితిలో ఉన్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, వాళ్ళు చేసే వృత్తి ఏంటి, వాళ్ళు ఏ కండిషన్లో లివింగ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ మనం చూసుకొని తదనుగుణంగా వాళ్ళకి చెప్పాలి. మీరు ఇంట్లో ఈ జాగ్రత్తలు మీ పరిసరాల్లో మీరు చెప్పిన దాన్ని బట్టి ఇలా ఉంది కాబట్టి మీ ఇంట్లోనే కాకుండా బయట కూడా శుచి శుభ్రంగా ఉండేటట్టు మీరే క్లీన్ చేసుకుని ఇంట్లో పాత్రలు అవన్నీ శుభ్రంగా కడుక్కొని వాటిని జాగ్రత్తగా పెట్టుకుని నీళ్ళ మీద మూత పెట్టుకుని అవసరమైతే నీళ్లు మనకి ఈరోజు రేపు ఎంత కార్పొరేషన్ వాటర్ ఒక వైద్యాధికారులు ఎంత తీసుకున్నా కూడా ఒక్కోసారి కలుషితం అనేది జరుగుతూనే ఉంటుంది కాబట్టి పైపు లీకేజ్ వలన వాటి వలన అనుకుంటప్పుడు అనుమానం వచ్చినప్పుడు వెంబటే ఆ నీళ్ళని కాచుకొని ఆ నీళ్ళని వడపోసుకోవడం, ఫిల్టర్లో వేసుకోవడం, జాగ్రత్తగా తాగమని చెప్పడం, లేదంటే పేదవాళ్ళు ఉంటారు నీళ్ళు ఒక గిన్నెతో కాచుకొని మూత పెట్టి ఉంచుతారు అవే నీళ్ళు తాగటం, ఆ నీటిలో మనం గ్లాస్ ముంచేటప్పుడు మళ్ళీ చేయి పెట్టడం, ఇటువంటివన్నీ మళ్ళీ కంటామినేషన్ రాకుండా జాగ్రత్త చూసుకోవడం చెప్తాం ఈ పరిస్థితులన్నీ. అటువంటి వాళ్ళకి ఏం చెప్తామంటే ఇప్పుడు తేలిగ్గా జీర్ణమైన ఆహారమే తీసుకోమంటాం. ఏంటి, మజ్జిగ అన్నం కానీ, పెరుగు అన్నం కానీ, తర్వాత ఏమో పండ్ల రసాలు కానీ, తేలిగ్గా ఆహారం జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటే ఎక్కువ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఇక్కడ చేపలని, మాంసం అని, ఇర్రెగ్యులర్ హ్యాబిట్స్ అని ఇవన్నీ ఉంటే కూడా కొన్ని ఈ ఫ్యాక్టర్స్ కూడా ప్రిస్పిరేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ నియమాలన్నీ వాళ్ళకి చెప్పడం, అదే ఇండస్ట్రీలో కానీ ఫ్యాక్టరీలో కానీ పనిచేసే వాళ్ళకి అక్కడ ఉండే పరిస్థితులు బట్టి వాళ్ళకి జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం, ఇవన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు వ్యాధి లక్షణాలు ఎలాగ ఉన్నాయి, చీము బంక విరేచనాలు అవుతున్నాయి కాబట్టి అలోపతికి వెళ్తే అలోపతి వైద్యం చేస్తారు, ఏదైనా వారం రోజులు తగ్గుతుంది. అప్పుడు మా దగ్గరికి వచ్చాడు మేము ఏం చేస్తామంటే ఈ అమీబియాసిస్లో ఈ కాజిటివ్ ఆర్గానిజం ఉంది కదా ఎంటింబా హిస్టాలిటికా, దాని మీద పరిశోధనలు జరిగాయండి. ఆ జరిగిన తర్వాత ఆ పరిశోధనలను బట్టి ఇక్కడ కుటజా అని ఒక ప్లాంట్ దొరుకుతుందండి, కొడిసిపాల అంటాం మనం. ఆ కొడిసిపాల గింజల నుంచి మంచి కుటజ ఘనవటి అని తయారవుతుంది. ఆ కుటజ ఘనవటి ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి గోరువెచ్చని నీళ్ళతో వేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇది హెర్బల్ కాబట్టి దీనివల్ల ఎటువంటి దుష్పరిణామం ఏమి ఉండదు. ఇది వారం 10 రోజులు శుభ్రంగా తగ్గిపోతుంది. అలా కాకపోతే కుటజ రిష్టాని దొరుకుతుంది, లిక్విడ్ కూడా దొరుకుతుంది. ఆ లిక్విడ్ని కూడా 10-15 ml తీసుకున్నట్లయితే వ్యాధి లక్షణాలన్నీ వారం 10 రోజుల్లో శమిస్తాయి. కానీ తర్వాత కూడా ఎప్పుడైనా అవసరం అనుకునేటప్పుడు ఆయుర్వేద వైద్యులను కలిసి చెప్పినట్లయితే అప్పటి పరిస్థితిని బట్టి వాళ్ళు చికిత్స చేస్తారు. ఈ ప్రవాహిక అనే వ్యాధికి ఏంటంటే అగ్నే కారణం, జాట్రాగ్నే కారణం. జాట్రాగ్ని అంటే శరీరంలో ఆమ పక్వాశయాలు ఉన్నటువంటి అగ్ని క్షీణించినట్టయితే ఆమం ఏర్పడుతుంది. ఆ ఆమంలోనే ఎటువంటి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ కాజిటివ్ ఆర్గానిజం కానీ పెరుగుతుంది. అది మా కాన్సెప్ట్. అది అటువంటిప్పుడు అగ్ని బాగుందనుకోండి, మీ కంటామినేషన్ పోయినా కూడా అదేం చేయదు, దాన్ని న్యూట్రలైజ్ చేసేసి తీసి బయటకు ఎలిమినేట్ చేసేస్తుంది బాడీ. అటువంటి పవర్ఫుల్ శక్తి దేనికి ఉందంటే జియాట్రాగ్నికే ఉంది. అందుకని మేము ఏం చేస్తామంటే ఇటువంటి వ్యాధులన్నింటిలో కూడా ఆకలి ఎలాగుంది, అగ్ని ఎలాగుంది, ఆ అగ్ని ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాడు, ఎటువంటి తీసుకుంటే అరుగుతుంది, అరగట్లేదనే కండిషన్ అగ్ని పరిశీలన మేము చేసిన తర్వాత చిత్రకాది గుట్టిగా ఉంది, మాత్రలు ఉంటాయి, ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి తీసుకుంటే ఆ ఆమాన్ని పూర్తిగా తొలగిస్తుంది. ఆమ అవస్థ అంటే తీసుకున్న ఆహారం జీర్ణం కాకుండా ఆమంగా ఎక్కడ ఏర్పడుతుందో అటువంటిప్పుడే ఈ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ వ్యాధులు కలుగజేసే క్రిములు కానీ ఏవైనా ఉద్భవిస్తాయి. కాబట్టి ఆ కాన్సెప్ట్తో మేము వైద్యం చేస్తాం. ఈ చిత్రకాది గుడ్డుకు కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. ముస్తకాది వట్టి అని ఉంటుంది, అది కూడా ఉదయం ఒక మాత్ర, మధ్యాహ్నం ఒక మాత్ర, రాత్రి ఒక మాత్ర, మనకు అందుబాటులో ఉండేది ఏ డ్రగ్ దొరికితే అది వైద్యుని సలహా మీద తీసుకోవటం మంచిది. అరుగుదల తగ్గుతుందన్న మనం అగ్ని ప్రధానంగా ఉంది కాబట్టి ఏమి లేదండి, మన ఇంట్లో జీర ఉంది కదా,
1: జీలకర్ర,
0: ఆ జీరకాది చూర్ణం దొరుకుతుంది మాకు మార్కెట్లో. ఆ జీరకాయ చూర్ణం చక్కగా ఒక

0: రెండు చెంచాలు ఉదయం మధ్యాహ్నం రాత్రి వేసుకునేంత మజ్జిగ తాగితే ఎటువంటి దోషం ఉండకుండా పూర్తిగా పోతుందండి. తర్వాత ఇవే కాకుండా మరీ తీవ్ర స్థాయిలో క్రానిక్గా మారిపోయిన కేసుల్లో మేము ఏం చేస్తామంటే రస ఔషధాలు వాడతాం. ఏంటంటే పంచామృత పర్పటి, తర్వాత స్వర్ణ పర్పటి అని. ఈ పర్పటి అంటే రసగంధకాలతో కలిసి ఉంటుంది, కజ్జిలి ఉంటుంది. ఇది ఎక్కడ జీర్ణ వ్యాధులు ఉంటాయో వాటిలో దీని తాలూకు ట్రేసెస్ కొద్దిగా మనం ఒక 100 గ్రాములు తీసుకొని దాన్ని దాడి మాస్టి చూడంలో కలిపి ఇచ్చామంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. అది ఆ పరిస్థితిని బట్టి.
1: అంటే ఇది సివియర్ కేసెస్ లో అట్లా యూస్
0: చేస్తారు. క్రానిక్ కేసెస్ ఏ మందులకి రెస్పాండ్ కానీ, ఎందుకంటే మోడర్న్ లో ఉండే డ్రగ్స్ అన్ని వాడేసిన తర్వాత కానీ మా దగ్గరికి రాదు. చాలా కేసులు అట్లాగే ఉంటాయి. అప్పటికే ఇంటెస్టైనల్ ఫ్లోర్ అంతా దెబ్బతిని ఉంటుంది, జిఐటి ట్రాక్ అంతా దెబ్బతిని ఉంటుంది, వాళ్ళకి ఆకలి తగ్గిపోతుంది, వాళ్ళు సైకలాజికల్ గా డెవలప్ అవుతారు. ఆహారం అంటే భయం, ప్రయాణం వెళ్ళాలంటే బస్సు ఎక్కాలంటే అన్నం తినకుండా వెళ్ళాలనే కాన్సెప్ట్ తో ఉంటారు వాళ్ళు. దానివల్ల వచ్చే రుగ్మతలు వేరున్నాయి, బలహీనత వస్తుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అప్పుడు ఎటువంటి ఆహారం తీసుకొని వాళ్ళతో వెంట పెట్టుకుని పోవాలి, వాళ్ళు తీసుకున్న నీళ్ళు ఆహారం అదే తీసుకోవాలి. అటువంటి జాగ్రత్తగా వెళ్తే వాళ్ళ ప్రయాణాలకి వాటికి వేటు కూడా ఏమి ఇబ్బంది ఉండదు. ఇది కష్టమైన వ్యాధి ఏం కాదు. ఇప్పుడు ఈ రోజుల్లో అందరికీ ఆ అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఏది వాడితే మంచిది, ఏ వైద్య విధానానికి వెళ్తే మంచిది. అయితే వైద్యుడి మీద కూడా నమ్మకం ఉండాలి, వైద్య విధానం మీద కూడా నమ్మకం ఉన్నప్పుడు మట్టుకు ఏ ఔషధం అనే పనిచేస్తుంది. అయితే ఈ రోజు రేపు అందరూ ఆహారం మీద విహారం మీద శ్రద్ధ చూపుతున్నప్పటికీ ఎప్పటి ఉండే పరిస్థితులు బట్టి వాళ్ళ నేచర్ ఆఫ్ వర్క్ను బట్టి వాళ్ళ టైం అడ్జస్ట్ మేనేజ్మెంట్ చేసుకోలేక ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాగే జరుగుతూ ఉన్నాయి. ఆయన బాక్స్ అన్నం తినేసి అక్కడ కడగడు, ఇంటికి తీసుకొస్తాడు. అటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఈ రోజు రేపు. కాబట్టి ఇది ఎంత కష్టమైన వ్యాధి ఏం కాదు. ఆయుర్వేద వైద్యం ద్వారా శుభ్రంగా ఆయుర్వేద మందులతో చికిత్స చేయొచ్చు. ప్రతి వ్యాధికి కొన్ని నియమాలు తప్పనిసరిగా ఆహార వ్యవహారాలు పాటిస్తాం. అయితే వీటిలో కూడా కాచి వడగట్టిన నీళ్ళని తాగాలి. మన ప్రకృతికి, మన వాతావరణంకి, మన దగ్గరలో పండించే ఆహార పదార్థాలు తీసుకుంటే చాలా మంచిది. వాళ్ళ కెమికల్స్ అవి ఎక్కువ వాడతారు, మన దగ్గర కూడా హైబ్రిడ్ అవన్నీ వచ్చేసినాయి. వచ్చినప్పటికి కూడా మనం ఇండియాలో ఎస్పెషల్లీ మనలాంటి ప్రాంతాల్లో కృష్ణా జిల్లా కానీ ఈస్ట్ వెస్ట్ కృష్ణా ఈ ప్రాంతాల్లో చాలా చక్కగా మంచి కూరగాయలు దొరుకుతాయి. ఏది దొరికితే అదే తినటం మంచిది. మనకు అందుబాటులో ఉండేవి ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా తెచ్చుకొని తినటం మంచిది. ఇన్ని వేల సంవత్సరాలు అయినప్పుడు కూడా ఆయుర్వేద వైద్య విధానం ఇప్పుడు ప్రపంచ దేశాలు తీసుకుంటున్నాయి.
1: డాక్టర్ గారు, మరి అమీబియాసిస్ గురించి ఈ రోజు మాకు చాలా విషయాలు చెప్పినందుకు చాలా సంతోషం అండి. నమస్తే.
0: నమస్తే మా, థ్యాంక్ యూ వెరీ మచ్.
2: ఉదయరేఖల కార్యక్రమంలో మీరు ఇంతవరకు అమీబియాసిస్ వ్యాధి ఆయుర్వేద చికిత్స గురించి శ్రీ ఎంఎల్ నాయుడు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని లలిత గీతాలు విందాం.

0: Farm to City, only on Rainbow Krishnaveni FM 102.2.
1: ప్రకటన విన్నారు. ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

0: Japan. The Indian team comprising Jyoti Sureka Vennam, Chikita Taniparthi and Pritika Pradeep entered the finals after beating South Korea 234-233 in the semi-finals. India won gold in the women's compound team event at the 2023 Asian Games in Hangzhou. India is now on 9th position with a total of 53 medals including 7 gold, 21 silver and 25 bronze medals. In men's cricket, India will face the West Indies at Barsapara Cricket Stadium in Guwahati today in the second ODI of the three-game series. The match will begin at 2 p.m. Indian Standard Time after a convincing 8-wicket victory in the opening match in Thiruvananthapuram. India aims to extend their lead in the series and establish an insurmountable advantage. With Virat Kohli and Shubman Gill each scoring a century in the first ODI, the hosts are confident going into the second game and looking to continue their strong batting performance. And now for a look at today's newspapers, it's over to Nina Arakal.
1: Thank you, Shagun. The iconic victory shot of the Fantastic Four with their Ramraj, M.R. Povamma, Prachi Singh and Kiran Pahal, who ran a great race in the women's 4x400m relay to give India its first athletics gold at the 2026 Asian Games, appears across all front pages this morning. The Pioneer headlines: Amit Shah opens Barapula Phase 3, promises smoother east-south link. U.S. forces to leave Iraq after 2+ decades. Today, headlines in the Sun Times. India-US FTA will improve ties, says EAM. S. Jaishankar notes the Asian age. Air India to resume direct Delhi-Tel Aviv flights from December 1, informs the Pioneer. And finally, a Financial Express article titled The Battle for the Screen Time informs brands are working to walk the scrolling Gen Z audience from discovery to fandom to purchase without losing them to a rival. And with that, it's back to you, Shagun.
0: Thank you, Nina. And now, before we end the bulletin, the headlines once again. Indian Navy to induct record 18 warships in 2026, marking largest single-year force expansion in its history. Most wanted Lashkar-e-Tayyaba terrorist killed in an encounter with security forces in Budgam district of Jammu and Kashmir. IMD forecasts heavy rain in interior Karnataka, Tamil Nadu, Kerala and northeastern states today. India reaffirms its commitment to achieve nuclear weapons-free world and complete elimination of nuclear weapons. Commerce and Industry Minister Piyush Goyal to participate in G20 Trade Ministers meeting in Wisconsin, US today. Indian women's compound archery team bags gold medal at Asian Games in Japan. And in men's cricket, second ODI between India and West Indies to be played in Guwahati this afternoon. And with that, we end the morning news. Have a nice day.
2: Akasavani prakatinchina karyakramam ventane vintaru.
3: విశాఖపట్నం జిల్లాలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ, రోజ్గార్ మేళా, ఏపీ ఛాంబర్స్ ఎక్స్పో, ఐఏటీఓ జాతీయ సదస్సు వంటి అంశాలతో కూడిన విశాఖపట్నం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా దేశవ్యాప్తంగా రోజ్గార్ మేళాలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ నెల 19న విశాఖపట్నంలోని పోర్టు స్టేడియంలో నిర్వహించిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 201 మంది అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నియామక పత్రాలను అందజేశారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అర్హులైన వారికి సొంత గృహాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ నెల 19న విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏయు గ్రౌండ్స్లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలోని 11 మండలాల పరిధిలో 28,445 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. విశాఖపట్నం నగర తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ నెల 19న విశాఖలోని జలవనరుల శాఖ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. విశాఖపట్నం తాగునీటి అవసరాలను తీర్చే దిశగా చర్యలు చేపడుతున్నామని, త్వరలోనే మేహాద్రిగడ్డ జలాశయానికి గోదావరి జలాలను తరలించనున్నట్లు వెల్లడించారు.

0: నిరక్షరాస్యులో తమ సమస్యలను పోలీసులకు సులభంగా ఫిర్యాదు చేసేందుకు వీలుగా విశాఖ నగరంలోని రైల్వే స్టేషన్ ఆర్టీసీ కాంప్లెక్స్లో పోలీసు శాఖ కియోస్కు యంత్రాలను ఏర్పాటు చేసింది. రాష్టంలోనే తొలిసారిగా వినూత్నంగా ఏర్పాటు చేసిన ఈ ఫిర్యాదు కేంద్రాలను ఈ నెల 26న రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా కియోస్కుల ఏర్పాటుకు చొరవ తీసుకున్న నగర పోలీస్ కమిషనర్ బాగ్చీని హోంమంత్రి అభినందించారు. ఇదిలా ఉండగా నెలవారీ నేరాల నియంత్రణలో భాగంగా సుమారు 1,13,00,000 రూపాయల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకుని వాటిని బాధితులకు తిరిగి అప్పగించినట్లు సిపి బాగ్చీ వెల్లడించారు. దేశాన్ని ఐక్యం చేయడంలో హిందీ భాష కీలక పాత్ర పోషిస్తోందని వెంకయ్యనాయుడు అన్నారు. హిందీ దివస్ సందర్భంగా ఈ నెల 11న ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ విభాగంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. భారతీయ భాషలన్నింటినీ గౌరవిస్తూ హిందీ భాష అభివృద్దికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ హిందీ విభాగానికి 100,000 రూపాయల విరాళాన్ని అందజేశారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ నెల 11న విశాఖపట్నంలో ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ విశాఖ జోన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ ఛాంబర్స్ ఎక్స్పో 2026ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంలో పర్యాటక రంగం వేగంగా అభివృద్ది చెందుతోందని పేర్కొన్నారు. విశాఖపట్నం వేదికగా 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్స్ ఆపరేటర్స్ ఐఏటీఓ జాతీయ సదస్సును 3 రోజుల పాటు నిర్వహించారు. ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 1,000 మందికి పైగా పర్యాటక రంగ ప్రతినిధులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగ అభివృద్ది, కొత్త అవకాశాలు, పెట్టుబడులపై సదస్సులో చర్చించారు. సదస్సును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు. విశాఖపట్నంలో కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ డాక్టర్ పి కృష్ణయ్య తెలిపారు. స్వచ్ఛవాయు దివస్ ను పురస్కరించుకుని బీచ్ రోడ్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ వాయు నాణ్యతను నిరంతరం పర్యవేక్షించేందుకు సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో ప్రత్యేక పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు మీరు విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన యువి భాస్కర్రావు, విశాఖ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం
2: 102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం చిత్రగీతాలు కార్యక్రమంలో. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
3: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3 గంటల నుండి 3 గంటల 30 నిమిషాలకు. సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

ప్రకటన విన్నారు. చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న ఈ పాట భైరవ దీపం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం. వేటూరి సాహిత్యం, సంగీతం మాధవపేద్ది సురేష్.

గమ పని మవని సగ సగ సగ సగ నిస గమ గమ గమ సగ సగ సగ నిస గమ గమ గమ సగ సగ సగ నిస గమ గమ గమ సగ సగ సగ నిస గమ గమ గమ సగ సగ సగ నిస గమ గమ గమ సగ సగ సగ నిస గమ గమ గమ సగ సగ సగ నిస గమ గమ గమ సగ సగ సగ నిస గమ గమ గమ సగ సగ సగ నిస గమ గమ గమ సగ సగ సగ నిస గమ గమ గమ సగ సగ సగ నిస గమ గమ గమ సగ సగ సగ నిస గమ గమ గమ సగ సగ సగ నిస గమ గమ గమ సగ సగ సగ నిస గమ గమ గమ సగ సగ సగ నిస గమ గమ గమ సగ సగ సగ నిస గమ గమ గమ సగ సగ సగ నిస గమ గమ గమ సగ సగ సగ న

చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న ఈ పాట బలిపీఠం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన గీతం. దేవులపల్లి సాహిత్యం, సంగీతం చక్రవర్తి.

ఈనాటి చిత్రగీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. కర్ణాటక శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో మైసూరు వి దొరస్వామి అయ్యంగార్ వీణా వాయిద్యం ఇప్పుడు వింటారు. ముందుగా నమ్మికెట్టవరిలో కళ్యాణి రాగం, మిశ్ర చాపుతాళం పురంధరదాసు.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు నమ్మికెట్టవరిల్లవో కళ్యాణి రాగం మిశ్రచాపుతాళం పురంధరదాస్ విన్నారు. కార్యక్రమంలో చివరిగా విందాం తిల్లానా బేహగ్రాగం ఆదితాళం.

ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఆసియా క్రీడలు 2026 20వ సంచికకు సంబంధించిన తాజా సమాచారం వింటారు.

0: 38 और 234 से हराया। भारत का स्कोर रहा 238, चीन का 234। 238 का जो स्कोर है वो साउथ कोरिया के साथ जॉइंट वर्ल्ड रिकॉर्ड भी है, और इसके साथ ही लगातार दो एशियन गेम्स में इस इवेंट में गोल्ड जीता है भारत ने, और इस जीत के साथ इस एशियन गेम्स में भारत के स्वर्ण पदकों की संख्या हो गई है 7। इसके पहले आज सुबह ही सेमीफाइनल में दक्षिण कोरिया को हराया था भारत ने। वहीं कंपाउंड मिक्स टीम के सेमीफाइनल में चिकिता तनिपार्थी और साहिल जाधव ने थाईलैंड को हराकर फाइनल में प्रवेश किया है, जहां उनका मुकाबला रिपब्लिक ऑफ कोरिया से होगा, और इसके बाद होगा कंपाउंड मेंस टीम सेमीफाइनल, जिसमें कुशाल दलाल, साहिल जाधव और गणेश मणिरत्नम की टिकड़ी दिखाई देगी। हम अपने सुनने वालों को बता दें कि इन तीनों ही इवेंट्स में भारत डिफेंडिंग चैंपियन भी है।
1: एब्सोल्युटली, एंड एक्चुअली इंडिया टेकिंग ऑन कोरिया राइट नाउ एज वी go through this update, and it's a brilliant final that's going on right now. India doing really well, so another goal probably loading in compound mixed team. So in compound archery, obviously India are a powerhouse, and as you rightly pointed out, three goals up for grabs, and we are the defending champions in all three. So today is looking up since the morning for India. Right now, as we can see, India have shot perfect 10s till now on 80, while Korea are struggling a little bit, they're on 78. Meanwhile, also in squash, the women have reached the semi-finals by defeating Singapore, so another medal loading. There's a very important day today for India, action-packed day, as you rightly pointed out, and we also have LA qualification up for grabs. As we all know, compound mixed team will be making its debut at the Los Angeles Olympics, and whoever wins this match goes through directly as qualifiers for that prestigious Olympics debut. So many things are for grabs here right now.
0: जी, सफलताओं की बात हम कर रहे हैं तो ट्रैप मिक्स टीम के इवेंट में भी केनन चेन्नई और नीरू ढांडा फाइनल के लिए क्वालिफाई कर गए हैं। वहीं मेंस कयाक सिंगल में प्रद्युम्न सिंह राठौर फाइनल के लिए क्वालिफाई कर गए हैं, हितेश केवट नहीं कर पाए, वो 14वें स्थान पर रहे। वहीं महिलाओं की कैनल सिंगल में पल्लवी जगताप 8वें स्थान पर रहते हुए फाइनल के लिए क्वालिफाई कर गई हैं, रीना सेन 9वें स्थान पर रही और क्वालिफाई नहीं कर पाई।
1: And wrestling action has also begun, as we all know. And again, India are a powerhouse in wrestling. And some of the results that have come in, we can tell you right now. And we are doing really well in wrestling as well. Sunil Kumar, of course, he began with a victory in his category.
2: Meer intavaraku Asia Kridalu 2026 20 sanchikaku sambandhinchina taaja samacharam vinnaru 102.2 MHz pai meer vintunnaru Akashavani FM. నమస్తే అమరావతి చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
4: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
5: ముఖాన మొటిమలా గజ్జా బొబ్బలా
6: సై బాల్,
5: నడుగుల తామరా
6: సై బాల్,
5: బురద పుల్లా
6: సై బాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
2: చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న ఈ పాట దొంగరాముడు అండు పార్టీ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుజాత ఆలపించిన గీతం. పెద్దాడమూర్తి సాహిత్యం, సంగీతం చక్రి

చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట రాణి రత్నప్రభ చిత్రానికి ఘంటసాల ఆలపించిన గీతం. కొసరాజు సాహిత్యం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న ఈ పాట సూరిగాడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ గీతం. వినే ముందుగా కార్యక్రమంలో ఒక ప్రకటన విందాం.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: ఇప్పుడు వినండి సూర్యగాడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ గీతం.

చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న ఈ పాట బలేతముడు చిత్రానికి మహమ్మద్ రఫీ, పి సుశీల ఆలపించిన గీతం. శ్రీనారాయణరెడ్డి సాహిత్యం, సంగీతం టివి రాజు.

చిత్రగీతాల కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న ఈ పాట శతమానుభూతి చిత్రానికి అనురాగ్ కుల్కర్ణి, రామ్యా బెహ్రా ఆలపించిన గీతం. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, సంగీతం మిక్కీ జె మేయర్.

0: నమస్తే అమరావతి చిత్రగీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 MHz మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు.
1: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: దేశంలో ఎక్కువ మంది ప్రజలు స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పొందుతున్నప్పటికీ వారికి బ్యాంకుల నుండి సులభంగా రుణాలు పొందే అవకాశం చాలా తక్కువగా ఉండేది. చిన్న సూక్ష్మ వ్యాపారులు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల కారణంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న వ్యాపారులు, కూలీలు, కార్మికులు అధిక వడ్డీతో అప్పులు ఇచ్చే వ్యక్తులపై ఆధారపడాల్సి వచ్చేది. ఈ పరిస్థితి కారణంగా వ్యాపారాలు అభివృద్ధి చెందకుండా పేదరికం కొనసాగుతూ ఉండేది. అంతేకాకుండా దేశ ఆర్థిక వ్యవస్థలో అసంఘటిత రంగం పెద్ద భాగం ఉండటం వల్ల వారికి సరైన ఆర్థిక మద్దతు లేకపోవడం ఒక పెద్ద సమస్యగా ఉండేది. ఈ నేపథ్యంలో సూక్ష్మ వ్యాపారులకు తక్కువ వడ్డీతో సులభమైన రుణాలు అందించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఈ ఆలోచనల ఫలితంగా 2015లో ప్రధానమంత్రి ముద్రాయోజన ప్రారంభమయ్యింది. తద్వారా ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్న కేంద్ర ప్రభుత్వం యువత, మహిళలు, వెనుకబడిన అణగారిన వర్గాల వారికి వ్యవస్థాపకులుగా మారే అవకాశం కల్పించింది. కార్పొరేట్ కాని వ్యవసాయేతర చిన్న సూక్ష్మ సంస్థలకు రుణాలను మంజూరు చేసే ముద్రాయోజనను ప్రధానమంత్రి నరేంద్రమోదీ 8 ఏప్రిల్ 2015న ప్రారంభించారు. ఈ ఏడాదితో ఈ పథకం 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. ముద్రాయోజన అనేది కేవలం రుణాల పథకం మాత్రమే కాకుండా చిన్న వ్యాపారాలను ప్రోత్సహించి, స్వయం ఉపాధిని పెంచి, దేశ ఆర్థికాభివృద్ధిని బలోపేతం చేయడానికి తీసుకున్న ఒక కీలకమైన నిర్ణయంగా చెప్పవచ్చు. 2015లో ప్రారంభమైన ముద్రాయోజన ఇప్పటిదాకా కోట్ల రూపాయలకు పైగా రుణాలను ఆమోదించి నిధులను విజయవంతంగా లబ్దిదారులకు పంపిణీ చేసింది. చిన్న వ్యాపార వర్గాలకు గల వ్యవస్థాపక సామర్థ్యంపై ముద్రాయోజన నమ్మకాన్ని చాటింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం దళారుల బారి నుంచి ప్రజలను విముక్తం చేసింది. ఆర్థిక వనరులతో సాధికారత కల్పించి ఆర్థికంగా, సామాజికంగా వారిని బలోపేతం చేసింది. దేశంలో వ్యవస్థాపన రంగ రూపురేఖలను మార్చేసిన లక్షలాది విజయగాథలు దేశ నలుమూలలా వినిపిస్తున్నాయి. పేద కార్మికుల ఆర్థికాభ్యున్నతి లక్ష్యంగా ముద్రాయోజన ఒక ఉద్యమంలా రూపొందడాన్ని ఈ పరిణామం ప్రస్ఫుటం చేస్తోంది. విద్యావంతులైన యువత సహా ఔత్సాహిక వ్యవస్థాపకుల తరానికి నిధులు సమకూర్చి వారి కలల సాకారానికి దోహదం చేసేలా దీన్ని తీర్చిదిద్దింది. సమ్మిళిత అభివృద్ది, అణగారిన వర్గాలకు చేరువ కావడం లక్ష్యంగా సమాజంలోని చిట్టచివరి వ్యక్తి అభ్యున్నతిని ప్రబోధించే అంత్యోదయ స్ఫూర్తికి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ క్రమంలో సర్వజన హితాయ, సర్వజన సుఖాయ, అందరికీ సంక్షేమం, అందరికీ సంతోషమనే విశాల ప్రజాహితం దిశగా ముద్రా పథకం ద్వారా వ్యక్తులకు సాధికారత కల్పించి దేశ ప్రగతిలో వారిని చురుకైన భాగస్వామ్యులుగా మార్చింది. ముద్రాయోజన గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ, దేశంలోని లక్షలాది సామాన్య స్త్రీ పురుషులు చిన్న వ్యాపారాలు నడుపుతూ ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో తమవంతుగా కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ అధికారిక సంస్థాగత ఆర్థిక పరిధికి దాదాపు వెలుపలే ఉండిపోయారని చెప్పారు. ఈ నేపథ్యంలో అణగారిన వర్గాలకు ఆర్థిక సహాయం లక్ష్యంగా ముద్రా పథకాన్ని తీసుకువచ్చామని ప్రధానమంత్రి తెలిపారు.
1: బ్యాంక్ లోన్ కి ఇస్ యోజనానే మహిళా ఉద్యమియో మేరే దళిత్ పిచ్డే ఆదివాసీ ఉద్యమియో కా ఏక్ బహుత్ బడా ఘర్ దేశ్ మే తయార్ కియా హై ఔర్ నయే నయే క్షేత్రో మే కియా హై దూర్ సుదూర్ గావో మే కియా హై. ఇస్ యోజనా కే తహత్ అభీ తక్ లగ్భగ్ 19 లాఖ్ కరోడ్ రూపాయే రుణ కే తౌర్ పర్ దియే గయే 19 లాఖ్ కరోడ్ రూపాయే.
0: దేశవ్యాప్తంగా చిన్న వ్యాపారాలు చేస్తున్న వారు మొత్తం 12 కోట్ల మందికి పైగా ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అత్యంత స్వల్ప చేయూతతోనే చిన్న వ్యాపారాల యజమానులు గణనీయ ప్రభావం చూపగలరు. ఈ తరహా ఆలోచనే ప్రధానమంత్రి ముద్రాయోజన రూపకల్పనకు దారితీసింది. చిన్న ఆర్థిక వ్యవస్థల పనితీరును సుగమం చేసే వేదికగా ఉపయోగపడే ముద్రా పథకం ఈ చిన్న వ్యాపారాల వృద్ధికి మద్దతును ఇస్తుంది. ముద్రా రుణాలు 3 రకాలుగా ఉంటాయి. శిశు రుణాల కింద 50,000 రూపాయల వరకు రుణాలు పొందవచ్చు. కిషోర రుణాల కింద 50,000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు రుణం పొందవచ్చు. తరుణ్ రుణాల కింద 5 లక్షల నుంచి 10 లక్షల వరకు రుణాలు పొందవచ్చు. తరుణ్ రుణాలతో పాటుగా తరుణ్ ప్లస్ పేరిట కొత్త కేటగిరీని తీసుకువచ్చారు. దీని కింద 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయల రుణ సదుపాయాన్ని కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థలో చిరు వ్యాపారులు, కూరగాయల విక్రేతలు, మరమ్మతులు చేసేవారు, డ్రైవర్లు, గృహ ఆధారిత వ్యాపారులు, వీధి వర్తకం చేసేవారు సహా 5.5 కోట్లకు పైగా చిన్న తరహా యూనిట్లు ఉన్నాయి. వీరంతా ఆర్థిక వనరుల కోసం ప్రైవేట్ వ్యాపారుల నుంచి అధిక వడ్డీ రుణాలపై ఎక్కువగా ఆధారపడతారు. ఈ వ్యాపారులు 24 నుంచి 36% దాకా వడ్డీలు వసూలు చేస్తుంటారు. క్షేత్రస్థాయిలో అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థ ఉన్నప్పటికీ చిన్న వ్యవస్థాపకుల సామర్థ్యంపై వాటికి నమ్మకం లేక రుణమివ్వడానికి నిరాకరిస్తాయి. అయితే ఈ వ్యక్తులపై విశ్వాసం ప్రకటించడమే దేశం ముందడుగుకు ఏకైక మార్గమని నేడు సుస్పష్టమయ్యింది. ఆ నమ్మకంతోనే కేంద్ర ప్రభుత్వం దేశంలో సూక్ష్మ పరిశ్రమల అభివృద్దితో పాటు రీఫైనాన్స్ సంస్థ లేదా ముద్రా కార్యక్రమంతో వినూత్న రీతిలో ముందడుగు వేసింది. ప్రభుత్వం చేపట్టిన ఈ కృషి లక్షలాది ప్రజలకు ఆర్థిక సాధికారత కల్పనలో కీలక పాత్ర పోషించింది. యువతరానికి మహిళలకు సాధికారత కల్పించినప్పుడే సమాజం కూడా పురోగమిస్తుంది. కాబట్టే కోట్లాది మహిళలకు వ్యాపార సౌలభ్యం కల్పిస్తూ ముద్రా రుణాలు మంజూరయ్యాయి. ముద్రా యోజన కింద 68% పైగా, స్టాండప్ ఇండియా కార్యక్రమం కింద 82% పైగా మహిళా వ్యవస్థాపకులకు ప్రభుత్వం చేయూతనిచ్చింది. 2025 గణాంకాల ప్రకారం ముద్రా పథకం కింద మొత్తం రుణాల సంఖ్య 52.07 కోట్లు ఉండగా ఆ రుణ మొత్తం 33.19 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. వీటిలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం రుణాల సంఖ్య 1,01,66,870గా ఉండగా ఆ రుణ మొత్తం 1,21,008 కోట్ల రూపాయలుగా ఉంది. దేశంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రుణ ఖాతాలలో 71% మహిళా లబ్దిదారులు కాగా, పీఎం ముద్ర కింద మంజూరైన రుణ మొత్తంలో 48% వారికి లభించింది. వీటిలో 99% రుణాలు శిశు కిశోర విభాగాల మహిళలకు మంజూరు కావడం విశేషం. ముద్రా యోజన పథకం రుణాల పరిధిని పెంచుతున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
1: साथियों, बीते वर्षों में करोड़ों लोगों को एंटरप्रेन्योर बनाने का काम मुद्रा योजना ने किया है. करोड़ों की संख्या में इस योजना से

0: जॉब जनरेट हुए हैं, लाखों लोग जॉब क्रिएटर भी बने हैं। इस सफलता को देखते हुए अब भाजपा ने और एक संकल्प लिया है, अब तक मुद्रा योजना के तहत लोन की सीमा 10 लाख रुपए हुआ करती थी, अब भाजपा ने इसे बढ़ाकर 20 లాఖ రూపాయలు కర్నే కా ఇరాదా కియా హై.
1: దశాబ్దాల కిందటే ఇలాంటి పథకం అమలై ఉంటే ప్రజలు ఉపాధి వేటలో వలసబాట పట్టే సమస్య ఇంత తీవ్రంగా ఉండేది కాదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. దశాబ్దాల తరువాత ఇవాళ నిరుపేదలు కూడా ఎలాంటి హామీ లేకుండా ముద్రా రుణం పొందుతున్నారు. సామాన్యులు ఈ రుణ సాయంతో వ్యవస్థాపకులుగా మారే అవకాశం లభిస్తోంది. దేశంలో ఇప్పుడు ప్రతిభకు కొరత లేదు. ఏ రంగంలో ఉన్నా ఏ వర్గం వారైనా ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. చేయాల్సిందల్లా దాన్ని గుర్తించి ప్రోత్సహించడమే. ఆ మేరకు ప్రజల ప్రతిభా నైపుణ్యాలను ముద్రాయోజన వెలికితీస్తోంది. ముఖ్యంగా యువతను బలోపేతం చేస్తోంది. ప్రతిభకు ప్రోత్సాహం లభిస్తే అది మరింత వికసించి ప్రజల జీవితాల్లో ప్రగతిశీల మార్పులు తెస్తుంది. చిన్న వ్యాపారాలు, స్టార్టప్లు అభివృద్ది చెందడానికి, వాటి ఉత్పత్తి, పంపిణీ సామర్థ్యాలను పెంచడంలో సహాయపడటానికి వడ్డీరహిత, అతి తక్కువ వడ్డీ రుణాల ద్వారా ఆర్థిక సహాయం అందించే ముద్రా రుణాల పరిమితిని 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలకు పెంచినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలుపుతూ,
2: The limit of Mudra loans will be enhanced to 20 lakh from the current 10 lakh for those entrepreneurs who have availed and successfully repaid previous loans under the Tarun category. Enhanced scope for mandatory onboarding in TREDs. For facilitating MSMEs to unlock their working capital by converting their trade receivables into cash, I propose to reduce the turnover threshold of buyers for mandatory onboarding on the TREDS platform from rupees 500 crore to 250 crore rupees. This measure will bring 22 more CPSEs and 7000 more companies onto the platform.
1: ప్రధానమంత్రి ముద్రా యోజన కింద 20% పైగా రుణాలు తొలిసారి సొంత వ్యాపారం ప్రారంభించే లేదా తొలిసారి రుణం కోరే వ్యక్తులకు ప్రధానంగా మంజూరయ్యాయి. కాబట్టే ఒకనాడు నిరుద్యోగులుగా ఉన్నవారు నేడు ఉపాధి సృష్టికర్తలయ్యారు. ఇక ఈ రుణాల్లో మహిళల వాటా దాదాపు 68% కావడం గమనార్హం. ముద్రా యోజనతో మహిళల ఆర్థిక శక్తితో పాటు సామాజిక నిర్ణయాలలో వారి భాగస్వామ్యం కూడా పెరిగింది. అలాగే ఈ రుణాల్లో 50% పైగా వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యమిచ్చారు. ఆర్థిక సార్వజనీనతకు ముద్రా యోజన ఒక అద్భుత నిదర్శనంగా నిలిచింది. వ్యాపారాల ప్రారంభంపై యువత కలల సాకారానికి ఒక వేదికను చూపడంలో ముద్రా యోజన సఫలమయ్యింది. ఈ పథకం అమలుతో దేశమంతటా కుటుంబ జీవన శైలి మెరుగుపడిన ఫలితంగా గ్రామీణ పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చింది. అంతేగాక స్వయం ఉపాధితో ఇతరులకు అనేక ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. ముద్రాయోజన ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా ఆర్థిక సామాజిక చేయూత ద్వారా అన్ని వర్గాల సాధికారతకు తోడ్పడే పథకంగా నిలుస్తోంది. సామాజికంగా వెనుకబడిన వర్గాల విషయంలో ఇప్పటిదాకా ఇదే అత్యంత భారీ ఆర్థిక సార్వజనీనతగా చెప్పవచ్చు. దేశంలో ప్రాథమిక వ్యవస్థాపన స్వరూపాన్ని ప్రధానమంత్రి ముద్రాయోజన మార్చివేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ విధంగా ఆర్థిక సామాజిక సార్వజనీనత వైపు గణనీయ పురోగమనానికి తోడ్పడింది. ఈ పథకంతో అసంఖ్యాక కొత్త వ్యవస్థాపకులు తమ సొంత వ్యాపార వాణిజ్య స్వప్నాలను సాకారం చేసుకునే వీలు కలిగింది. మహిళలు, మైనారిటీ వర్గాలకు కొన్నేళ్లుగా ఈ పథకం సాధికారత కల్పిస్తోంది. ఆర్థిక అభ్యున్నతి అవకాశాల సృష్టితో మరింత సమగ్ర వృద్ధికి తోడ్పడే వాతావరణాన్ని ఏర్పరిచింది. రుణ పరిమితి 20 లక్షలకు పెరిగిన నేపథ్యంలో చిన్న వ్యాపారులను ప్రోత్సహించడంలోనే కాకుండా మరింత సమాన సంపన్న భవిష్యత్తు వైపు దేశానికి సారథ్యం వహించడంలో ముద్రాయోజన కీలకపాత్ర పోషిస్తూనే ఉంటుంది. ముద్రాయోజన పథకం దేశంలో సూక్ష్మ చిన్న వ్యాపారాల అభివృద్దికి కీలకపాత్ర పోషించిన విజయవంతమైన కార్యక్రమంగా నిలిచింది. ఈ పథకం ద్వారా లక్షలాది మంది యువత, మహిళలు మరియు చిన్న వ్యాపారులు సులభంగా రుణాలు పొందుతూ స్వయం ఉపాధిని ప్రారంభించే అవకాశాన్ని పొందారు. ఇది కేవలం ఆర్థిక సహాయం అందించడం మాత్రమే కాకుండా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వ్యాపార వృద్ధిని ప్రోత్సహించడం వంటి అనేక సానుకూల ఫలితాలను అందించింది. ముఖ్యంగా బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్న వర్గాలను ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడంలో ఈ పథకం ఒక కీలక మైలురాయిగా నిలిచింది. ఈ విధంగా ముద్రా యోజన పథకం దేశ ఆర్థిక సమగ్రాభివృద్ధికి దోహదపడుతూ స్వయం ఉపాధి కల్పనలో ఒక స్థిరమైన మార్గాన్ని సృష్టించిన విజయవంతమైన పథకంగా చెప్పవచ్చు.

0: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజనపై ప్రత్యేక కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. రాబోయే అతిథి చిత్రగీతాల కార్యక్రమం కార్యక్రమంలో ముందుగా విందాం. వసేరామలమ్మ చిత్రం నుంచి వందే మాతరం శ్రీనివాస్ స్వర్ణలత ఆలపించిన గీతం, శ్రీ నారాయణరెడ్డి సాహిత్యం, సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న ఈ పాట ఒక ఊరిలో చిత్రానికి సుమంగళి ఆలపించిన గీతం. సంగీతం సాహిత్యం దేవిశ్రీ ప్రసాద్.

రాబోయే అతిథి చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న ఈ పాట బిల్లా చిత్రానికి రంజిత్ నవీన్ ఆలపించిన గీతం, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, సంగీతం మణిశర్మ.

రాబోయే తిథి చిత్రగీతాల కార్యక్రమం చివరిగా వినబోతున్న ఈ పాట మన ఊరి పాండవులు చిత్రానికి, మన ఊరి పెద్ద మనుషులు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం, శ్రీనారాయణ రెడ్డి సాహిత్యం.

రాబోయే తేదీ చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట సుబ్బు చిత్రానికి మనో సీత ఆలపించిన గీతం, కులశేఖర్ సాహిత్యం సంగీతం మణిశర్మ.

చిత్రగీతాల కార్యక్రమం రావయ్య అతిథి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోయే ఈ పాట రారాజు చిత్రానికి పి సుశీల ఆలపించిన గీతం, వేటూరి సాహిత్యం సంగీతం జేవి రాఘవులు.

0: ఈనాటి రాబోయే తిథి చిత్రగీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం.
1: డెబ్బై 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. ప్రపంచంలోనే అత్యధికంగా చిత్రాలను నిర్మించే అతిపెద్ద చలనచిత్ర పరిశ్రమలలో ఒకటైన భారతీయ చలనచిత్ర రంగంలోని వివిధ విభాగాలకు అందించే అత్యున్నతమైన జాతీయ చలనచిత్ర పురస్కారాలకు 7 దశాబ్దాలకు పైగా సుదీర్ఘమైన చరిత్ర, పరిణామక్రమం ఉన్నాయి. భారత ప్రభుత్వం 1949లో ఎస్కే పాటిల్ నాయకత్వంలో ఏర్పాటు చేసిన ఫిలిం విచారణ కమిటీ భారతీయ చలనచిత్ర నాణ్యత, సామాజిక ప్రభావంపై అధ్యయనం చేసి కళాత్మక విలువలను ప్రోత్సహించడానికి ప్రభుత్వ తరపున పురస్కారాలు ఇవ్వాలని సిఫారసు చేసింది. 1954లో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో తొలి చలనచిత్ర ప్రధానోత్సవం జరిగింది. మొదట్లో వీటిని స్టేట్ అవార్డ్స్ ఫర్ ఫిలిమ్స్ అని పిలిచేవారు. ఆచార్య ఆత్రే రూపొందించిన మరాఠీ సినిమా సామ్చీ ఆయ్ తొలి ఉత్తమ చిత్రంగా రాష్ట్రపతి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. 1955 నుండి ప్రాంతీయ భాషలలో ప్రతిభను గుర్తించడం ప్రారంభించారు. తెలుగు, బెంగాలీ, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ భాషల ఉత్తమ చిత్రాలకు రాష్ట్రపతి వెండి పథకం ఇవ్వడం మొదలుపెట్టారు. కెవీరెడ్డి దర్శకత్వం వహించిన పెద్ద మనుషులు చిత్రం ఉత్తమ తెలుగు ప్రాంతీయ చిత్రంగా తొలి రాష్ట్రపతి వెండి పథకాన్ని అందుకుంది. ప్రారంభంలో కేవలం ఉత్తమ చిత్రాలకే పరిమితమైన ఈ అవార్డులలో 1967 నుండి నటీనటులు, సాంకేతిక నిపుణులకు ప్రత్యేక పురస్కారాలు ప్రవేశపెట్టారు. ప్రారంభంలో ఉత్తమ నటులు పురస్కారాన్ని భారత్ అవార్డుగా, ఉత్తమ నటి పురస్కారాన్ని ఊర్వశీ అవార్డుగా అందించేవారు. మరాఠీ, బెంగాలీ చలనచిత్రాలకు గాను ఉత్తమ్ కుమార్కు తొలి భారత్ అవార్డు లభించగా, రాత్ ఔర్ దిన్ హిందీ చలనచిత్రంలో ప్రదర్శించిన నటనకు నర్గీస్ దత్ తొలి ఊర్వశీ అవార్డు అందుకున్నారు. భారతీయ సినిమా పితామహులు దాదాసాహెబ్గా పిలువబడిన దుండీరాజ్ గోవింద్ ఫాల్కే శతాబ్ది జయంతిని పురస్కరించుకుని 1969లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును నెలకొల్పారు. భారతీయ సినిమా రంగానికి జీవితకాల కృషి చేసిన మహనీయులకు ఇచ్చే ఈ అత్యున్నత పురస్కారాన్ని తొలిసారి నటి దేవికారాణి అందుకున్నారు. ఇప్పటి వరకు 7 మంది తెలుగు చలనచిత్ర ప్రముఖులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. దర్శక నిర్మాత బిఎన్ రెడ్డి, నటులు దర్శకులు పైడి జయరాజ్, నటులు దర్శకులు నిర్మాత ఎల్వి ప్రసాద్, నిర్మాత బి నాగిరెడ్డి, ప్రముఖ నటులు అక్కినేని నాగేశ్వరరావు, నిర్మాత డి రామానాయుడు, ప్రముఖ దర్శకులు నటుడు కె విశ్వనాథ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తెలుగువారు. 1970లలో వీటి పేరు అధికారికంగా నేషనల్ ఫిలిం అవార్డ్స్, జాతీయ చలనచిత్ర పురస్కారాలుగా మారింది. స్వర్ణకమలం, రజతకమలం పేరుతో విజేతలకు పతకాలను, నగదు బహుమతులను అందజేస్తున్నారు. మొదట్లో సమాచార ప్రసార మంత్రిత్వశాఖ పరిధిలోని డైరెక్టరేట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్స్ వీటిని నిర్వహించగా, ప్రస్తుతం నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎఫ్డీసీ ఈ బాధ్యతలను నిర్వహిస్తోంది. జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రధానోత్సవం ఇప్పటి వరకు 72 సార్లు జరిగింది. 1954లో జాతీయ చలనచిత్ర పురస్కారాలను తొలిసారిగా ప్రారంభించినప్పుడు కేవలం 7 పురస్కారాలను మాత్రమే ప్రదానం చేశారు. ఇటీవల జరిగిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో మొత్తం 45 విభాగాల్లో పురస్కారాలను ప్రదానం చేశారు. వీటిలో ఫీచర్ చిత్రాలకు 26, ఫీచర్ కాని చిత్రాలకు 16, సినిమా రచనకు 2, ఒక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ఉన్నాయి. ఇక 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం గుజరాత్లోని ఏక్తానగర్ వద్ద కెవడియాలో ఐక్యతా విగ్రహం సమీపంలో జరిగింది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సమీపంలో 1000 మంది కూర్చునేలా అత్యాధునిక ఏసీ డోమ్ ఏర్పాటు చేశారు. వేడుకకు విచ్చేసిన చలనచిత్ర ప్రముఖులు అతిథుల కోసం ధోక్లా, పాత్ర ఉంధియా, కిచ్డీ వంటి సాంప్రదాయ గుజరాతీ వంటకాలను వడ్డించారు. కార్యక్రమం అనంతరం నర్మదా నదీ తీరాన ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు, లేజర్ అండ్ లైట్ షోలు నిర్వహించారు. ఢిల్లీ వెలుపల ఈ వేడుకను నిర్వహించడం జాతీయ చలనచిత్ర పురస్కారాల చరిత్రలోనే ఇది ప్రథమం. భారత రాష్టపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా రాష్టపతి మాట్లాడుతూ పురస్కార విజేతల ప్రతిభ, అంకితభావం, కృషిని అభినందించారు. సినిమా నిర్మాణం సామూహిక కృషి అని, పురస్కారాలు సాధించడానికి బృందాలలోని ప్రతి సభ్యుని కృషి దోహదపడిందని, వారికి తన అభినందనలు తెలియజేయాలని అవార్డు గ్రహీతలను కోరారు. భారతీయ సినిమా దేశంలోని విభిన్న భాషలు, సాంప్రదాయాలు, ఆకాంక్షలు, పోరాటాలను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
2: यहाँ अनेक भाषाओं एवं विभिन्न क्षेत्रों में बनी फिल्मों से जुड़ी लोग उपस्थित है. सभी भाषाओं और क्षेत्रों की फिल्मों में हमारे भारत की छवि दिखाई देती. भारतीय फिल्मों में हम भारत के लोगों के सपने, परंपरा, संघर्ष और भविष्य की संभावनाएं भी है. उत्कृष्ट फिल्मों को सम्मानित करने का ये समारोह स्टैच्यू ऑफ यूनिटी के प्रांगण में वॉल ऑफ यूनिटी के समीप आयोजित हो रहा है. ऐसा लगता है कि भारत की सांस्कृतिक एकता के इस महोत्सव को स्वाधीन भारत की एकता के शिल्पकार लौह पुरुष सरदार वल्लभ भाई पटेल स्वयं आशीर्वाद दे रहे हैं.
1: పిల్లలు, యువతపై ప్రముఖ కళాకారుల ప్రభావం ఎంతో ఉంటుందని, వారు క్రమశిక్షణతో కూడిన జీవన శైలి వల్ల కలిగే ప్రయోజనాలను ప్రోత్సహించాలని, ఆరోగ్యానికి హానికరమైన పదార్థాల ప్రచారానికి దూరంగా ఉండాలని రాష్ట్రపతి చేసిన దిశానిర్దేశం ప్రస్తుత సమాజంలో ఎంతైనా ఆచరణీయం. చలనచిత్ర సృజనాత్మక రంగంలో గౌరవం, సామాజిక భద్రత అవసరమని, పురస్కారాల జ్యూరీలో మహిళల భాగస్వామ్యం ఉండాలని ద్రౌపది ముర్ము సూచించారు.
2: सभी भाषाओं और क्षेत्रों की फिल्मों में हमारे भारत की छवि दिखाई देती है. भारतीय फिल्मों में भारत के लोगों के सपने, परंपरा, संघर्ष और भविष्य की संभावनाएं भी है. फिल्म कलाकार बहुत लोकप्रिय होते हैं. उनमें देशवासियों को, विशेषकर युवाओं को प्रभावित करने की असीम क्षमता होती है. जो सफल फिल्म कलाकार डिसिप्लिन लाइफ स्टाइल के फायदे के बारे में बताते हैं तो करोड़ों बच्चे और युवा उनका अनुकरण करते हैं.
1: ఈ వేడుక భారతీయ సినీ రంగంలోని ప్రతిభావంతులను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. ముఖ్యంగా కన్నడ నటుడు అనంత్ నాగ్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, ఆర్టికల్ 370కు ఉత్తమ చిత్రం, యామి గౌతమ్కు ఉత్తమ నటి, మమ్ముట్టి కార్తిక్ ఆర్యన్లకు సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డులు ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 2024లో భారతదేశంలో విడుదలైన చిత్రాలు, నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తిస్తూ ఈ అవార్డులను అందించారు. ఈసారి తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా జాతీయ అవార్డుల్లో ప్రత్యేక గుర్తింపు లభించింది. పుష్ప 2 సినిమాకు గాను దర్శకుడు సుకుమార్ ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ అవార్డును అందుకున్నారు. ఇదే సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్లుగా శీతల్, దీపాలే అవార్డు అందుకున్నారు. అదేవిధంగా లక్కీ భాస్కర్ సినిమాతో మరో తెలుగు దర్శకుడు జాతీయ అవార్డు అందుకున్నారు. వెంకీ అట్లూరి ఈ సినిమాకు గాను ఉత్తమ డైలాగ్ రైటర్ అవార్డును స్వీకరించారు. ఇక ప్రభాస్ నటించిన కలికి 2898 ఏడీకి కూడా జాతీయ అవార్డుల వేదికపై పురస్కారం దక్కింది. నాగశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా అవార్డు లభించగా, ఇదే

0: సినిమాకు బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ అవార్డును నితిన్ బిహానీ తీసుకున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు మరో ఘనత కమిటీ కుర్రోళ్లు రూపంలో దక్కింది. నిహారిక కొనిదెల నిర్మించిన ఈ చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం లభించింది. గ్రామీణ నేపథ్యంలో స్నేహం, రాజకీయాలు, యువత జీవితాలను ప్రతిబింబిస్తూ రూపొందిన ఈ సినిమా జాతీయ స్థాయిలో తెలుగు చిత్రంగా గుర్తింపు పొందింది. 35 చిన్న కథ కాదు ఉత్తమ బాలల చిత్రం పురస్కారం అందుకుంది. ఈ సినిమాలో నటించిన పోతుల అరుణ్ దేవ్ ఉత్తమ బాల నటుడిగా అవార్డు అందుకున్నాడు. ఈ ఏడాది ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరు నటులు పంచుకున్నారు. బ్రహ్మయుగం సినిమాలో నటనకు మమ్ముట్టి, చందు ఛాంపియన్ సినిమాలో పాత్రకు కార్తిక్ ఆర్యన్ ఉత్తమ నటుడి పురస్కారాలను అందుకున్నారు. మరోవైపు ఆర్టికల్ 370 సినిమాలో నటనకు యామి గౌతమ్ ఉత్తమ నటిగా అవార్డును అందుకున్నారు. ఈ సినిమాకు ఉత్తమ చిత్రంగా కూడా జాతీయ పురస్కారం లభించింది. ఆర్టికల్ 370 చిత్రానికి ఆదిత్య సుహాస్, జంబాలే దర్శకత్వం వహించారు. అమరన్ సినిమాతో దర్శకుడు రాజకుమార్ పెరియస్వామి ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకున్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని రూపొందిన ఈ చలన చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ దర్శకత్వ పురస్కారం లభించడం విశేషం. రాజ్కుమార్ రావు నటించిన శ్రీకాంత్ ఉత్తమ హిందీ చిత్రంగా ఎంపికయింది. ఉత్తమ సహాయ నటి విభాగంలో మహారాజా సినిమాకు సచన నమిదాస్, మిథ్యా సినిమాకు రూపశ్రీ వర్కాడే అవార్డులను అందుకున్నారు. ఉత్తమ సహాయ నటుడిగా భక్షక్ సినిమాలోని నటనకు సంజయ్ మిశ్రా పురస్కారం అందుకున్నారు. అలాగే ఉత్తమ జాతీయ విలువల చిత్రంగా కెప్టెన్ మిల్లర్ ఎంపికయ్యింది. అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ ప్రధాన పాత్రలో ఈ చిత్రం రూపొందింది. స్వాతంత్ర వీర్ సావర్కర్ చిత్ర దర్శకుడు రణ్దీప్ హుడా ఉత్తమ తొలి చలన చిత్ర దర్శకత్వం విభాగంలో పురస్కారాన్ని అందుకున్నారు. స్త్రీ 2 చలన చిత్రానికి కొరియోగ్రఫీ విభాగంలో అవార్డు దక్కగా మహారాజాకు యాక్షన్ దర్శకత్వ విభాగంలో పురస్కారం లభించింది. ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం చేశారు. 5 దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణం సాగించిన ఆయన 300కు పైగా చిత్రాల్లో 6 భారతీయ భాషల్లో నటించారు.
1: అనంత్ నాగ్కు భారతీయ ఫిల్మ్ జగత్ కే సర్వోచ్చ సన్మాన్ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార్ సే సన్మానిత్ కర్కే ముజే బహుత్ ప్రసన్నతా హో రహీ. ఫిల్మ్ మే ఉన్కా అభినయ థియేటర్ ఔర్ సినిమా కే శ్రేష్ఠ ఆయామో కా సమన్వయ ప్రస్తుత కర్తా. ఫిల్మో కా గంభీర్ అధ్యయన్ కర్నే వాలే లోగ్ మాన్తే హై కి ఉన్కా అభినయ సహజ సంయమ డిస్ట్రెంట్ ఔర్ ప్రామాణిక యాని ఆథెంటిక్ హోతా హై ఓ కళాకారో కో భావి పీఢియో కే లియే ఆదర్శ్ ప్రస్తుత్ కర్తే.
0: ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచన మేరకు జాతీయ సినిమా పురస్కారాల వేడుకను దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు తీసుకువెళ్లే కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. భవిష్యత్తులో కూడా వివిధ రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాల్లో ఈ వేడుకను నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
2: to very important tourist destinations of our country. Aaj hum Ekta Nagar, jahan Sardar sahab ki world's tallest statue hai, us jagah aaj hum ikatte hue hain. Ab agli baar we'll go to one more important destination. I am giving a call to all the states and union territories. Select one of the most important tourist destinations in your state. Tell us what improvements you'll make in it. Your destination will be selected and we'll have the next round of NFA in the selected tourist destination.
0: భారతీయ సినీ రంగానికి ఇచ్చే అత్యంత ప్రాధాన్యత కలిగిన జాతీయ చలన చిత్ర పురస్కారాలు కేవలం కళాకారుల ప్రతిభను గుర్తించడానికే కాకుండా దేశ జాతీయ సమగ్రత, సాంస్కృతిక ఐక్యతను పెంపొందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. జాతీయ అవార్డులు అన్ని భాషల చిత్రాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఒక ప్రాంతపు సంస్కృతి, కథలు దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలకు పరిచయమై పరస్పర గౌరవం పెరుగుతోంది. జాతీయ సమగ్రతను, సామాజిక ఐక్యతను చాటిచెప్పే చిత్రాలకు ప్రత్యేకంగా జాతీయ, సామాజిక, పర్యావరణ విలువల ప్రాధాన్యత కలిగిన ఉత్తమ చిత్రం అవార్డును అందిస్తుండడం సామరస్యం. మత సామరస్యం, దేశభక్తి వంటి అంశాలపై సినిమాలు తీసేలా దర్శకులను ప్రోత్సహిస్తోంది. ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ దార్శనికతతో వివిధ రాష్ట్రాల చరిత్ర, జానపద కళలు, పండుగలు, జీవన విధానాలను ప్రతిబింబించేలా చిత్రాలకు గుర్తింపు ఇవ్వడం ద్వారా భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ సిద్ధాంతాన్ని ఇవి బలపరుస్తున్నాయి. కళాకారుల మధ్య సాంస్కృతిక మార్పిడికి, ఐక్యతకు ఈ పురస్కారాల వేదిక దోహదపడుతోంది. కుల, మత, ప్రాంతీయ వివక్షలకు వ్యతిరేకంగా సమాజంలో మార్పు తెచ్చే ఇతివృత్తాలతో వచ్చిన చిత్రాలను గౌరవించడం ద్వారా జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రజాస్వామ్య విలువలను, సామాజిక సమగ్రతను ప్రోత్సహిస్తున్నాయి. ఇక 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఫీచర్ ఫిలిమ్స్తో పాటు నాన్ ఫీచర్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిలిమ్స్, యానిమేషన్, సినిమా రచన వంటి విభాగాల్లోనూ ప్రతిభకు గుర్తింపు లభించింది. వివిధ భారతీయ భాషలకు చెందిన చిత్రాలు, కళాకారులు పురస్కారాలు అందుకోవడం ద్వారా దేశంలోని భాషా, సాంస్కృతిక, చలనచిత్ర వైవిధ్యం, భిన్నత్వంలోని ఏకత్వం మరోసారి ఆవిష్కృతమయ్యింది. డెబ్బై 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన ఎమ్మెల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ముందుగా విందాం హ్యాపీ హ్యాపీగా చిత్రానికి కార్తీక్ ఆలపించిన గీతం, సిరివెన్నెల సాహిత్యం, సంగీతం మణిశర్మ.

గుర్తు చేసుకుందాం. కార్యక్రమంలో మీరు వినబోతున్న పాట సోగ్గాడి కాపురం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన గీతం. సీనారాయణరెడ్డి సాహిత్యం, చక్రవర్తి సంగీతం.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం. మనసంతా చిత్రానికి విజయస్ దాస్ ఆల్పించిన గీతం, శివగణేష్ సాహిత్యం సంగీతం, ఇళయరాజా.
1: నీ కళ్ళు నిదురిస్తే

0: కంపౌండ్ విమెన్స్ అండ్ కంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్, వాట్స్ గోయింగ్ ఆన్ దేర్ ముదిత?
1: జీ బిల్కుల్, దో గోల్డ్ మెడల్ కి సాథ్ ఆజ్ కంపౌండ్ ఆర్చరీ టీమ్ నే ధమాల్ మచా రఖా హై, ఔర్ ఫిల్హాల్ జో హై అబ్ జో ముకాబలా హై వో కంపౌండ్ మెన్స్ టీమ్ కా హై, సెమీఫైనల్ ముకాబలా హై, కుశల్ దలాల్, సాహిల్ జాదవ్ ఔర్ గణేష్ మణిరత్నం కే సాథ్ భారత్ అప్నా ఖితాబ్ డిఫెండ్ కర్నే కి యహాన్ భీ పూరీ కోషిష్ కరేగా, క్యూంకి పిచ్లే ఏషియన్ గేమ్స్ మే ఇన్ తీనో మే భారత్ నే
0: ఆల్ త్రీ ఈవెంట్స్ హాసిల్ కియా థా, వన్ ఫైవ్ ఇన్ టోటల్, బికాజ్ ఇండియా ఇస్ లైక్ అ యునో machine in compound archery. Recurve, obviously we have still some way to go, we are pretty good there as well, but in compound archery this is factual, and you know Sahil Jadhav archers who are just coming up, and you know it's like Korea in recurve for example, so we are brilliant at compound and we really hope that the flag keeps flying high at the Okazaki Chuo. So go park, the semi final is loading there. A few other bits of news, obviously Ashmita Dey lost her quarter final bout in judo, and in men's singles tennis I think Sumit Nagal is leading against Sergey Fomin. He won the first set pretty comfortably in the third round, so he is probably heading to the next round. Lots more action coming up, we are running out of time right now. Medals tally, and China obviously on top, humongous 259 medals, 144 golds. India.
2: మీరు ఇంతవరకు ఆసియా క్రీడలు 2026 సంచికి సంబంధించిన తాజా సమాచారం విన్నారు. వన్ ఆర్ టూ పాయింట్ మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం చిత్రగీతాలు కార్యక్రమంలో. ముందుగా సోగ్గాడి కాపురం చిత్రానికి క్షమించాలి, ఒరే రిక్షా చిత్రానికి వందే మాత్రం శ్రీనివాస్ ఆల్పించిన గీతం, దాసరి నారాయణరావు సాహిత్యం సంగీతం, వందే మాత్రం శ్రీనివాస్.

0: తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా.
1: చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట మహానంది చిత్రానికి ఆనందన్ సమి, అబ్నాన్ సమి, కమలాకరన్ సుజాత ఆలపించిన ఈ గీతం. వేటూరు సాహిత్యం, కమలాకర్ సంగీతం.

0: కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినంతో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: 정마 정마 정마
1: కార్యక్రమంలో చివరిగా వినబోతున్న ఈ పాట డబ్బుకు లోకం దాసోహం. చిత్రానికి ఘంటసాల ఆలపించిన గీతం కొసరాజు, సాహిత్యం సంగీతం కేవీ మహదేవన్.

0: ఫైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. ఫైబాల్.

లాహిర్ లాహిర్లో సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు విందాం అవునన్నా కాదన్న చిత్రానికి కేకే ఉష ఆలపించిన గీతం. కులశేఖర్ సాహిత్యం, సంగీతం ఆర్పి పట్నాయక్.

0: లాహిరు లాహిరి సినిగితాల కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3 గంటల నుండి 3 గంటల 30 నిమిషాలు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
0: లాహిరి లాహిరిలో సినిగితాల కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే ఈ పాట అవును వాలి దృష్టిపడారు చిత్రానికి సందీప్ కౌశల్య ఆలపించిన గీతం. సిరివెన్నెల సాహిత్యం, సంగీతం చక్రి.

లాహిరి లాహిరిలో చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట వంశీ చిత్రానికి ఉదిత్ నారాయణ సుజాత ఆలపించిన గీతం సిరివెన్నెల సాహిత్యం. సంగీతం మన శర్మ.

0: లాహిరి లాహిరిలో సినిగితాల కార్యక్రమంలో ఇంతటితో సమాప్తం. ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: భోర్ కి చౌఖట్ పర్ భక్తి కి ధారా.
2: ఆఫీస్ జానే కి జల్దీ మగర్ దేశ్ దునియా కి ఖబర్ భీ జరూరీ.
3: యే ఆకాశవాణి హై, అబ్ ఆప్ విమలేందు పాండే సే సమాచార్ సునియే.
4: ఆఫీస్ యా ఘర్ సే నికల్తే హీ ఉఫ్ యే ట్రాఫిక్.
2: ఆకాశవాణి హై నా,
5: బాతో హీ బాతో మే హర్ సుబహ 10 సే 11.

0: ఆకాశవాణి కార్మికుల కార్యక్రమం. ఈనాటి కార్మికుల కార్యక్రమంలో మొదటిగా మోకాళ్ల అరుగుదల నివారణ అనే అంశంపై ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ గంగవరపు శ్రీధర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు.
1: డాక్టర్ గంగవరపు శ్రీధర్ గారు నమస్కారం అండి.
2: నమస్కారం సార్.
1: డాక్టర్ గారు, మీరు ఎముకల వైద్య నిపుణులుగా ఉన్నారు కదా. సాధారణంగా మనం ఈ మధ్య ఈ కాలంలో బాగా వినిపిస్తున్నది ఏమిటంటే మోకాళ్లకు అరుగుదల రావడం. అది చిన్న వయసులో వాళ్ళు అంటూ ఉన్నారు, పెద్దవాళ్ళైతే మనం చెప్పనక్కర్లేదు. అసలు ఈ మోకాళ్ల అరుగుదల ఏ వయసు నుంచి మొదలవుతుందండి?
2: మంచి క్వశ్చన్ సార్. సో ఈ ప్రాబ్లం ఏంటంటే పాత రోజుల్లో మనం వయసు అయిన వాళ్ళకే చూసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే చిన్న వయసులో కూడా చూడడానికి కారణం ఏంటంటే మోస్ట్లీ లైఫ్ స్టైల్ యాక్టివిటీస్ సార్. పాత రోజుల్లో ఏంటంటే ఎక్కువ దూరం నడిచేవాళ్ళం, నేల మీద కూర్చునే వాళ్ళం, మన మూమెంట్స్ అన్నీ మామూలుగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఎక్కువగాను రిచ్ లైఫ్ స్టైల్ కావడం వల్ల కారులో తిరగడం, బైక్లో తిరగడం, ఎక్కువ శారీరక శ్రమ లేకపోవడం వల్ల అండ్ ఒబిసిటీ, సో ఒక దగ్గరే కూర్చొని పనిచేయడం వల్ల ఒబిసిటీ వల్ల మోకాళ్ళ మీద ఎక్కువ లోడ్ అయ్యి చిన్న వయసులోనే అరిగిపోతుంది సార్. రెండోది ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్. సో ఇప్పుడున్న వాటిలో నేటివ్ ఫుడ్ ఏమీ తినకుండా జస్ట్ జంక్ ఫుడ్స్ వాటిలో మాత్రం తినడం వల్ల ఏమవుతుందంటే మోకాళ్ళలోని ఏదైతే ఈ కాట్లేజ్ ఉన్నదో ఆ పొర అన్నది తొందరగా డ్యామేజ్ అవ్వడం వల్ల చిన్న వయసులోనే అరుగుదల అన్నది మనం చూస్తున్నామండి.
1: డాక్టర్ గారు, ఈ వ్యాయామం అంటారు కదా ఎక్సర్సైజెస్, వీటి వల్ల ఏమైనా ఉపయుక్తంగా ఉంటుందండి?
2: ఎస్ సార్. అంటే ఎలా అని అంటే అండి, మనకి మోకాలు అరుగుదల మొదలైన స్టేజ్లో మనం చూసేటప్పుడు అయితే ఈ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మోకాలు చుట్టూ ఉన్న కండరాల యొక్క శక్తి మనం పెంచుతాం. సో ఈ కండరాల శక్తి పెరిగినప్పుడు ఏంటంటే మనం ఏదైనా రన్నింగ్ చేసినా, వాకింగ్ చేసినా, జాగింగ్ చేసినా, ఏదైనా కొంచెం ఎక్కువ శ్రమ అయిన పని చేసినప్పుడు జాయింట్ మీద లోడ్ పడకుండా జాయింట్తో పాటు కండరాలు కూడా లోడ్ తీసుకొని సరిసమానంగా జాయింట్ మీద ఎక్కువగా స్ట్రెస్ అవ్వకుండా ఉంటుంది సార్. బట్ ఎప్పుడైతే బాగా అరుగుదల స్టేజ్కి వెళ్తారో అప్పుడు ఈ ఎక్సర్సైజెస్ వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు, వాళ్ళు ఖచ్చితంగా ఆపరేషన్ స్టేజ్లో ఉన్నట్టే.
1: అసలు ఈ మోకాలు అన్నది అరిగింది అని ఆ రోగికి ఏ విధంగా తెలుస్తుందండి? దీనికి ఏమైనా స్టేజెస్ అన్నవి ఏమైనా
2: అండి? తప్పకుండా. మన మోకాళ్ళ అరుగుదల స్టేజెస్ చూసినట్టయితే 4 దశలు ఉంటాయండి. సో ఎప్పుడైతే మోకాళ్ళ నొప్పి మొదలైందో, అంటే మనం ఏమి పడిపోవడం వల్ల కానీ, ఎక్కువగా సడన్గా ఎక్కువ దూరం నడవడం కానీ, కొండలు ఎక్కడం కానీ, ఏదైనా స్ట్రెయిన్ అయినప్పుడు వచ్చే మోకాళ్ళ నొప్పి వేరండి. అలా కాకుండా కంటిన్యూస్గా మోకాళ్ళ నొప్పి, సో సడన్గా ఒకరోజు నొప్పి మొదలయ్యి కొద్ది కొద్దిగా అలా ఎక్కువ అవుతూ ఉన్నప్పుడు అది మోకాలు అరుగుదల మొదలైనట్టే మనం గుర్తించవలసి ఉంటుంది. అది మొదటి దశ. రెండో దశలో ఏంటంటే ఏదైతే ఈ కాట్లేజ్ మోకాళ్ళ పైన రెండు జాయింట్స్కి మధ్యలో ఉన్న పొర ఉంటుందో అది డ్యామేజ్ అవ్వడం మొదలు పెడుతూ ఉంటుందండి. ఆ స్టేజ్లో ఏంటంటే ఏదైనా సరే, అంటే 1 కిలోమీటర్ నడిచే వాళ్ళం 1/2 కిలోమీటర్ అవగానే నొప్పి రావడం కానీ, ఎప్పుడు 2-3 ఫ్లోర్లు ఎక్కిన వాళ్ళం 1 ఫ్లోర్కే నొప్పి రావడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఈ 1-2 దశల్లో ఖచ్చితంగా డాక్టర్ గారికి చూపించుకొని మనం మందులు వేసుకోవడం వల్ల కానీ ఎక్సర్సైజ్

0: చేయడం వల్ల కానీ, అలాగే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కానీ ఖచ్చితంగా ఈ మోకాలు అరుగుదలని తగ్గించుకోవచ్చు అండి.
1: అంటే ముందుగా ఆ రోగి ఈ లక్షణాలు గుర్తించినట్లయితే మునుముందు తర్వాత స్టేజ్లకు వెళ్లే అవకాశం అవసరం లేదంటారు.
0: ఖచ్చితంగా అండి,
1: మరి
0: ఖచ్చితంగా.
1: మూడో స్టేజ్లో అండి.
0: మూడో స్టేజ్లో ఏంటంటే, ఎప్పుడైతే మన కార్టిలేజ్ పొర డ్యామేజ్ అయ్యి ఎముక అన్నది బయటికి ఎక్స్పోజ్ అయ్యి రెండు ఎముకలు రాపిడి మొదలవుతూ ఉంటుంది. సో దాని తర్వాత నాలుగో స్టేజ్లో ఏంటంటే, మొత్తం పొర డ్యామేజ్ అయిపోయి ఎముక ఎముక రాపిడి ఖచ్చితంగా జరిగి మనం మోకాలు చిందంగా చాపి మడిచినా సరే, నుంచొని రెండు అడుగులు వేసినా సరే మనకే శబ్దం కరకరన శబ్దంలాగా వినిపించడం కానీ నడిచేటప్పుడు సౌండ్స్ రావడం కానీ తెలుస్తూ ఉంటుంది. ఆ స్టేజ్లో ఏంటంటే మన మందులతో ఇంకేమీ పనిచేయమండి, ఖచ్చితంగా మోకాలు మార్పిడి ఆపరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
1: ఈ మోకాలు మార్పిడి ఆపరేషన్ అంటే శస్త్రచికిత్స ద్వారా జరుగుతుంది కదా, ఏ విధంగా చేస్తారండి?
0: ఈ మోకాలు మార్పిడి ఆపరేషన్ అంటే, మనకి నీ జాయింట్ని తీసుకున్నట్టయితే పైన ఫీమర్ అనే ఒక బోను, కింద టిబియా అనే ఒక బోన్ ఉంటుందండి. ఈ రెండింటికి ముందు మోచిప్ప పెటల్ అనే బోన్ ఉంటుంది. ఈ ఫీమర్, టిబియా మరియు పెటల్ మూడు కలిపి ట్రై కంపార్ట్మెంట్స్ అంటాం. అంటే మూడు జాయింట్లు కలిపి ఒక దగ్గర ఉన్నట్టు లెక్కండి. సో ఈ మూడు జాయింట్లలోని అరుగుదల మొదలైనప్పుడు మనం ఆ కాలు మీద బరువేసి నడిచినప్పుడు కానీ, లేదా మన కాలు తిన్నంగా చాపి మడిచినప్పుడు కానీ ఇది అరుగుదల రాపిడి వల్ల నొప్పి మొదలవుతూ ఉంటుందండి. సో ఆ స్టేజ్లో మనం ఏం చేస్తామని అంటే, ఆ ఫీమర్, టిబియా ఏదైతే టచ్ అవుతాయో ఆ బోను, రాపిడి ఉన్న బోన్ దగ్గర తీసి మన ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్ అంటే నీ రీప్లేస్మెంట్ ఇంప్లాంట్స్ అన్నది అమర్చడం జరుగుతుందండి.
1: అంటే బయట నుంచి స్పేర్ పార్ట్స్ కింద లెక్క, మనం మన
0: కరెక్ట్
1: పరిభాషలో
0: కరెక్ట్ అండి,
1: చెప్పుకోవాలనుకున్నట్లయితే
0: అంతే అంతే కరెక్ట్ అండి.
1: ఎంతసేపు పడుతుందండి?
0: సో ఆపరేషన్ సుమారు ఒక 40 నుండి 60 నిమిషాల వరకు జరుగుతుందండి. సో బట్ ఇందులో ఆపరేషన్ వరకు మనం తెలుసుకోండి ఏంటంటే, నీ రీప్లేస్మెంట్ సర్జరీలో ఒకటి, రీప్లేస్మెంట్ చేస్తున్న ఆపరేషన్ థియేటర్ స్టెరైల్గా ఉండడం, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉండడం చాలా ఇంపార్టెంట్. రెండోది, ఆపరేషన్ చేస్తున్న టైంలో మనం వాడుతున్న ఇంప్లాంట్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనం ఇండియన్ వాడుతున్నామా, ఇంపోర్టెడ్ వాడుతున్నామా, అందులో ఉన్న క్వాలిటీ ఏంటి అన్న దాన్ని బట్టి ఈ మనం చేసిన ఆపరేషన్ చేసి అమరుస్తున్న ఈ శస్త్రచికిత్స చేసిన తర్వాత ఇంప్లాంట్స్ ఏదైతే మనం అమరుస్తున్నామో దాని లైఫ్ టైం అన్నది ఆధారపడి ఉంటుందండి.
1: మరి తర్వాత తర్వాత ఏమైనా ప్రమాద కంటికలు మోగే అవకాశం ఏమైనా ఉందండి, లేకపోతే రోగి సఫర్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా?
0: ఖచ్చితంగా అండి. సో మోకాలు మార్పిడి ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు ప్రతి పేషెంట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒకటి ఇన్ఫెక్షన్. సో ఎప్పుడైనా పేషెంట్ షుగర్ పేషెంట్ అయినా సరే కానీ, వేరే ఏదైనా కీళ్ళవాతం పేషెంట్ అయి ఉండి స్టెరాయిడ్ టాబ్లెట్స్ వాడడం వల్ల కానీ, వేరే ఏదైనా ప్రాబ్లం ఉండి పేషెంట్ చాలా రోజుల నుంచి మందులు వాడుతున్నప్పుడు వాళ్ళు ఇన్ఫెక్షన్కి లోనయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయిన పేషెంట్ సర్జరీ అయిన తర్వాత లైఫ్ టైం, జీవితకాలం వేరే ఎక్కడైనా ఇన్ఫెక్షన్ వచ్చినా సరే, చీంగడ్లు వచ్చినా సరే, డెఫినెట్గా ఆర్థో డాక్టర్ గారికి చూపించుకొని దానికి సంబంధించిన మందులు వాడుకోవాలి. ఎప్పుడైనా కాలు వాపు రావడం కానీ, నొప్పి రావడం కానీ, జ్వరం రావడం కానీ, ఎర్రగా కమిలినట్టు ఉండడం కానీ, ఇలాంటి లక్షణాలు ఎప్పుడైనా కనపడితే వెంటనే డాక్టర్ గారికి చూపించి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి ఉంటుందండి.
1: ఇప్పుడు స్టిక్లు అలాంటివన్నీ పట్టుకునే అవకాశం ఉంటుందంటారా?
0: లేదండి, ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళు ముందు ఎలా నడుస్తున్నారో అలా హాయిగా నడుచుకోవచ్చు, బైక్ డ్రైవింగ్ చేసుకోవచ్చు, కార్ డ్రైవింగ్ చేసుకోవచ్చు, వాకింగ్ చేసుకోవచ్చు,
1: చిన్న చిన్న వ్యాయామాలు కూడా
0: చేసుకోవచ్చు అండి, ఎటువంటి ప్రాబ్లమ్ లేదు.
1: తర్వాత తర్వాత వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటండి?
0: సో మోకాలు మార్పిడి ఆపరేషన్ ఇంత తీసుకోవాల్సిన మొదటిది ఏంటంటే, ఇన్ఫెక్షన్ ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వస్తే చూపించుకోవడం. రెండోది ఏంటంటే, కంటిన్యూస్గా ఎక్సర్సైజెస్ అండి. చాలా మంది పేషెంట్స్ ఏమనుకుంటారంటే, ఆపరేషన్ అయిపోయింది కదా నాకు బాగైపోయింది అని అనుకుంటారు. సో డాక్టర్ గారు చేస్తారు ఇంక నేనేం చేయక్కర్లేదని అనుకుంటారు. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, మనము మోకాలు మార్పిడి ఆపరేషన్లో ఓన్లీ ఎముకను మారుస్తున్నాం. సో ఆ కీలు ఏదైతే అరిగిపోయిందో దాన్ని మారుస్తున్నాం, కానీ ఆ కీలు ముందు వెనక అన్ని పక్కల ఉన్న కండరాలు అలాగే ఉంటాయండి. సో చాలా సంవత్సరాల నుంచి వీళ్ళు నడక తగ్గిపోవడం వల్ల ఆ కండరాలు చాలా మెత్తబడి ఎముకలతో పాటు అవి కూడా వీక్ అవుతాయి. మనం ఎముకను మారుస్తున్నాం కానీ కండరాలను మార్చడం లేదు. సో ఆ కండరాలని శక్తి పెంపొందించకపోతే మనం ఆపరేషన్ ఎంత బాగా చేసినా సరే ఆ పేషెంట్కి అంత పెయిన్ రిలీఫ్ కానీ, అంత రోజువారీ కార్యక్రమాలు చేయడంలోనే అంత ఫ్రీనెస్ కానీ రాదండి. సో ఖచ్చితంగా ఆపరేషన్ అయిన తర్వాత ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ చేసుకోవాల్సి ఉంటుందండి. తర్వాత ఏంటంటే, నేల మీద కూర్చోవడం కానీ, నేల మీద పడుకోవడం కానీ, హైట్ నుంచి దూకడాలు, సో స్ట్రెయిన్ఫుల్ యాక్టివిటీస్ అన్ని అవాయిడ్ చేయడం వల్ల ఈ మనం ఏదైతే అమరుస్తున్నామో ఇంప్లాంట్స్ ఒక మన్నికి ఎక్కువ కాలం ఉంటుందండి. సో ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా వాళ్ళు ఆపరేషన్ అయిన తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్ అనే పదం వాడుతూ ఉంటారు, అంటే ఏమిటండి?
0: ఈ మధ్య కాలంలో మనం రోజు వినేది ఏంటంటే, ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. సో ఇంతకుముందు ఏంటంటే, ఇందులో రెండు వర్గాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే, ఇంతకుముందు మనం సర్జరీ చేయాలనంటే సుమారు ఒక 5 నుంచి 7 ఇంచెస్ మనము కోత ద్వారా ఆపరేషన్ చేసి ఈ ఇంప్లాంట్స్ని అమర్చేవాళ్ళం. ఇప్పుడు మినిమల్లీ ఇన్వాజివ్ సర్జరీ, MIS అనే ద్వారా వల్ల ఏంటంటే, మనం సుమారు ఒక 2-3 ఇంచెస్ కోత ద్వారా, కొత్త రకం ఎక్విప్మెంట్ ద్వారా, అతి చిన్న కోతలోని మనం సర్జరీ చేసి ఈ ఇంప్లాంట్స్ని అమర్చడం జరుగుతుందండి.

0: దీనివల్ల ఉపయోగం ఏంటంటే కోత తక్కువ ఉండడం వల్ల తొందరగా కండరాలు హీల్ అవ్వడం కానీ, అలాగే తొందరగా పేషెంట్ నడకకి వెళ్ళడం కానీ, తొందరగా పేషెంట్ తన డైలీవారీ కార్యక్రమాలు చేసుకోవడం కానీ ఒకటి జరుగుతుందండి. రెండోది ఏంటంటే ఎనస్థీషియా, అంటే మనం ఆపరేషన్ చేసినప్పుడు మత్తు ఇవ్వడంలో వచ్చిన లేటెస్ట్ అడ్వాన్సెస్. సో మనం నీ బ్లాక్ అని చెప్పి, అడక్టర్ కెనాల్ బ్లాక్ అని చెప్పి, ఓన్లీ మోకాల దగ్గర ఒక మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఆ కాలు ఒక నొప్పి 24 గంటల నుంచి 48 గంటల వరకు పేషెంట్కి అంతగా నొప్పి రాకుండా మనం చేయడం జరుగుతుందండి. దీనివల్ల పేషెంట్ సర్జరీ చేసిన 24 గంటల లోపలే లేచి నడుచుకుని తన ఎక్సర్సైజెస్ మొదలు పెట్టడం జరుగుతుందండి.
1: బాగుందండి డాక్టర్ గారు. మీరు ఇందాక చెప్పారు ఒబేసిటీ వల్ల కూడా ఈ యొక్క మోకాలు నొప్పులు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి, ఆహార నియమాలు పాటించినట్లయితే కొంతవరకు ఒబేసిటీ తగ్గించుకోవచ్చు. అలాగే ఆపరేషన్ తర్వాత ఈ శస్త్రచికిత్స అనంతరం కూడా ఆహార నియమాలు ఏమైనా ఉంటాయండి పాటించాల్సినవి?
0: సో ఆపరేషన్ మోకాలు అరుగుదలకు సంబంధించి ఆహార నియమాలు అంటూ దీనికంటూ స్పెసిఫిక్గా ఏమీ లేదండి. సో బట్ యాజ్ సచ్ బోన్ క్వాలిటీ, అంటే మనం ఈ ఏదైతే శస్త్రచికిత్స ద్వారా ఇంప్లాంట్స్ అమరుస్తున్నామో అది బోన్కే మనం అమరుస్తున్నాం. సో మన ఎముక ఏదైతే ఉన్నదో ఆ ఎముక పటుత్వం పెంచుకోవడానికి ఖచ్చితంగా కాల్షియం అండ్ విటమిన్ డి ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా కానీ, ఆ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల కానీ ఆ బోన్ స్ట్రెంగ్త్ పెరిగి సో వాటి యొక్క లైఫ్ టైం పెరుగుతుందండి.
1: ఈ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఏమైనా వచ్చాయండి?
0: ఖచ్చితంగా అండి. ఈ రోజుల్లో మనం చూసేది ఏంటంటే, ఒకటి పాత రోజుల్లో కంప్యూటర్ నావిగేషన్ సర్జరీస్ అని వచ్చాయి, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేది ఏంటంటే రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ సర్జరీస్ అండి. సో రోబోట్ యొక్క సహకారం తీసుకోవడం ద్వారా ఖచ్చితత్వం బాగా పెరుగుతుంది. మన సర్జరీ ఎంత యాంగిల్లో పెట్టాలి, ఎంత కోత కొయ్యాలి, ఎంత ఇంక్లినేషన్లోనే మనం ఇంప్లాంట్ అమరుస్తున్నాం అన్నది పటిష్టమైన ఖచ్చితత్వంతో మనం చేయగలుగుతున్నాం. దానివల్ల ఏంటంటే ఇంకా 100% రిజల్ట్ని పేషెంట్కి అందించడం జరుగుతుందండి.
1: ఇంకేమైనా జాగ్రత్తలు చెప్తారా ఈ మోకాళ్ళ నొప్పుల గురించి, శస్త్రచికిత్స గురించి?
0: సో ఈ మోకాల నొప్పులకి మనం ముందుగా గమనించాల్సింది ఏంటంటే, పాత రోజుల్లో అందరూ ముసలి వయసులోనే వస్తుందని చెప్పి యంగ్ ఏజ్లోని చిన్న వయసులో వచ్చిన వాళ్ళందరూ పట్టించుకోవడం లేదు. సో ఎప్పుడైనా మోకాల నొప్పులు మొదలైన తర్వాత వాళ్ళు ఒక 2-3 వారాలు చూసి తగ్గకపోతే ఖచ్చితంగా ఎముకల డాక్టర్ని సంప్రదించి చిన్నపాటి ఎక్సర్సైజులు చేయడం వల్ల ఆ నొప్పుల్ని తగ్గించుకోవచ్చు అండి. అలాగే ఒక్కొక్కసారి ఈ మోకాల నొప్పులు అరుగుదల వల్లే కాకుండా కీళ్లవాతం, చాలా రకాల కీళ్లవాతాలు ఉంటాయి. సో కీళ్లవాతం రకం అయితే గనక ఖచ్చితంగా మనం రక్త పరీక్షలు చేసుకొని అది ఏ రకమైన కీళ్లవాతం అని తెలుసుకొని దానికి సంబంధించిన మెడికేషన్ స్టార్ట్ చేస్తే కానీ ఈ కీళ్లవాతం కంట్రోల్ అవనే అవ్వదండి. అలాగని ఈ కీళ్లవాతం నెగ్లెక్ట్ చేసినట్టయితే మనం 55-60 సంవత్సరాలు చేయాల్సిన ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీని 30-35కే చేయాల్సి వస్తుంది. సో దానివల్ల ఫ్యూచర్లోని వాళ్ళ లైఫ్ కూడా చాలా వరకు ఇబ్బందికరంగా మారుతుందండి.
1: చక్కటి విషయాలు తెలియజేశారండి. మోకాళ్ళు నొప్పులు ఏ విధంగా వస్తాయి, అరుగుదల ఏ విధంగా జరుగుతుంది, వచ్చినప్పుడు ఆ మోకాళ్ళు రీప్లేస్మెంట్ శస్త్రచికిత్స విధానం గురించి, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణోపాయాలు చక్కగా తెలియజేశారండి డాక్టర్ శ్రీధర్ గారు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ సార్. నమస్తే.
2: మీరు ఇంతవరకు మోకాళ్ళ అరుగుదల నివారణ అనే అంశంపై ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ గంగవరపు శ్రీధర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. కార్మికుల కార్యక్రమంలో తరువాతగా ఆకాశంబున కథానిక శ్రీమతి పెబ్బలి హైమావతి వారి కథానిక వింటారు.
3: నమస్కారం అండి. ఇప్పుడు నేను చదవబోతున్న కథ పేరు ఆకాశంబున నుండి. ఇంగ్లీష్ భాషా వ్యామోహం రాజమేలుతున్న నేటి కాలంలో అపర్ణ పట్టుబట్టి తెలుగు ఎంఏ చేసి ఒక గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా ఉద్యోగం సంపాదించుకుంది. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని ఆ రోజే తన జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి స్కూల్కి వచ్చింది. జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి అటెండర్ వెంట రాగా స్టాఫ్ రూమ్లోకి వెళ్ళి తనను తాను పరిచయం చేసుకుంది ఆమె. కొత్త తెలుగు టీచర్ వస్తున్నారంటే ఏ వయసు మళ్ళిన వారు, నడి వయసు వారు వస్తారని అనుకున్నారు. కానీ ఇంత చిన్న వయసు అమ్మాయి తెలుగు టీచర్గా రావడం వారిని ఎంతో ఆశ్చర్యపరిచింది. ఈ కాలంలో కూడా ఇంకా తెలుగు మీద ఆసక్తి ఉన్నవారు ఉన్నారా అని ఆమెను వింత జంతువును చూసినట్లుగా చూశారు అంత. ఇలాంటివన్నీ బాగా అలవాటైపోయిన అపర్ణ వారి చూపులను నవ్వులను ఏమాత్రం పట్టించుకోకుండా తనను తాను పరిచయం చేసుకుని క్లాస్ రూముకు వెళ్ళిపోయింది. తెలుగు వారే ఉండి తెలుగు భాష అంటే ఇంత చిన్న చూపు ఎందుకు వీళ్ళకి అనుకుంది అపర్ణ. అసలు ఇలాంటి వారి వల్లనే అమృతమయమైన తెలుగు భాష మృత భాషగా మారిపోతోంది అనుకుంది బాధగా. ఇతర రాష్ట్రాల వారు తమ భాషా సంస్కృతులను ఎంతో శ్రద్ధగా కాపాడుకుంటూ ఉంటే మన తెలుగువారికి మాత్రం మన భాష పట్ల ఎందుకింత అలసత్వం, తెలుగులో మాట్లాడడమే చిన్నతనంగా భావిస్తున్నారెందుకు అనుకు

అనుకుంది అపర్ణ ఆవేదనగా. అంతలోనే ఎవరో ఏదో చేయలేదని బాధపడే కంటే ముందు నేనేం చేయగలను ఈ పరిస్థితిని మార్చేందుకు అని తనను తాను ప్రశ్నించుకుంది. దాని ఫలితమే భావి భారత పౌరులను తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకుంది. స్కూల్లో ఎవరు ఎలా అనుకున్నా అందరితోనూ స్నేహంగా ఆత్మీయంగా మెలిగే అపర్ణ తీరు తోటి టీచర్లందరినీ ఎంతో ఆకట్టుకుంది. అందరూ ఆమెతో స్నేహంగా మెలగసాగారు. ఆ రోజు 9వ తరగతి క్లాసులో భర్తృహరి సుభాషితాలను అర్థతాత్పర్యాలను వివరిస్తోంది అపర్ణ.

అస్తకాముది పయోది నుండి పవనాందోలోకముంజేనే గంగాకులంకష పెక్కుబంగుల వివేక భ్రష్ట సంపాతములి. గంగానది ఆకాశమునందు ఉండి ఈశ్వరుని తల మీద నివసించి అక్కడి నుండి హిమాలయముల మీదకును, దాని మీద నుండి భూమి మీదకును ప్రవహించి, భూమి మీద నుండి సముద్రంలోనికి, అక్కడి నుండి పాతాళమునకు చేరినది. అదేవిధంగా వివేకం లేనివారు ఎంత ధనవంతులైనా, ఏ కులంలో పుట్టినా, ఎంత చదువు చదువుకున్నా చివరికి ఇలా అధోగతి పాలవుతారు అంటూ ఆ పద్యాన్ని రాగయుక్తంగా చదివి భావాన్ని వివరించింది అపర్ణ. పిల్లలంతా మంత్రముగ్ధులైనట్లుగా పాఠాన్ని వినసాగారు. అదే సమయంలో మ్యాథ్స్ టీచర్ శ్రీనాథ్ తన క్లాసుకు వెళుతూ అపర్ణ ఆ పద్యాన్ని రాగయుక్తంగా చదివి అర్థాన్ని వివరించడం విని అక్కడే నిలుచుండిపోయాడు, క్లాసుకు వెళ్లాలనే సంగతి మరిచినట్లుగా. అదే దారి నుండి తన క్లాసుకు వెళుతున్న హిస్టరీ టీచర్ భారతి శ్రీనాథ్ని చూసి, ఏమిటి సార్ క్లాసుకు వెళ్లకుండా అలా నించుండిపోయారు అని అడిగింది ఆశ్చర్యంగా. ఆ మాటతో కొంచెం సర్దుకున్న శ్రీనాథ్, ఏం లేదండి, అపర్ణ గారు పాఠం చెప్తుంటే కాళ్ళు కదలనని మొరాయించాయి అన్నాడు నవ్వుతూ. అవును నిజమే, తను పాఠం చెప్తూ ఉంటే అలా వింటూ ఉండిపోవాలనిపిస్తుంది అంది భారతి చిన్నగా నవ్వుతూ. అంతవరకు తెలుగు అంటే చిన్న చూపు చూసిన శ్రీనాథ్ అపర్ణకి ఆమె చెప్పే పాఠానికి పెద్ద అభిమాని అయిపోయాడు. మెల్లగా అపర్ణతో స్నేహం కలిపాడు. స్నేహపూరితంగా మాట్లాడే శ్రీనాథ్ తీరు అపర్ణకి కూడా నచ్చింది. అందరితో మాట్లాడినట్లే అతడితో కూడా నిస్సంకోచంగా మాట్లాడసాగింది. అపర్ణ రూపంతో పాటు ఆమె మృదు స్వభావం కూడా శ్రీనాథ్కి ఎంతో నచ్చింది. ఎలాగైనా ఆమెని పెళ్లి చేసుకోవాలి అనే నిర్ణయానికి వచ్చేశాడు. వెంటనే తన మనసులో మాటను అపర్ణకు చెప్పాడు. ఇన్నినాళ్ల పరిచయంలోనూ హద్దులు దాటని అతడి తీరు అపర్ణను కూడా ఆకట్టుకుంది. అతడు ఇలా పెళ్లి ప్రస్తావన తెచ్చినందుకు పెద్దగా ఆశ్చర్యపు లేదు కూడా. ఏదో ఒకరోజు అతడు తనకి ప్రపోజ్ చేస్తాడని అనుకుంటూనే ఉంది. అందుకే వెంటనే తన అంగీకారాన్ని తెలియజేసింది అపర్ణ. థ్యాంక్ యూ, మీరు అంగీకరించడంతో నా మనసులోని భారం అంతా తీరిపోయింది. నేను ఈ రోజే మా అమ్మా నాన్నలతో చెప్తాను మన గురించి, మీరు కూడా మీ వాళ్లతో మాట్లాడండి అన్నాడు శ్రీనాథ్ ఆనందోద్వేగాలతో. అపర్ణ అంగీకారం వినడంతోనే అతడికి గాల్లో తేలినట్లుగా ఉంది. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అమ్మా నాన్నలతో చెప్పాలని ఆరాట పడిపోయాడు శ్రీనాథ్. అపర్ణ, సరే శ్రీనాథ్ గారు, నేను ఈ రోజే మా ఊరు వెళ్ళి మా అమ్మా నాన్నలతో మాట్లాడతాను అంది ఉత్సాహంగా. నేను కూడా ఈ రోజే మాట్లాడతాను మా వాళ్లతో అన్నాడు శ్రీనాథ్ ఆనందం నిండిన గొంతుతో. ఆ రాత్రి భోజనాల దగ్గర తన మనసులోని మాటను తల్లిదండ్రులకు చెప్పాడు శ్రీనాథ్. కొడుకు మాటలు విని గంగాధరం చురుగ్గా చూశాడు శ్రీనాథ్ బంక. అప్పుడే అంత పెద్దవాడివి అయిపోయావా అన్నట్లు. అంతే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలా తన అయిష్టాన్ని వ్యక్తం చేశాడు. సావిత్రమ్మ భర్తలా మౌనం వహించలేకపోయింది. మంచిదేరా, మాకు పిల్లల మీదకే శ్రమను తగ్గించావు, ఇంతకీ అమ్మాయి మన కులమేనా, మనవాళ్లే కదా అని అడిగింది. మనవాళ్లే అనుకుంటానమ్మా, ఆమె రూపం మాట తీరు చూస్తే అలాగే ఉంది అన్నాడు శ్రీనాథ్. అనుకోవడం ఏమిట్రా, కులం గోత్రం తెలుసుకోకుండా పెళ్లిదాకా ఎలా వచ్చావురా, మన వాళ్ళందరూ కులంతో పాటు శాఖ గోత్రం ఎంత పట్టింపుగా చూస్తారో తెలుసు కదా నీకు. మీ పెదనాన్న కొడుకు మన శాఖ కాని అమ్మాయిని చేసుకున్నాడని ఇంట్లోకి రానివ్వలేదు కదరా, మనకి కూడా అంతే కదా, ఏమాత్రం తేడా వచ్చినా నలుగురిలో మనం తలెత్తుకుని తిరగలేము అంటూ భర్త వైపు చూసి, ఏమిటండి మీరేమీ మాట్లాడరు అంది కోపంగా. నువ్వు చెప్తున్నావు కదా, నీ మాటే నా మాట, ఇందులో ఎటువంటి తేడా లేదు అంటూ చెయ్యి కడుక్కొని లేచిపోయాడు గంగాధరం అక్కడి నుండి. తండ్రి

0: అలా అర్ధాంతరంగా భోజనం దగ్గర నుండి లేవడం చూసి శ్రీనాథ్ ఆలోచనలో పడ్డాడు. అయినా ఇంకా చావని ఆశతో తల్లితో అన్నాడు, సరేమ్మా, రేపు నేను కనుక్కుంటాను తన కులం ఏమిటో. తల్లితో అలా అన్నాడే గాని కులం గూర్చి అపర్ణని ఎలా అడగాలో బోధపడలేదు అతడికి. అన్యమనస్కంగానే స్కూలుకి వెళ్ళాడు ఆ రోజు. అపర్ణ తమ ఊరికి వెళ్తానని చెప్పింది కనుక ఆమెతో మాట్లాడే అవకాశం కలగలేదు శ్రీనాథ్కి. అయితే ఆమె ఊరి నుండి వచ్చేదాకా ఆగలేకపోయాడు. స్కూల్లో రైటర్ని మంచి చేసుకుని అపర్ణ జాయినింగ్ రిపోర్టు సర్టిఫికెట్లు తీసుకుని పరిశీలించాడు. కులం అన్న చోట డాష్ పెట్టి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. ఎలా అపర్ణ కులం తెలుసుకోవడం అనే ఆలోచన అతడిని స్థిమితంగా ఉండనివ్వలేదు. భారతితో అపర్ణ కొంచెం సన్నిహితంగా ఉంటుంది కనుక ఆమెకేమైనా తెలుసేమోనని అడిగాడు. ఏమోనండి, మా మధ్య కులాల గురించి ప్రస్తావన ఎప్పుడూ రాలేదు. అయినా తన కులం గురించి ఆరా తీస్తున్నారు ఏమిటి సంగతి అంది భారతి టీజ్ చేస్తున్నట్లుగా. అబ్బే, ఏమీ లేదండి అంటూ తడబాటుగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు శ్రీనాథ్. భారతి అర్థమైందిలే అన్నట్లుగా నవ్వింది. అపర్ణ కులం గురించి ఫోన్లో అడిగి తెలుసుకునేందుకు మొహమాటంగా అనిపించింది అతడికి. మర్నాడు ఆమెను స్కూల్లో కలిసే వరకు నిమిషం ఒక యుగంలా గడిపాడు శ్రీనాథ్. వెలిగిపోతున్న ముఖంతో స్కూల్కి వచ్చిన అపర్ణను చూడడంతోనే శ్రీనాథ్కి అర్థమైపోయింది ఆమె తల్లిదండ్రులు తమ పెళ్లికి అంగీకరించారని. ఈ కులం అడ్డు కాస్త తీరిపోతే మా ఇంట్లో కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు కదా అనుకున్నాడు శ్రీనాథ్ ఆశాభావంతో. అపర్ణకి మెసేజ్ పెట్టాడు శ్రీనాథ్ సాయంత్రం స్కూల్ అయ్యాక పార్కులో కలుద్దామని. తమ పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకున్నారనే ఆనందాన్ని శ్రీనాథ్తో పంచుకోవాలనే ఉద్దేశంతో వెంటనే సరే అని రిప్లై ఇచ్చింది అపర్ణ. అనుకున్నట్లే ఇద్దరూ పార్కులో కలుసుకున్నారు. అతన్ని చూడడంతోనే వెలిగిపోతున్న ముఖంతో, శ్రీనాథ్ గారు, మన పెళ్లికి మా అమ్మ నాన్నగారు ఒప్పుకున్నారండి అంది ఎంతో ఉద్వేగంగా. ఆ మాట మీ ముఖం చూస్తేనే తెలుస్తోంది అపర్ణ, కానీ మా పేరెంట్స్ మాత్రం మన పెళ్లికి ఆదిలోనే గండి కొట్టారు. మా వాళ్ళకి పట్టింపులు చాలా ఎక్కువ. మా పెదనాన్నగారి అబ్బాయి మా శాఖ కాని అమ్మాయిని చేసుకున్నాడని వాడిని మా కుటుంబం నుండి వెలివేశారు మా పెదనాన్న. నాకు ఈ కులాల మీద ఎలాంటి పట్టింపు నమ్మకం లేదు, కానీ మా వాళ్ళకి చాలా పట్టింపులు ఉన్నాయి. ముందు మీ కులం ఏమిటో తెలుసుకురమ్మన్నారు అన్నాడు శ్రీనాథ్ నీరసంగా. అతడు కులం మాట ఎత్తడంతోనే అపర్ణ ముఖం ముడుచుకుపోయింది. అయినా తనని తాను సంభాళించుకుంటూ, శ్రీనాథ్ గారు, నాకు కానీ మా ఇంట్లో వారికి కానీ కుల మతాలు పట్టింపులు లేవండి. మా నాన్నగారు మానవులంతా ఒకే కులం అని, మానవత్వమే మన మతం అని ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అందుకని నా సర్టిఫికెట్స్లో కానీ మా చెల్లి తమ్ముడు సర్టిఫికెట్స్లో కానీ కుల మతాలని బ్లాంకుగా వదిలేశాము అంది అపర్ణ స్థిరంగా. కానీ మా వాళ్ళు అవి తప్పనిసరిగా ఉండాలంటున్నారు అపర్ణ అన్నాడు శ్రీనాథ్ హీనస్వరంతో. అయితే ఏం చేద్దాం, ప్రేమించడానికి అడ్డురాని కులం పెళ్లికి అడ్డు వస్తుందా? వాళ్ళకి ఇష్టం లేకపోతే ఏమైంది? మనిద్దరికి ఒకరంటే మరొకరికి ఇష్టమే కదా. స్వతంత్రించి పెళ్లి చేసుకుందాం, నెమ్మది మీద వాళ్లే సర్దుకుంటారు అంది అపర్ణ. మీకు వాళ్ల సంగతి తెలియదండి, పట్టుదలలు చాలా ఎక్కువ. మనం అలా పెళ్లి చేసుకుంటే మా నాన్నగారు కూడా మా పెదనాన్నగారిలాగే మనల్ని వెలివేస్తారు. కష్టపడి నన్ను కని పెంచి విద్యాబుద్ధులు చెప్పించి ఇంతటి వాడిని చేసినందుకు వాళ్ళని నేను ఎలా కష్టపెట్టగలను? అసలు ఇవన్నీ ఎందుకండి? మీ రూపము, మాట, తీరు మీరు బ్రాహ్మలని చెప్పకనే చెబుతోంది. కేవలం మీ శాఖ ఏమిటో చెప్పండి చాలు, సమస్య పరిష్కారం అయిపోతుంది అన్నాడు శ్రీనాథ్ చొరవగా. అతడి మాటలు వినడంతోనే అపర్ణకు అంతవరకు శ్రీనాథ్ మీద ఉన్న గౌరవం, నమ్మకం ఎగిరిపోయాయి. అయినా మనసు కూడదీసుకుని మెల్లగా చెప్పింది, చూడండి శ్రీనాథ్ గారు, నా రూపాన్ని మాటను చూసి నా కులాన్ని నిర్ధారించుకుని నన్ను ప్రేమించడం మొదలుపెట్టారా? ఇంతకాలం మీరు నన్నుగానే ఇష్టపడుతున్నారని అనుకున్నాను. కులం ప్రాతిపదికగా నన్ను ప్రేమించి పెళ్ళాడాలి అనుకుంటే అందుకు నేను సరిపోనండి. మీరు కోరుకున్న కులం కాదు నాది. అసలు నాకు ఏ కులమూ లేదు, కనుక మనం పెళ్లి చేసుకోకపోవడమే మంచిది. మనం అధ్యాపకులుగా స్కూల్లో పిల్లలకు కుల మత జాతి భేదాలు లేకుండా కలిసిమెలిసి ఉండాలని చెబుతూ మనమే ఆచరించకపోతే ఎలా సార్ అంది అపర్ణ సూటిగా. అది కాదు అపర్ణ, మీరంటే నాకు చాలా చాలా ఇష్టం. కానీ మా పేరెంట్స్ కోసం అంటున్నా అతడి మాటలను కట్ చేస్తూ, అంత ఇష్టమైతే కుల ప్రమేయం లేకుండా వారికి నచ్చజెప్పి మన పెళ్లికి ఒప్పించండి అంది అపర్ణ. అదే తుది నిర్ణయం అన్నట్టుగా. అది కాదు అపర్ణ, మన శాఖ ఒకటి కాకపోయినా కులం ఒకటైతే చాలు, ఎలాగోలా వాళ్ళని ఒప్పించేస్తాను. నిజం చెప్పండి అపర్ణ, మీరు బ్రాహ్మలే కదూ అని అడిగాడు ఆరాటంగా. అతడు అలా అడగడంతో నవ్వాలో ఏడవాలో తెలియలేదు అపర్ణకు. 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా ఈ కులమతాల పట్టింపులు ఏమిటి? కొందరు రాజకీయ నాయకులు తమ స్వలాభం కోసం ఈ కుల రక్కసిని పెంచి పోషిస్తున్నారు. అమాయక ప్రజలు వారి మాటలు నిజమని నమ్మి తమ జీవితాలను తామే నాశనం చేసుకుంటున్నారు. నిన్నగాక మొన్న కొడుకు కులం తక్కువ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఆమెను ఆమె బిడ్డను అతి కిరాతకంగా చంపేశారు. ఇదనే కాదు, ప్రతిరోజు పేపర్లో ఏదో ఒక మూల ఇలాంటి వార్తలు కనబడుతూనే ఉన్నాయి. అందుకే నాన్నగారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. మార్పు అనేది మనతోనే ప్రారంభం కావాలని ఆయన కులమతాల్ని త్యజించారు. ఇప్పుడు శ్రీనాథ్ మాటలకి లొంగిపోతే నాన్నగారి ఆశయాలకు తిలోదకాలు ఇచ్చినట్లే కదా, అలాంటి పరిస్థితి ఎన్నటికీ రానివ్వను అనుకుంది స్థిరంగా. సారీ శ్రీనాథ్ గారు, మన మధ్య కులాల ప్రసక్తి వచ్చింది కనుక మన పెళ్లి జరగదు, ఇంతటితో ఈ ప్రస్తావన వదిలేద్దాం అంటూ మరో మాటికి అవకాశం ఇవ్వకుండా పార్కుల నుండి బయటకు నడిచింది అపర్ణ. చేష్టలుడిగిన వాడిలా నించుండిపోయాడు శ్రీనాథ్. నడుస్తూ అనుకుంది అపర్ణ, ఇలాంటి వారి ఆదర్శాలన్నీ వేదికలెక్కి ఉపన్యాసాలు ఇవ్వడానికే కాని ఆచరణలో మాత్రం శుష్క ప్రియాలుగానే మిగిలిపోతాయి అనుకుంది. వెంటనే ఆమెకు భర్తృహరి గారి సుభాషితం ఆకాశంబున నుండి శంబుని శిరం వందుండి అనే పద్యం గుర్తుకు వచ్చింది. ఎంతో ఉన్నతంగా ఊహించుకున్న అతడి వ్యక్తిత్వం ఇంత అల్పమైందా, చివరికి ఇంత దిగజారిపోయింది అతడి స్థాయి అనుకుంది మనసులోనే. మంచి అన్నది మాల అయితే మాల నేనవుతా అన్న గురజాడగారి అడుగుజాడల్లో నడిచే నాన్నగారే నాకు ఆదర్శం అనుకుంది దృఢంగా. నో క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం 9 సంవత్సరాలు న్యాయ పోరాటం చేసి సాధించి గెలిచిన స్నేహ ఆమె దృష్టిపథంలో నిలిచింది ఎంతో స్ఫూర్తినిస్తూ.
1: మీరు ఇంతవరకు శ్రీమతి పెబ్బలి హైమావతి వారి ఆకాశంబున నుండి కథానికి విన్నారు. కార్మికుల గీతాన్ని వింటారు.

0: ఇంతటితో కార్మికుల కార్యక్రమం సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం
2: 102.2 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. చిత్రగీతాలు కార్యక్రమంలో ముందుగా విందాం. మహానుభావుడు చిత్రానికి అజీజ్ బృందం ఆలపించిన గీతం, భాస్కర్ భట్ల రవికుమార్ సాహిత్యం, సంగీతం ఎస్ఎస్ తమన్.

చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న ఈ పాట మహంకాళి చిత్రానికి నవీన్ ఆల్పించిన గీతం. శుద్ధాల అశోక్ తేజ సాహిత్యం, సంగీతం ఎస్ చిన్నా.

చిత్రగీతాల కార్యక్రమంలో చివరిగా వినబోతున్న ఈ పాట మహర్షి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన గీతం. నాయని కృష్ణమూర్తి సాహిత్యం సంగీతం ఇళయరాజా.

చిత్రగీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు. అరసవల్లి దేవస్థానం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం 55.74 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఆరోగ్యవంతమైన పౌరులతోనే దేశం అభివృద్ది చెందుతుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. క్రీడాకారులకు రాష్ట ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. విజయవాడలో జరిగే పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం లబ్దిదారులకు ఇళ్ల స్థలాలపై శాశ్వత హక్కుల పట్టాలు పంపిణీ చేస్తారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య మైదానంలో జరిగే ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు, పశ్చిమ, మధ్య నియోజకవర్గాలతో పాటు గన్నవరం, జగ్గయ్యపేట, మైలవరం, నందిగామ, తిరువురు నియోజకవర్గాలకు చెందిన 26,401 లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను ముఖ్యమంత్రి అందజేస్తారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెర్మిపాలెం అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన పౌరులతోనే కుటుంబం, దేశం అభివృద్ది చెందుతాయని అన్నారు. అంగన్వాడీల ద్వారా గుడ్లు, పౌష్టికాహారం అందించడంతో పాటు గర్భిణీలకు 5,000 నుంచి 6,000 రూపాయల వరకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు శ్రీనివాసవర్మ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం 55.74 కోట్ల నిధులు మంజూరు చేసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద ఈ నిధులు మంజూరు అయ్యాయని ఆయన ఒక వీడియో సందేశంలో వెల్లడించారు. అరసవల్లి కేవలం ఆలయం మాత్రమే కాదని శ్రీకాకుళం ఆధ్యాత్మికత, సంస్కృతి, చరిత్రకు ప్రతీక అని పేర్కొన్నారు. మంజూరైన నిధులతో భక్తులకు మెరుగైన మౌలిక వసతులు, పర్యాటక సౌకర్యాలు, కనెక్టివిటీతో పాటు అరసవల్లి సమగ్ర అభివృద్దికి చర్యలు చేపట్టనున్నామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: శ్రీకాకుళం జిల్లాకు గర్వకారణమైన ప్రముఖ అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని అభివృద్ది చేసేందుకు కేంద్ర ప్రభుత్వం స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద 55.74 కోట్ల నిధులను మంజూరు చేసింది. నారా చంద్రబాబు నాయుడు గారు అరసవల్లితో పాటు మన ప్రాంతంలో ఆలయాలను, పర్యాటక ప్రదేశాలను పూర్తి స్థాయిలో అభివృద్ది చేయాలని, దేశ భక్తులను మరియు పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని కూడా మార్గనిర్దేశం చేశారు. అందరి సహకారంతో దాదాపు 56 కోట్ల రూపాయలతో అరసవల్లి అభివృద్దికి ఒక పెద్ద అడుగు ముందుకు పడుతుంది.
0: సేవాభావం, నాగరిక దేవోభవ స్ఫూర్తితో దేశ నిర్మాణంలో ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వాములు కావాలని కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ ఎస్ రాధా చౌహాన్ అన్నారు. విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో మిషన్ కర్మయోగి కార్యక్రమం కింద నిర్వహిస్తున్న 2 రోజుల ప్రాంతీయ సాధనా శృంఖల కార్యశాలలో 2వ రోజు ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాధా చౌహాన్ మాట్లాడుతూ, మిషన్ కర్మయోగి లక్ష్యం కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం మాత్రమే కాదని, ప్రతి ఉద్యోగ నిజమైన కర్మయోగిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఆసియా క్రీడలు 2026లో భారత మహిళల ఆర్చరీ జట్టు స్వర్ణ పథకం సాధించడంపై రాష్ట క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఫైనల్లో చైనాను 238-34 ఓడించి స్వర్ణ పథకం సాధించిన

0: భారత మహిళల ఆర్చరీ జట్టుకు మంత్రి ఈరోజు ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. భారత క్రీడాకారుణుల అద్భుత ప్రదర్శన దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్ పోటీల్లోనూ భారత క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. అలాగే రాష్ట్రానికి చెందిన ఆర్చరీ క్రీడాకారిణి వెన్నెం జ్యోతి సురేఖకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ వేదికపై వరుస విజయాలతో జ్యోతి సురేఖ భారత క్రీడాఖ్యాతిని ఇనుమడింపచేస్తున్నారని మంత్రి కొనియాడారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్బంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా వీధి వ్యాపారుల కోసం అమలు చేస్తున్న ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి ఈరోజు తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా వీధి వ్యాపారుల జీవనోపాధిని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి స్వనిధి పథకం ద్వారా ఎంతో మంది లబ్ది పొందుతున్నారు. ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్బర్ నిధిగా పిలిచే ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2020 జూన్ 1వ తేదీన ప్రారంభించింది. వీధి వ్యాపారులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా విడతల వారీగా చిన్న రుణాలు అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. రుణాలను సక్రమంగా నిర్ణీత సమయంలో చెల్లించేవారికి వడ్డీ రాయితీ కూడా అందిస్తున్నారు. వ్యాపారుల ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటునందించడంతో పాటు వారి జీవనోపాధిని పునరుద్దరించడంలో ప్రధానమంత్రి స్వనిధి పథకం కీలకంగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
1: పీఎం స్వనిధి యోజన కే మాధ్యమ్ సే స్ట్రీట్ వెండర్స్ కో ఫార్మల్ బ్యాంకింగ్ సే జోడా గయా హై. ఆజ్ పెహలీ బార్ దేశ్ మే బంజారా ఘుమంతు అర్ధ ఘుమంతు వర్గ్ కే లియే వెల్ఫేర్ బోర్డ్ బనా హై. गांवों में बने 5 लाख से ज्यादा कॉमन सर्विस सेंटर्स सरकार की सेवाओं को गांवों तक ले गए हैं.
0: आकाशवाणी प्रांतीय वार्ता వింటున్నారు. ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా నిర్వహిస్తున్న ఒంగోలు ఉత్సవం ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఒంగోలు నగరంలోని మినీ స్టేడియంలో ప్రారంభమైన ఈ వేడుకలకు మాజీ ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఒడిశా గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఒడిశా గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు ఆర్ట్ గ్యాలరీ పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ,
2: ఒంగోలు అనేది విద్యా కేంద్రంగా, అదే విధంగా వైద్య కేంద్రంగా మరింత విరావశీలత ఉంది. ఈ ప్రాంత అభివృద్ధికి మరింత శక్తివంచం లేకుండా ముందుకు తీసుకెళ్లాలంటే అవసరం ఆశ ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సంస్కృతి, కళలు, వారసత్వంగా ఉన్నాయి. అదే విధంగా ఒంగోలు అనగానే ఒంగోలు జాతి గీతలు, ఒంగోలు నగరం మరింత అభివృద్ధి పదంలో ముందుకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ 150 సంవత్సరాల ఒంగోలు ఉత్సవాల సందర్భంగా ప్రజలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
0: రాష్టంలోని క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్స్లో పథకం సాధించిన క్రీడాకారులకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంత్రి ఈరోజు స్వాగతం పలికారు. పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్స్లో 76 కిలోల సీనియర్ మహిళల విభాగంలో దేశం తరపున రజత పథకం సాధించిన ఎస్ చంద్రకళను అభినందించారు. విజయవాడ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ అంతర్జాతీయ స్థాయిలో పథకం సాధించడం రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం గ్రామీణ మండలంలో రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈరోజు పర్యటించారు. ఈ సందర్బంగా మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టనున్న 1,27,00,000 రూపాయల విలువైన అభివృద్ది పనులను మంత్రి ప్రారంభించారు. అలాగే 10 లక్షల రూపాయలతో పునర్నిర్మించిన అంగన్వాడీ భవనాలను ప్రారంభించారు. తిరుపతిలోని కలెక్టర్ కార్యాలయంలో ఆర్థిక ప్రాంత సదస్సు ఈరోజు ప్రారంభమైంది. తిరుపతి, చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాల ఆర్థిక వృద్ది అవకాశాలపై తిరుపతి ఆర్థిక ప్రాంత ముఖ్య కార్యనిర్వహణాధికారి సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఈ సదస్సులో చర్చిస్తున్నారు. ఈ సందర్బంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ, 2047 నాటికి తిరుపతి ఆర్థిక ప్రాంతాన్ని 80 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. హెచ్ఐవీ ఎయిడ్స్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పార్వతీపురంలో జిల్లాస్థాయి రెడ్ రన్ మారాథాన్ను ఈరోజు నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు. అరసవల్లి దేవస్థానం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం 55.74 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఆరోగ్యవంతమైన పౌరులతోనే దేశం

0: 102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: ముఖాన మొటిమల
3: సైబాల్,
2: గజ్జా బొబ్బల
3: సైబాల్,
2: నడుగుల తామర
3: సైబాల్,
2: బురద పుల్ల
3: సైబాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సైబాల్.
0: వనిత వాణి శ్రీల కార్యక్రమం.

0: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ఆయుర్వేదంలో చర్మ సమస్యలకు చికిత్స, డాక్టర్ ఎన్సి సుమనా గారితో పరిచయ కార్యక్రమం వినండి. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు.
1: డాక్టర్ ఎన్సి సుమన గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ సుమన గారు, మీరు విజయవాడలో ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులుగా వైద్య సేవలు అందిస్తున్నారు కదా, ముఖ్యంగానండి చర్మ సంబంధ సమస్యలకు ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారాలు ఉన్నాయని అంటుంటారు డాక్టర్ గారు.
2: అవునండి.
1: అందున చర్మ సమస్యలు అనగానే రకరకాల చర్మ వ్యాధులు, మన చిన్నప్పుడైతే తామర, గజ్జి, దురద ఇలా అనేవాళ్ళం, ఇప్పుడు కాలక్రమేణా ఏంటంటే కొత్త కొత్త రకాలైనటువంటి చర్మ సంబంధ సమస్యలు కూడా వింటున్నాం. బాగా ఇబ్బంది పెట్టేటువంటి సోరియాసిస్ అని, బుల్ అని, ఎగ్జిమా అని, ఇలా ఏదో అట్లాగే దద్దుర్లు రావడం లాంటివి గాని, ఎలర్జీలని రకరకాల పేర్లు, రకరకాల సమస్యలు, కొన్ని మచ్చలేదో ఇలా అంటుంటారు. అయితే పర్టికులర్ గా మనం చిన్నపిల్లల దగ్గర నుంచి తీసుకున్నట్లయితే పిల్లలకు చర్మ సంబంధ సమస్యల పరంగా ఎన్నో ఇబ్బందులు చెబుతూ ఉంటారు తల్లులు. పిల్లల్లో వచ్చేటువంటి అలర్జీ లాంటివి అసలు ఎందుకు వస్తాయి, కారణాలేంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, ఆయుర్వేద పరంగా చికిత్సా విధానాలు కూడా చెప్పండి.
2: అట్లాగే అండి. ముందుగా అసలు చర్మం అనేది మన మానవ శరీరంలో అతిపెద్ద ఇంద్రియ గ్రంథిగా చెప్పుకుంటాం కదా,
1: అతిపెద్ద
2: గ్రంథి. అది ఒక రక్షణ కవచం. అది కేవలం ఒక రక్షణ కవచంలా ఉంటూ బాహ్య వాతావరణంలో ఉన్న సూక్ష్మ జీవులు గాని, సూక్ష్మ క్రిములను గాని లోపలికి రానియకుండా, వైరస్లు, బ్యాక్టీరియా లాంటివి శరీరంలోకి ప్రవేశించనీయకుండా, అలాగే అతినీల లోహిత కిరణాలు, యూవీ రేస్ అంటాం కదా, వాటి నుండి కూడా కాపాడుతూ ఉంటుంది. అలాగే ఉష్ణోగ్రత నియంత్రణ, థర్మోరెగ్యులేషన్ యాక్టివిటీ అంటాము. అది వాతావరణం బాగా వేడి ఉందనుకోండి, స్వేద గ్రంథుల ద్వారా చెమటను బయటకు పంపి శరీరాన్ని చల్లబరుస్తుంది. అలాగే వాతావరణంలో చాలా చల్లగా ఉందనుకోండి, అప్పుడు రక్తనాళాలన్నీ సంకోచింపజేసుకుని అది శరీరానికి వేడి, తేమని కలిగిస్తూ ఉంటుంది. ఇదే కాకుండా ఒక స్పర్శ జ్ఞానమే కాకుండా విటమిన్ డి ఉత్పత్తి గాని, వ్యర్థాల విసర్జన గాని, అలాగే మెలనిన్ వల్ల శరీరం మన చర్మానికి ఒక రంగు తేవడం గాని, ఇలాగా అంతర్గత ఆరోగ్య పరిస్థితిని కూడా తెలియజేస్తూ ఉంటుంది మన చర్మం. నిరంతరంగా ఏంటంటే అది పాత కణాలను కూడా అది బహిర్గతం చేసి కొత్త కణాలని ఉత్పత్తిలో కూడా అది పుట్టిస్తూ ఉంటుంది. జనరల్ గా చూస్తే మూడు పొరల్లో ఉంటుందని చెప్పి చెప్పుకుంటాము చర్మము, ఎపిడర్మిస్, డర్మిస్ ఇట్లాగా. అయితే ఈ డర్మిస్ లో ఏంటంటే ఈ కొల్లాజన్, ఇలాస్టిసిటీ, వాటికి సంబంధించిన ప్రోటీన్స్ కూడా సాగే గుణాన్ని, దృఢత్వాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది. అలాగే రక్తనాళాలు, వెంట్రుకలు, దాని కుదుళ్లు, చెమట గ్రంథులు, తైల గ్రంథులు ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఈ ఆయుర్వేద గ్రంథాల్లో ఏంటంటే సుశ్రుత సంహితలో ముఖ్యంగా ఇది చర్మాన్ని త్వక్ విజ్ఞానంగా తీసుకోబడింది. అది ఏడు పొరల సమాహారంగా చెప్పబడింది అన్నమాట. ఆ ఏడు పొరలు ఏంటంటే అవభాసిని, లోహిత, శ్వేత, తామ్రవేదిని, రోహిణి, మాంసధర అని వివరించబడింది. ఈ చర్మ వ్యాధులన్నీ ఈ పొరల నుంచే ఉత్పత్తి అవుతాయి. తర్వాత అవి వ్యాధి లోపల పొరల్లోకి వెళ్తున్న కొద్దీ తీవ్రత పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పిల్లల్లో వచ్చే ఎలర్జీలు అవి కూడా ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే కొన్ని టాక్సిన్స్ రక్తంలో ఉండి ఏదో ఒక ట్రిగర్ పాయింట్ ఉంటుంది అన్నమాట, దానివల్ల అది బయటికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లాగే వాతావరణ మార్పులు వల్ల కానివ్వండి, తొందరగా పిల్లలకి ఏంటంటే నులుపురుగు సమస్యలు ఎక్కువ ఉంటాయి. అందుకే ఈ మధ్య ప్రభుత్వం వాళ్ళు కూడా ప్రతి 6 నెలలకి డివార్మ్ ప్రోగ్రామ్ అనేది

0: తీసుకొస్తోంది. అది చాలా మంచి ప్రోగ్రామ్. అది వేయడం వల్ల కూడా ఏంటంటే క్రిమి సంహారకంగా ఉండి ఈ టాక్సిన్స్ అనేవి రాకుండా చేస్తుంది అనమాట. వీటికి ముఖ్యంగా ఏంటంటే పిల్లలు జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, దీనికి కారణాలు అనేకంగా చెప్పబడింది ఆయుర్వేదంలో. అంటే విరుద్ధాహారాలు గాని, తర్వాత ఏమో విరుద్ధాహారం అంటే మనకి కలిపి వండిన, ఉదాహరణకి పాలు చేపలు కలిపి తీసుకోకూడదు, అలాంటి కొన్ని లిస్ట్ ఆఫ్ ఇది ఇచ్చింది అనమాట, చెప్పబడింది అవి తీసుకోకూడదు. అవి తీసుకున్నట్టయితే ఈ చర్మ వ్యాధులు అనేవి తొందరగా వస్తూ ఉంటాయి. రెండవది ఏంటంటే ముఖ్యమైన విషయం, ఆయుర్వేదం ఎప్పుడు కూడా స్కిన్ డిసీజ్ ని, ఒక చర్మ వ్యాధిని చర్మ వ్యాధిగా చూడదు. రక్తంలో వచ్చిన మార్పే చర్మం మీదకి రిఫ్లెక్ట్ అవుతుంది తప్పితే ఇది డైరెక్ట్ గా చర్మ వ్యాధిగా తీసుకోదన్నమాట. అంటే దాని మూల కారణం ఏమిటి అనేది ట్రాక్ చేసుకొని దాన్ని మనం గనక చికిత్స చేసుకున్నట్లయితే చర్మ వ్యాధులు తొందరగా తగ్గుతాయి.
1: అయితే డాక్టర్ సుమన గారు, ఆయుర్వేదంలో ఈ చర్మ వ్యాధుల గురించి కారణాలు ఏం చెప్పబడిందండి?
0: ఈ వ్యాధికి కారణాలు ఆయుర్వేదంలో విరుద్ధాహారాలు అనేది చెప్పబడ్డాయి. ఇవి దాదాపు 18 రకాలుగా ఉంటుంది అనమాట. ఉదాహరణకి ఏంటంటే కాల విరుద్ధం, అంటే వేసవి కాలంలో ఎక్కువ వేడి పదార్థాలు తినడము, అలాగే చలికాలంలో చల్లటి పదార్థాలు తినడము. అగ్ని విరుద్ధం, అంటే జఠరాగ్ని మన ఆకలిని మించి తినడము. అట్లాగే సంస్కార విరుద్ధం, అంటే మళ్లీ మళ్లీ వండిన ఆహార పదార్థాలు, ఎక్కువ సార్లు వేయించిన నూనెలోనే మళ్లీ అది వంటకి వాడుకోవడము. అట్లాగే మాత్ర విరుద్ధం, అంటే తప్పు పరిణామంలో తీసుకోవడం. ఉదాహరణకి తేనె నెయ్యి ఉందనుకోండి, అది సమభాగాల్లో తీసుకోకూడదు. సమభాగంలో తీసుకుంటే అది మనకి విరుద్ధం అవుతుంది అనమాట, విషతుల్యం అవుతుంది. అట్లాగే అవస్థ విరుద్ధం, అంటే వ్యాయామం చేసిన వెంటనే భోజనం చేయడం. ఇవాళ రేపు ఏమవుతుందంటే పిల్లలకి పొద్దున పూట వ్యాయామం చేసుకునే అవకాశాలు తక్కువగా ఉండడం వలన మన ప్రాక్టీస్ లో కూడా క్లినిక్ వచ్చే వాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు, ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు, పొద్దున్నే వెళ్లిన వాళ్ళు, సాయంత్రాలు జిమ్కి వెళ్ళడం, రాగానే భోజనం చేయడం, అది కూడా విరుద్ధం అనమాట. కనీసం కొంత సమయ వ్యత్యాసమైన కంపల్సరీగా ఉండాలి. అట్లాగే క్రమ విరుద్ధం, తినే ఆహారం సరైన క్రమంలో తినాలి. అంటే ముందుగా ఫస్టే హెవీ ఫుడ్ తీసుకోకూడదు అనమాట. ఆయుర్వేదం ఏం చెప్పిందంటే ముందు లఘువు ఆహారం తీసుకోవాలి, అంటే తేలికగా అరిగే ఆహారం ఫస్ట్ తీసుకోవాలి. తర్వాత మధ్యలో మధుర గుణం ప్రధానమైన ఆహారం తీసుకోవాలి. తర్వాత చివరిలో కషాయ తిక్త రసం ప్రధానమైన ఆహారం తీసుకోవాలి.
1: అది అయితే డాక్టర్ సుమన గారు, మామూలుగా చర్మ సంబంధ సమస్యల్లో ఎక్కువగా ఇబ్బంది పెట్టేవి దీర్ఘకాలిక ముండి చర్మ వ్యాధులు అని చెప్పుకుంటుంటారు, ఈ సోరియాసిస్ అని, ఎగ్జిమా అని చెప్పి ఇలాంటి అంటుంటారు. వీటికి అసలు కారణాలు ఏమై ఉంటాయి, మరి ఇవి ఎందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది, దీనికి ఆయుర్వేదంలో పరిష్కారం ఎలా ఉందండి?
0: ఏ చర్మ వ్యాధికైనా కూడా రక్త దృష్టి, ఉదాహరణకి మనం తీసుకున్న ఆహారం ఏదైతే ఉందో ఆహార సారమే మనకి ధాతువులుగా పరిణామం చెందుతుంది. అది రస, రక్త, మాంసం, ఏదో అస్థి, శుక్రమజ్జా, అట్లా సప్త ధాతువులుగా మన తీసుకున్న ఆహార పరిణామ క్రమంలో మొదటి ధాతువు అయిన రసధాతువు ఏదైతే ఉందో అదే పోషక రసం. దాని తర్వాత ధాతువు రక్త ధాతువు. జనరల్ గా ఏం చెప్తారంటే ఆ రక్త ధాతువులో మనం తీసుకున్న విరుద్ధాహారాల వల్ల ఏమవుతుందంటే రకరకాల మలినాలు, అంటే టాక్సిక్ పదార్థాలు రక్తంలోకి చేరి అది రక్త దృష్టిని చేస్తుంది. రక్తంలో వచ్చిన మార్పే చర్మం మీదకి రిఫ్లెక్ట్ అవుతుంది తప్పిస్తే డైరెక్ట్ గా స్కిన్ ప్రాబ్లం గా తీసుకోదు. అందుకని ఏదైనా సరే ముందు రక్తాన్ని శుద్ధి చేయడము అనేది చాలా ఇంపార్టెంట్.
1: ఎలా అవుతుందండి రక్తం శుద్ధి అవ్వాలంటే, ఏమన్నా తీసుకోవాలనా?
0: ఇది ఇందులో ఏంటంటే మన శరీరంలో ఏంటంటే కాలేయం కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. లివర్ అంటాం కదా, అది లివర్ మెయిన్ గా డీటాక్స్ ఆర్గన్, అంటే మన శరీరంలో పేర్కొన్న మలినాలన్నిటినీ అది బహిర్గతం చేసే పని, దాని రోల్ అది ప్లే చేస్తుంది. అయితే మనం జనరల్ గా ఏం చేస్తామంటే దాని పని దాన్ని చేయనీయం. హెవీ ఫుడ్ తీసుకోవడము, వేళ తప్పి ఆహారం తీసుకోవడము, ఫ్యాటీ లివర్ అని ఇవాళ రేపు ప్రతి 5 కనుక మనం స్కానింగ్ చేయిస్తే 3 తప్పనిసరిగా ఫ్యాటీ లివర్ అనేది ఉంటుంది. ఆ ఫ్యాటీ లివరే కదా మనం ఏం చేయట్లేదు అనేది మనం నిర్లిప్తంగా ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే అదే మూల కారణం. ఆయుర్వేదంలో ఏంటంటే ఏ సమస్య అయినా సరే కోష్టగతం, అంటే జీర్ణాశయం నుంచే ఉత్పత్తి అవుతాయి సమస్యలన్నీ. అందుకని మేము ఏ ట్రీట్మెంట్ చేయాలన్నా ముందు కోష్ఠ శుద్ధి కంపల్సరీగా చేస్తాము. చేస్తూ దీపన పాచన ఔషధాలని ఇస్తామన్నమాట, అంటే జీర్ణకోశాన్ని స్ట్రెంగ్తన్ చేస్తూ దాన్ని పనితీరుని ఎక్కువగా అయ్యేటట్టుగా తీసుకుంటూ అలాగే రక్తాన్ని శుద్ధి చేసేటట్టుగా మనం గనక మందులు ఇస్తే గనక తొందరగా చర్మ వ్యాధులు అనేవి తగ్గుతాయి.
1: అయితే డాక్టర్ సుమన గారు, ఆయుర్వేదం చికిత్స పరంగా ఎలా ఉంటుందండి?
0: ఆయుర్వేదంలో ఏంటంటే చికిత్స 3-fold థెరపీ అంటాము. మన జీవన శైలిలో మార్పు, ఆహార విహారాల్లో మార్పు, రెండోది మందులు, మూడోది

0: అది పై పోతలు ఉంటాయి. జనరల్గా ఏంటంటే నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్కి జీవన శైలిలో మార్పు, తర్వాత ఆహార విహారాల్లో మార్పు చెప్పి జీర్ణశక్తిని పెంపొందించడానికి డైజెస్టివ్ సిస్టమ్ స్ట్రెంగ్త్నింగ్కి మందులు ఇస్తూ దీపన పాచన ఔషధాలు ఇస్తూ మూల కారణాన్ని మనం కరెక్ట్ చేస్తే గనక వాళ్ళకి ఏం వాడకపోయినా కూడా అట్లీస్ట్ 20% ప్రాబ్లం తగ్గుతుంది. ఇలా చేస్తే ఏమిటవుతుందంటే తగ్గిన మార్పు నిలబడుతూ ముందుకెళ్లడం జరుగుతుంది. అప్పుడు మనం ఎంతవరకు తగ్గింది ఏంటి అనేది చూసుకొని ఏ దోష ప్రధానం ఎక్కువ ఉంది, ఎందుకంటే దోష అసమతౌల్యత వల్ల కదా వచ్చేది, వాతపిత్త కఫ అసమతుల్యత వల్ల వస్తుంది ఈ ప్రాబ్లం, ముఖ్యంగా పిత్త ప్రకోపం వల్ల వస్తుంది. సో పిత్త ప్రకోపం వల్ల చర్మ వ్యాధులు వస్తాయి కాబట్టి ఏ ఆహారం తీసుకుంటే పిత్త దోషం శమనం అవుతుందో ఆ ఆహారాన్ని విహారాన్ని అంటే వాళ్ళ రొటీన్ని మనం కరెక్ట్ చేసుకున్నట్లయితే అప్పుడు నెక్స్ట్ ఫేజ్ లో మందులు తర్వాత పైపూతలు ఉంటాయి అన్నమాట.
1: అసలు సాధారణంగానండి ఏ రకమైనటువంటి ఆరోగ్యపరమైన రుగ్మత అనే దానికి ప్రాథమికంగా మనం తీసుకునేటువంటి ఆహారం విహారం అని అంటుంటారు. ప్రతి ఒక్క మనిషి కూడా అసలు బేసిక్ గా ఆరోగ్యంగా ఉండటం కోసంగా ఎటువంటి ఆహార విహార నియమాలు పాటించాలి అంటే, ఇప్పుడు మీరు చెప్పారు చాలా రకాల చర్మ సంబంధ సమస్యలు గానీ ఇంక ఏదైనా గానీ కాలేయమే కంట్రోల్ రూమ్ గా చెప్పుకొచ్చారు, దాన్ని కొంచెం బలిష్టం చేసుకుంటే బాగుంటుందేమని అనిపించింది మీరు చెప్పిన దాన్ని బట్టి. సో ఈ కాలేయాన్ని కాలేయం పనితీరుని బలిష్టం చేసుకోవడానికి రక్తాన్ని శుద్ధిగా ఉంచుకునే విధంగా గానీ ఏమిటి అసలు మనం ఎలాంటి ఆహారం అంటే చెబుతుంటారు మీరు ఆకుకూరలు బాగా తీసుకోండి, కాయగూరలు తీసుకోండి, డ్రై ఫ్రూట్స్ తీసుకోండి ఇలా అంటారు కదా, ఆయుర్వేదంలో కాస్త మనం ఆరోగ్యంగా ఉండడానికి ఎటువంటి ఆహారం తీసుకోమంటారు?
0: చాలా మంచి ప్రశ్న అండి. ఇవాళ రేపు మనం యూట్యూబ్ లో గానీ వాట్సాప్ లో గానీ చక్కర్లు కొడుతూ ఉంటుంది ఇలా తీసుకుంటే మొత్తం తగ్గిపోతుంది అని. ఇలా వాడితే నా దగ్గరకు వచ్చి కూడా పేషెంట్స్ అడుగుతూ ఉంటారు ఇది తీసుకుంటే షుగర్ తగ్గిపోతుందిట కదండి, ఈ పాటికి మరి షుగర్ ఫ్రీ సొసైటీ అయిపోవాలిగా. అలా కాదు, ఆయుర్వేదంలో ఏంటంటే కస్టమైజ్డ్ గా ఉంటుంది తప్పితే స్టీరియోటైప్ డైట్ ప్లాన్స్ అనేవి ఉండవు. మనిషి యొక్క శరీర తత్వం బట్టి, శరీర తత్వం అంటే ఉదాహరణకి మన శరీరము బయట వాతావరణానికి ట్యూన్ అవుతూ ఉంటుంది
1: కదా,
0: పడుతూ ఉంటుంది మన శరీర తత్వం. ఉదాహరణకి మీకు వానాకాలం జలుబు చేయొచ్చు, ఇంకోళ్ళకి శీతాకాలం జలుబు చేయొచ్చు, ఇంకోళ్ళకి ఎండాకాలం జలుబు చేయొచ్చు, అంటే ముగ్గురం మూడు రకాలుగా మన నేచర్ కి ట్యూన్ అవుతున్నాం. అది మన శరీర తత్వం, అది మనం మన తల్లిదండ్రుల నుంచి ఎక్వైర్ చేసుకున్నది. కొంత పెరుగుతున్న వయసు రీచా కొంత మనకి ఎక్వైర్ అవుతుంది. ఇటువంటి శరీర తత్వం బట్టి ఆహార విహారాలు వ్యాయామము ఉంటుంది తప్పితే అందరికి ఒకటే రకమైన ఆహార నియమాలు అనేవి ఉండవన్నమాట. ఎందుకంటే వాత ప్రకృతి వాళ్ళు ఒక రకంగా ఉంటారు, పిత్త ప్రకృతి వాళ్ళు ఒక రకంగా ఉంటారు, కఫ ప్రకృతి వాళ్ళు ఒక రకంగా ఉంటారు, ద్వంద్వ ప్రకృతి వాళ్ళు ఇంకో రకంగా ఉంటారు. అందరికీ కలిపి ఒకటే రకమైన డైట్ ఆహార నియమాలు కానీ వ్యాయామం కానీ మనం చెప్తే వర్కౌట్ అవ్వదు. సో అందుకని ఆయుర్వేద వైద్యుల సలహాతోటి మన తత్వం ఏమిటి, అసలు మన శరీర తత్వం ఏమిటి అనేది మనం కనుక నిర్ధారించుకున్నట్లయితే ఆ తత్వాన్ని బేస్ చేసుకుంటూ మనం ఒక ఆహార విహారం, మనకు ఒక డైట్, ఒక లైఫ్ స్టైలు, ఒక వ్యాయామం పద్ధతి అనేది తెలిసిపోతుంది. ఆ ప్రకారంగా గనక మనం తీసుకున్నట్లయితే చాలా వ్యాధుల్ని మనము ప్రివెంట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఆయుర్వేదం యొక్క మూల సిద్ధాంతమే అది, స్వస్థస్య స్వాస్థ్య రక్షణం ఆతురస్య వికార ప్రశమనం. అంటే స్వస్థుని యొక్క ఆరోగ్యాన్ని ఎలా పరిరక్షించుకోవాలి, వ్యాధి వచ్చిన తర్వాత మనం దాన్ని ఎలా క్యూర్ చేసుకోవాలి అనేది ఆయుర్వేదం యొక్క మూల సిద్ధాంతం. అట్లా ప్రివెంటివ్ ఆస్పెక్ట్ లో మనం ముందుగా గనక మనం తెలుసుకొని మన జీవన శైలిని గనక మోల్డ్ చేసుకున్నట్లయితే చాలా వ్యాధుల్ని మనం నియంత్రించుకోగలుగుతాం.
1: ఒక చిన్న సందేహం తీర్చండి డాక్టర్ సుమన్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు అంటే ఆహారం అనేటువంటిది ఒక్కో మనిషి ఒక్కో రకంగా పడుతుంది అంటారు, ఇది నాకు పడలేదు, ఇది తింటే వాంతులైని, ఇది అంటే కడుపంత వికారం అనిపించింది ఇలా చెప్పడం సర్వసాధారణం. మీరు వైద్యులు ఇప్పుడు మీరు చెప్పారు అంటే శరీర తత్వం అనేటువంటిది దాన్ని బట్టే ఉంటది, కొంతమందికి వాతం చేస్తుంది అంటారు, జున్ను తింటే వాతం, గుమ్మడికాయ ఎక్కువగా తింటే వాతం, కాళ్ళు చేతులు పడిపోయినాయి ఇలాంటి మనం వింటుంటాం పెద్దలు చెప్పేవి, అంటే శరీర తత్వాన్ని బట్టి అన్నారు. ఈ శరీర తత్వాన్ని ఎట్లన్న మనం నిర్ధారణ ఎలా చేస్తుంది ఆయుర్వేదంలో చెప్పబడింది?
0: ఆయుర్వేదిక్ లో చెప్పబడింది, ఆయుర్వేద వైద్యులు వాళ్ళు నిర్ధారిస్తారు. ఉదాహరణకి వాత తత్వం ఉన్నారనుకోండి వాళ్ళు సన్నగా ఉంటారు, తొందరగా అంటే రెసిలియంట్ గా ఉంటారు. పిత్తతత్వం వాళ్ళు ఉన్నారనుకోండి తొందరగా డైజెషన్ ప్రాబ్లం, జీర్ణకోశ సమస్యలు తొందరగా వస్తూ ఉంటాయి. కఫతత్వం వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు కొంచెం ఒబేస్ గా ఉంటారు. ఇట్లా వాళ్ళ ఆకృతి బట్టి మనకి కొంత తెలుస్తుంది. ఒక్కో మాట ఏంటంటే వాతతత్వం వాళ్ళు కూడా లావు అవ్వచ్చు, అంత మాత్రంగా వాళ్ళు కఫతత్వం అని మనం అనలేము కదా. అది ఆయుర్వేద వైద్యులు వాళ్ళు ఇంటరాక్షన్ లో గానీ

0: అండి, నాడి పట్టి ఇదివరకు డయాగ్నోసిస్ అంతా ఇప్పుడంటే స్టెత్లు ఇవన్నీ
1: వచ్చాయి. అవునండి.
0: ఆయుర్వేదము అథర్వణ వేదానికి ఉపవేదం కాబట్టి అప్పట్లో డయాగ్నోసిస్ అంతా నాడి చూడడము, నాలుక, కళ్ళు, గోళ్ళు వీటి నుంచే డయాగ్నోసిస్ అనేది ఉంటుంది. సో ఆయుర్వేద వైద్యుల యొక్క పరిరక్షణలో మన శరీర తత్వం ఏంటో మనం తెలుసుకొని ఆ ప్రకారంగా గనక వారి సలహాతో తీసుకున్నట్లయితే ఆరోగ్యాన్ని మనం పరిరక్షించుకునే వాళ్ళం అవుతాము.
1: ధన్యవాదాలు డాక్టర్ ఎన్సి సుమన గారు. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: కార్యక్రమంలో మీరింతవరకు ఆయుర్వేదంలో చర్మ సమస్యలకు చికిత్స డాక్టర్ ఎన్సి సుమన గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: కార్యక్రమంలో ఇప్పుడు చేతిగోళ్లు, కాలిగోళ్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విశేషాలు వినండి.
1: ఎవరినైనా సరే చూడగానే ముందుగా మన దృష్టి వారి ముఖం మీద పడుతుంది. ఆ తర్వాత చేతులు, అలాగే చేతి గోళ్ల మీద కూడా మన దృష్టి పడుతుంది. ముఖ్యంగా స్త్రీలు వాళ్ళు ఇంటి పనులు, వంట పనులు చేయడం వల్ల చేతులు చాలా కఠినంగా తయారవడమే కాకుండా అప్పుడప్పుడు గోళ్లు కూడా పగిలిపోతూ ఉంటాయి. స్త్రీలు కుటుంబ సంరక్షణ కోసం ఎంత శ్రద్ధ చూపిస్తారో, వారి ఆరోగ్య విషయంలో కానివ్వండి, ఈ గోళ్ల సంరక్షణ విషయంలో కానివ్వండి, శ్రద్ధ అనేది చూపరు. కానీ గోళ్లు అందంగా ఉంటేనే చేతివేళ్ల అందం కూడా మరింత పెరుగుతుంది. గోళ్ల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఇప్పుడు కొని చూద్దాం. ప్రతిరోజు కూడా చేతివేళ్ల మీద, అలాగే కాలివేళ్ల మీద పేరుకున్న మృతకణాలను తొలగిస్తూ ఉండాలి. గోళ్లు ఆరోగ్యంగా పెరగాలి అంటే నెలకి ఒక్కసారైనా సరే మెనిక్యూర్ అనేది చేయించుకోవాలి. మాయిశ్చరైజర్ లేదా కొబ్బరి నూనెతో మునివేళ్లను మర్దన కనుక చేసినట్లయితే రక్త ప్రసరణ అనేది బాగా జరిగి గోళ్లు అందంగా ఆరోగ్యంగా ఉంటాయి. గోళ్లపై కనుక మచ్చలు, పగుళ్లు, గుంటలు, గోరు చుట్టూ చీము పట్టడం లాంటివి గోళ్లకు సంబంధించిన వ్యాధులుగా గుర్తించాలి. సహజంగా సోరియాసిస్, ఎగ్జిమా వంటి చర్మ వ్యాధులతో పాటు ఫంగల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా అందమైన గోళ్లు పాడవుతూ ఉంటాయి. చిన్నదే కదా అని మనం అశ్రద్ధ చేస్తే గోళ్ల సమస్య అధికమవుతుంది. ముఖ్యంగా అతి శుభ్రత కోసం బట్టలు గాఢమైన పౌడర్లతో ఉతకడం, నీటిలో గోళ్లు ఎక్కువగా నానడం, గిన్నెలను ఎక్కువసేపు కడగడం వల్ల స్త్రీలలో గోళ్ల సమస్యలు ఎక్కువ అవుతాయి. అందుకే మెత్తగా రుబ్బిన గోరింటాకు ముద్దలో పసుపు, నిమ్మరసం కలిపి ఆ ముద్దని గోళ్లకు రాత్రిపూట పట్టించాలి. ఉదయాన్నే కనుక కడిగేసుకుంటే పిప్పిగోళ్లు, ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి. పసుపు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది కాబట్టి మంచి ఫలితం ఉంటుంది. అలాగే బంగాళదుంప పైతొక్కని తీసివేసి బంగాళదుంపని మెత్తగా ముద్దలా చేసి ఉంచుకోవాలి. ఆ మిశ్రమానికి కొద్దిగా పసుపు కలిపి రాత్రి గోళ్లకు కనుక పట్టించి ఉదయాన్నే కడిగేసుకోవాలి. ఇలా చేస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల ఏర్పడిన నలుపుదనం పోయి గోళ్లు కాంతివంతంగా తయారవుతాయి. ఉల్లిపాయ రసం, ఇది కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. ఒక గిన్నెలో కొద్దిగా ఉల్లిపాయ రసాన్ని తీసుకోండి. పల్చని గుడ్డను ఆ ఉల్లిపాయ రసంలో ముంచి ఫంగల్ ఏర్పడిన గోళ్ల చుట్టూ కూడా రాయాలి. దీనివల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఆలివ్ ఆయిల్, ఇది కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఆలివ్ ఆయిల్తో మర్దన చేస్తే గోళ్లు కాంతివంతంగా, అందంగా ఉంటాయి.
2: వనిత వాణి స్త్రీల కార్యక్రమంలో మీరు ఇంతవరకు నెయిల్ కేరింగ్లో జాగ్రత్తల గురించిన విశేషాలు విన్నారు. ఈనాటి వనిత వాణి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: 102.2 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. సమయం 2 గంటలు కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ఆంగ్లంలోను అనంతరం హిందీలో వార్త ప్రసారం వింటారు.
1: సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా ఆంగ్లంలో అనంతరం హిందీలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: Good afternoon. This is Akashvani and I am Abhishek Mukhopadhyay with the Midday.

సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సాధనా సర్గం ఆలపించిన పాట ఇది. సంగీతం విద్యాసాగర్, చిత్రం ఒట్టేసి చెబుతున్నా.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట ఒక అమ్మాయి ఒక అబ్బాయి అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా. ఈ చిత్రం నుంచి ఏఎస్ మనోజ్ఞ సుధా జీవన్ ఆలపించిన పాట ఇది. సంగీతం సాహిత్యం వరికుప్పల యాదగిరి.
3: Experience.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట ఆరెంజ్ చిత్రానికి విజయప్రకాష్ దేవన్ డాక్టర్ బుర్నే ఆలపించారు. రామజోగేశ్ శాస్త్రి గీతానికి హరిజయరాజ్ సంగీతం అందించారు.

చివరిగా వినండి ఊసరవల్లి. ఈ చిత్రానికి అజ్ఞాన స్వామి ఆలపించిన రామజోగయ్య శాస్త్రీ గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: ఎన్సీఆర్టి విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: ఎక్ జమానే సే కహానీ హై సునా రహీ ఆకాశవాణి.

వినబోతున్న పాట ఒకరికి ఒకరు. ఈ చిత్రానికి కార్తీక్ గంగా ఆలపించారు. చంద్రబోస్ రచనకు, సంగీతం ఎంఎం కీరవాణి.

శ్రోతలు టీన్ టైం కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. వినవతన పాట యువరత్న రాణా. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుజాత ఆలపించారు. సంగీతం కోటి.

0: శ్రోతలు ఇంతవరకు టీన్ టైం కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి. శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
3: ఇంత చేసిన తర్వాత ఏం ఆలోచిస్తున్నారు? ఏం మిగిలింది మీకు?
4: మీ తల్లి కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ నాన్న కావచ్చు, మీ చెల్లెలు కావచ్చు, మీ ఆత్మీయుల్లో ఎవరైనా కావచ్చు. హింసను విడనాడండి, హింసను విడనాడండి.
3: ఎవరికోసం? ఎందుకు? హింస జోలికి వెళ్ళకండి. హింస మిమ్మల్ని తినేస్తుంది.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 యువలయ కార్యక్రమంలో కొన్ని సినీ సంగీతం వింటారు. ముందుగా వినండి ఏమాయ చేసేవే చిత్రం నుంచి కార్తీక్ శ్రేయ ఘోషల్ ఆలపించిన అనంత శ్రీరామ్ రచన ఏఆర్ రెహమాన్ సంగీతం.

చక్రవర్తి పాట. యముడికి మగుడు చిత్రానికి రాహుల్ సింప్లిగన్స్ గీతా మాధుర్య ఆలపించిన పాట ఇది. పోతుల రవికిరణ్ గీతానికి కోటి సంగీతం అందించారు.

తర్వాతి పాట యువరత్న. ఈ చిత్రానికి కళ్యాణి మాలిక్ సాధన సర్గం ఆలపించిన చంద్రబోస్ గీతం, ఎంఎం కీరవాణి సంగీతం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 యువలయ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. ఎస్వి కృష్ణారెడ్డి సంగీత సారథ్యంలో వేటూరి గీతం ఇది, ఎగిరే పావురమ్మ చిత్రానికి.

వినబోతున్న పాట లైలా. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించారు. సినారే గీతం ఇది. ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం అందించారు.

యువలయ కార్యక్రమంలో చివరిగా వినండి. లక్ష్యం ఈ చిత్రానికి హేమచంద్ర ఆలపించిన పాట ఇది. సంగీతం మణిశర్మ.

0: సంస్కృత పాఠం. ఈనాటి కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ వింటారు ఉపాధ్యాయులు డాక్టర్ రెంటాల సాంబశివరావు, విద్యార్థి బి చరణ్ కుమార్.
1: నమస్కారం మహోదయ.
2: రానాయన చరణ్ కుమారా, 25-26 శ్లోకాలు చెప్పుకున్నాం. ఈ రోజున 27-28 కూడా చెప్పుకుంటాం.

0: ఇది శూద్రక మహారాజు రచించినటువంటి వసంతసేన నాయికగా కలిగినటువంటి మృచ్ఛకటికం అనే నాటకం నుంచి ప్రథమాంకంలో తీసుకోబడిన 27-28 శ్లోకాలు ఇవాళ చెబుతాం. ఇప్పుడు 27వ శ్లోకం చెప్పుకుందాం. విటహ భవతి వసంతసేనే పూజ్యురాలైన ఓ వసంతసేన. 27వ శ్లోకం. కిం త్వం కటీతట నివేసిత ఉద్వహంతి తారా విచిత్ర రుచిరం రసనా కలాపం వక్త్రేణ నిర్మధిత చూర్ణ మనస్శిలేన త్రస్తాద్భుతం నగర దైవతవత్ ప్రయాసి అంటాడు. పాదపాదం చెప్తావు. కిం త్వం కటీతట నివేశితముద్వహంతి.
1: కిం త్వం కటీతట నివేశితముద్వహంతి
0: తారా విచిత్ర రుచిరం రసనా కలాపం.
1: తారా విచిత్ర రుచిరం రసనా కలాపం.
0: రసన కాదు రసన.
1: రసన
0: రసనా కలాపం.
1: రసనా కలాపం.
0: రసన అంటే మేకల, ఆడవాళ్ళు పెట్టుకునేటువంటి మువ్వల మొలతాడలాడది. రసన అంటే నాలుక. శాస్తా తేడా తెలుసుకోవాలి. రసన అంటే నాలుక నోట్లో ఉన్నదన్నమాట. అంచేత రసనా కలాపం.
1: రసనా కలాపం.
0: వక్త్రేణ నిర్మధిత చూర్ణ మనస్శిలేన.
1: వక్త్రేణ నిర్మధిత చూర్ణ మనస్శిలేన
0: త్రస్తాద్భుతం నగర దైవతవత్ ప్రయాసి.
1: త్రస్తాద్భుతం నగర దైవతవత్ ప్రయాసి.
0: ప్రతిపదార్థ తారా నక్షత్రాల వంటి మణులతో.
1: తారా నక్షత్రాల వంటి మణులతో.
0: విచిత్ర అద్భుతంగాను.
1: విచిత్ర అద్భుతంగాను.
0: రుచిరం అందంగాను.
1: రుచిరం అందంగాను.
0: అందంగాను ఉన్నా.
1: అందంగాను ఉన్నా.
0: రసన మేఖలనే.
1: రసన మేఖల అనే.
0: కలాపం భూషణమును.
1: కలాపం భూషణమును.
0: ఎక్కడ పెట్టుకుంటారు ఇది? కటీతట జఘన ప్రదేశమున.
1: కటీతట జఘన ప్రదేశమున
0: అంటే వడ్డాణంలాగా. వడ్డాణం కాదు గాని వడ్డాణంలాగా ఇవాళ కూడా చాలా మంది మువ్వలతో వేళ్లాడుతూ కట్టుకుంటారు. దాన్ని మేఖల అంటారు.
1: అలాగే మహోదయ.
0: అంచేత కటీతట జఘన ప్రదేశమున.
1: కటీతట జఘన ప్రదేశమున.
0: నివేశితం అలంకారంగా.
1: నివేశితం అలంకారంగా.
0: ఉద్వహంతి ధరించిన దానవై.
1: ఉద్వహంతి ధరించిన దానవై.
0: నిర్మధిత మిక్కిలి పూయబడిన.
1: నిర్మధిత మిక్కిలి పూయబడిన.
0: చూర్ణ మనస్సిలేన ఎర్రని రాతి పొడి గల.
1: చూర్ణ మనస్సిలేన ఎర్రని రాతి పొడి గల.
0: పూర్వకాలం అంతఃపురంలో మహిళలు ఈ గండకీ పత్ర రేఖ మకర రేఖలని రాసుకునేవారు. అంటే అలంకారం. ఇప్పుడు మన వాళ్ళు ఈ గోరింటాకులు పెట్టుకుంటారు రకరకాలుగా ఈ పెళ్ళిళ్ళకి వాటికి, మరీ ఇవి వేసుకుంటూ ఉంటారు. అలాగా వాళ్ళు రాతకన్యలు ముఖం ఒళ్ళంతా కూడా అలంకారం చేయించుకునేవారు. సత్యభామని అలంకరించిన విషయాన్ని గురించి ముక్కు తిమ్మన పారిజాతాభరణంలో చెబుతాడు. మకరికా పత్ర రేఖలు అంటాడు అదనమాట. అలాగా అలంకరించుకోవడం అనమాట. అది ఎర్రని రాతి పొడి, దాన్ని తయారు చేసుకుని పెయింటర్లాగా చేసుకుంటారు. వక్త్రేణ ముఖంతో.
1: వక్త్రేణ ముఖంతో.
0: నగర నగరంలోని.
1: నగర నగరంలోని.
0: దైవతవత్ దేవతవలే.
1: దైవతవత్ దేవతవలే.
0: త్వం నీవు.
1: త్వం నీవు.
0: అద్భుతం ఆశ్చర్యంగా.
1: అద్భుతం ఆశ్చర్యంగా.
0: త్రస్తా భయపడి.
1: త్రస్తా భయపడి.
0: కిం ప్రయాసి ఎందుకు పరిగెత్తున్నావు.
1: కిం ప్రయాసి ఎందుకు పరిగెడుతున్నావు.
0: భావ ఆ దుర్మార్గుడైనటువంటి సకారుడు రాజుగారి భావమరిది అధికారం దర్పం అన్నీ ఉన్నాయి వాడికి. పరమ దుర్మార్గుడు వాడు తరుగుతున్నాడు మీ మీద వాడి. మీరు భయపడి పారిపోతుంది. విట్టుడు అడుగుతున్నాడు ఎందుకు భయపడి పారిపోతున్నావు అని. ఆ విట్టుడు అడుగుతున్నాడు అనమాట. భావ ఓ వసంతసేన.
1: ఓ వసంతసేన.
0: మణులు పొదిగిన మేఖలను.
1: మణులు పొదిగిన మేఖలను.
0: కటీప్రదేశమున ధరించి.
1: కటీప్రదేశమున ధరించి.
0: ముఖానికి.
1: ముఖానికి.
0: ఎర్రని చూర్ణాన్ని.

0: ఎర్రని చూర్ణాన్ని
1: దట్టంగా అద్దుకుని ఈ నగరాధిదేవతలాగా ఆశ్చర్యకరంగా పరుగు తీస్తున్నావెందుకనో వసంత తిలకం వృత్తం.
0: అలాగే మహోదయ,
1: ఇవాళ రెండో శ్లోకం కూడా చెప్పుకోవాలి కదా.
0: అవును మహోదయ.
1: ఇప్పుడు 28వ శ్లోకంలోకి వెళ్దాం. శకారహ, శకారహ అంటే మళ్ళీ మన విలన్ వచ్చేసాడు. ప్రతి నాయకుడు అంటాం సంస్కృత భాషలో, నాయకుడు ప్రతి నాయకుడు. ఈ నాయకుడికే వీరుడు అని కూడా సంస్కృత భాషలో పేరుంటుంది. ఆ వీరుడే ఇవాళ హీరో ఇంగ్లీష్లోకి వచ్చింది. ఆ వీర శబ్దం, వీర అనే పదమే హీరో అనే విధిలో మారిందనమాట. 28వ శ్లోకం. అస్మాభిశ్చండం అభిధార్యమాణ వనే శృగాలీవ కుక్కురై శీఘ్రం త్వరితం సవేగం సగుణం తమ్ మే హృదయం హరంతి. శకారుడు ఆవిడతో మాట్లాడుతున్నాడు. ఇక్కడేమీ వికారాలు ఏం లేవు, పురాణ వికారాలు మామూలుగా చెప్పేస్తున్నాడు. సింపుల్గా చెప్తాను చెప్పు. అస్మా

0: శీఘ్రం త్వరితం సవేగం
1: శీఘ్రం త్వరితం సవేగం
0: సవృంతం మే హృదయం హరంతి
1: సంవృంతం మే హృదయం హరంతి.
0: ప్రతిపదార్థ వనే అడవిలో
1: వనే అడవిలో
0: కుర్కురై కుక్కల చేత
1: కుర్కురై కుక్కల చేత
0: అభిసార్యమాణ తరుమబడిన
1: అభిసార్యమాణ తరుమబడిన
0: శృగాలి ఇవ ఆడనక్కవలే
1: శృగాలి ఇవ ఆడనక్కవలే
0: అస్మాభి మాచేత
1: అస్మాభి మాచేత
0: చండం తీవ్రంగా
1: చండం తీవ్రంగా
0: అభిసార్యమాణ తరుమబడి
1: అభిసార్యమాణ తరుమబడి
0: మే నా యొక్క
1: మే నా యొక్క
0: హృదయం గుండెను
1: హృదయం గుండెను
0: సంవృంతం తొడిమతో సహా
1: సంవృంతం తొడిమితో సహా
0: హరంతి అపహరించుచు
1: హరంతి అపహరించుచు
0: శీఘ్రం శీఘ్రంగా
1: శీఘ్రం శీఘ్రంగా
0: త్వరితం త్వరితగతిన
1: త్వరితం త్వరితగతిన
0: సవేగం సవేగంగా
1: సవేగం సవేగంగా
0: పలాయసే పారిపోతున్నావు
1: పలాయసే పారిపోచున్నావు.
0: ఇక్కడ వీడి వికారం ఏమిటంటే శీఘ్రం త్వరితం సవేగం ఈ మూడింటిలో ఒకటి చాలు, ఆ మూడు కలిపి చెబుతాడనమాట. అది వీడిలో ఉండే వికారం, సకారుల్లో వికారం.
1: అవును మహోదయ.
0: భావ అడవిలో
1: అడవిలో
0: కుక్కలు తరుముతూ ఉంటే
1: కుక్కలు తరుముతూ ఉంటే
0: ఆడనక్క
1: ఆడనక్క
0: పరుగు లంకించుకున్నట్లు
1: పరుగు లంకించుకున్నట్లు
0: మేము వెంటబడేసరికి
1: మేము వెంటబడేసరికి
0: నువ్వు పరుగు తీస్తున్నావు నా హృదయాన్ని
1: నా హృదయాన్ని
0: తొడిమతో సహా
1: తొడిమతో సహా
0: అపహరించుకుపోతున్నావు
1: అపహరించుకుపోతున్నావు.
0: ఇది ఉపజాతి అంటారు ఛందస్సులో. ఇంద్రవజ్ర ఉపేంద్ర వజ్ర రెండు కలిపి ఉపజాతి ఛందస్సుది. ఇవాళకి ఇక్కడ మన కార్యక్రమం పూర్తయింది. ఇంకా తరువాతి కార్యక్రమం తర్వాత తరగతిలో మరునాడు చెప్పుకుందాం. శుభమస్తు. అయితే ప్రధానంగా మాటికి మాటికి మేము చెబుతుంటాం, గురువు కావలసింది ఏమిటంటే గురుదక్షిణగా మేము చెప్పింది తిరిగి మాకు ఇవ్వడమే. ఎక్కడైనా రేపొద్దున్న నువ్వు ఎక్కడైనా ఇది చెబితే ఎవరయ్యా నీవి చెప్పిన గురువు అంటే ఫలానా ఆయనని చెప్పగలిగే స్థాయిలో నువ్వు ఉండాలని మా ఆశ. ఈ గురు పరంపర కూడా ఇది సప్త సంతానాల్లో ఒకటి, అంచేత అది ఆచరించవలసిందిగా కోరుతూ నీకు శుభం ఆశీస్సులు మంచి.
1: అలాగే మహోదయ, ధన్యవాదాలు.
0: శుభం భూయాత్.
2: మీరు ఇంతవరకు మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ విన్నారు. ఉపాధ్యాయులు డాక్టర్ రెంటాల సాంబశివరావు, విద్యార్థి బి చరణ్ కుమార్.

సంస్కృత పాఠం విన్నారు. ఇప్పుడు వినండి, శ్రీమతి కాటూరి అరుణ మరియు బృందం వారు ఆలపించిన జానపద గీతాలు.

0: మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: భోర్ కి చౌఖట్ పర్ భక్తి కి ధారా.
2: ఆఫీస్ జానే కి జల్దీ మగర్ దేశ్ దునియా కి ఖబర్ భీ జరూరీ.
3: యే ఆకాశవాణి హై, అబ్ ఆప్ విమలేందు పాండే సే సమాచార్ సునియే.
1: ఆఫీస్ యా ఘర్ సే నికల్తే హీ ఉఫ్ యే ట్రాఫిక్.
2: ఆకాశవాణి హై నా
4: బాతో హీ బాతో మే హర్ సుబహ 10 से 11 బనా లో పూరీ దునియా కో అప్నా దోస్త్.
2: ఆఫీస్ మే थोड़ा रिलैक्सिंग म्यूजिकल ब्रेक.
1: शाम सुहानी हो
5: आकाशवाणी के साथ जुड़िए ना सांझ के शो सिटी लाइट्स में हर रोज शाम 5 बजे.
2: घर पहुंचते ही थकान, कैसे हो मनोरंजन?
1: आकाशवाणी है ना. चैन की नींद से पहले कुछ भूले बिसरे पल, हर पल
2: सफर में
1: आपके साथ
2: आकाशवाणी.

0: సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి, జెంటిల్మెన్ చిత్రానికి సురేష్ పీటర్స్, జీవి ప్రకాష్ కుమార్ ఆలపించిన రాజశ్రీ రచన, సంగీతం ఏఆర్ రెహమాన్.
1: ఒక రైలే

0: లక్షల్లో ఐటీ జీతం, వందలేని వసంత గీతం,
1: పబ్బుల్లో పర్సులు మాయం, పది ఇస్తే మర్డరు ఖాయం,
0: పల్లెలు కూడా రక్తం మరిగే, వాడవాడలా నేరం పెరిగే,
1: సొంత బతుకులు సంతలో దొరుకును, తాగేందుకు తల్లిని నరుకును.
0: అందుకే మనమందరం శాంతి కపోతాలమవుదాం,
1: అహింసను జపించే మానవతావాదాన్ని అనుసరిద్దాం.
2: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
3: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
2: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
3: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
2: ఆకాశవాణి
3: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: to City, only on Rainbow Krishnaveni FM 102.2.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: గులాబీ ఈ చిత్రానికి మనో గాయత్రి ఆలపించారు. సిరివెన్నెల గీతానికి సంగీతం శశిప్రీతం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించారు. వీటూరి గీతానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. గ్యాంగ్ మాస్టర్ చిత్రానికి

0: ఏం ఆలోచిస్తున్నారు? ఏం మిగిలింది మీకు?
1: మీ తల్లి కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ నాన్న కావచ్చు, మీ చెల్లెలు కావచ్చు, మీ ఆత్మీయుల్లో ఎవరైనా కావచ్చు. హింసను విడనాడండి, హింసను విడనాడండి.
0: ఎవరికోసం? ఎందుకు? హింస జోలికి వెళ్ళకండి. హింస మిమ్మల్ని తినేస్తుంది.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 5:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో 20వ ఏషియన్ గేమ్స్ 2026 తాజా సమాచారం వింటారు.

వినబోతున్న పాట జెమిని. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. కులశేఖర్ గీతానికి ఆర్పి పట్నాయక్ సంగీతం అందించారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట గుండెల్లో గోదారి. ఈ చిత్రానికి గీతామాధురి ఆలపించిన ఆర్ రాము గీతం. ఇది సంగీతం ఇళయరాజా.

0: రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట గజని. ఈ చిత్రానికి నకుల్ మాతంగి ఆలపించిన పాట ఇది. చంద్రబోస్ గీతానికి సంగీతం హ్యారిస్ జయరాజ్.

శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. చివరిగా వినండి, ఘర్షణ ఈ చిత్రానికి కేకే సుచిత్ర ఆలపించిన కులశేఖర్ గీతం, హ్యారీ జీరాజ్ సంగీతం.

శ్రోతలు ఇంతవరకు సినీ గీతాలు విన్నారు. సమయం 6 గంటలు కావస్తుంది. మరి కొద్దిసేపట్లో వార్తా ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. దశాబ్దాలుగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ పేదలకు ఇళ్ల పట్టాలను అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన విధానాలను అమలు చేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వచ్చే నెల 11 నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల వివరాలు. దశాబ్దాలుగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ పేదలకు ఇళ్ల పట్టాలను అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని 26,401 మందికి ఇళ్ల పట్టాలను ఈరోజు అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు. విశాఖపట్నంలో 28,000 మందికి, మంగళగిరిలో 5,800 కుటుంబాలకు, నేడు విజయవాడలో 26,000 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని చెప్పారు. 707 ఎకరాల్లోని 34 లక్షల చదరపు గజాల స్థలానికి పేదలకు హక్కులు కల్పించామని ముఖ్యమంత్రి పేర్కొంటూ
1: 26,401 మందికి ఈరోజు రిజిస్ట్రేషన్ వాల్యూ 11,246 కోట్లు, మార్కెట్ లో చూస్తే 28,112 కోట్లు, ఇక్కడుండే విజయవాడ మొత్తం ఆవరేజ్ 130 స్క్వేర్ గజాలు ఇచ్చాం. దీని విలువ 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు, కొంతమందికి 2 కోట్లు కూడా వచ్చిందంటే అది ప్రభుత్వం పేదవాడకు ఇచ్చిన గౌరవం.
0: ఆంధ్రప్రదేశ్లో ఉన్న అపారమైన పెట్టుబడి అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించేందుకు రాష్ట ప్రభుత్వం భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐతో కలిసి ముంబైలో ఈరోజు ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ రోడ్ షో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రాష్ట ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలకు కావలసిన భూమి, సహజ వనరులు, మెరుగైన మౌలిక సదుపాయాలు, ఓడరేవులు, లాజిస్టిక్స్ నెట్వర్క్ అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన విధానాలను అమలు చేస్తూ పెట్టుబడులను సులభతరం చేసేందుకు రాష్ట ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు చేపడుతున్న సమగ్ర వ్యూహంలో భాగంగా ఈ రోడ్ షో నిర్వహించామని, ఇది నవంబర్ 12-13 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు ఆరంభ వేదికగా నిలిచిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. పోలవరం జిల్లాలోని ప్రతి గ్రామంలో ఓటర్ జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట ఎన్నికల ఓటర్ జాబితా పరిశీలకులు ఎస్ నాగలక్ష్మి స్పష్టం చేశారు. జిల్లాలో చేపట్టనున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై ఆమె ఈరోజు జిల్లా ఉన్నతాధికారులతో స్థానిక ఐటీడీఏ భవనంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని రాజకీయ పార్టీలు, అసెంబ్లీ నియోజకవర్గాల వివరాలు, 2026 ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్పై సమీక్షించారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం లంకపల్లి గ్రామానికి చెందిన రైతులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు కలిసిన రైతులు తమ గ్రామ పరిధిలోని సుమారు 600 ఎకరాల లంక భూములకు సంబంధించి తీవ్ర అవకతవకలు చోటు చేసుకున్నాయని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. 1952 నుంచి ఆ భూములను సాగు చేసుకుంటున్న రైతులమైన తమను పక్కన పెట్టి ఇతరుల పేర్లకు మార్చి వారి పేరుతో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ చేశారని వివరించారు. ఈ భూముల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, తమకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ అండగా నిలవాలని జగన్మోహన్ రెడ్డిని రైతులు కోరారు. రైతులకు అవసరమైన న్యాయ సహాయం తమ పార్టీ తరఫున అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా

0: లేబర్ కోడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో కార్మిక చట్టాలను మరింత సరళీకృతం చేసి కార్మికుల హక్కులు, వేతన భద్రత, సామాజిక భద్రత, ఆరోగ్యం, ఉద్యోగ భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 4 కొత్త కార్మిక కోడ్లను తీసుకువచ్చింది. 2025 నవంబర్ 21 నుంచి ఈ లేబర్ కోడ్లు అమల్లోకి వచ్చాయి. వీటి ద్వారా గతంలో ఉన్న 29 కేంద్ర కార్మిక చట్టాలను 4 సమగ్ర చట్టాలుగా ఏకీకృతం చేశారు. ఈ 4 వేతనాల కోడ్, 2019 పారిశ్రామిక సంబంధాల కోడ్, 2020 సామాజిక భద్రతా కోడ్, 2020 వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్, 2020 ఉన్నాయి. సామాజిక భద్రతా కోడ్ పరిధిలో అసంఘటిత రంగ కార్మికులు, గిగ్ కార్మికులు వంటి కొత్త తరహా ఉద్యోగ వర్గాలకు సామాజిక భద్రతా వ్యవస్థను విస్తరించే నిబంధనలు కూడా ఉన్నాయి. వేతనాల కోడ్ ద్వారా అన్ని రంగాల కార్మికులకు కనీస వేతనాలు, సమయానికి వేతన చెల్లింపులు వంటి అంశాలకు ప్రాధాన్యం కల్పించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ,
1: हमारे देश में ऐसे लेबर कानून रहे हैं जो अंग्रेजों के समय से चले आ रहे हैं. देश अब ऐसे लेबर कानूनों को बदल रहा है, उन्हें सरल बना रहा है. इसी सोच से 29 लेबर कानूनों को 4 सरल लेबर कोड्स में बदला गया है. इससे हमारे श्रमिक भाई बहन न्यूनतम सैलरी, रोजगार की सुरक्षा, सामाजिक सुरक्षा और स्वास्थ्य सुरक्षा जैसे विषयों पर और सशक्त होंगे.
0: యువత ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని అనంతపురం జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉపకులపతి సుదర్శన్రావు సూచించారు. నషాముక్త్ భారత్ అభియాన్ ప్రచార ర్యాలీ గోడపత్రికలను ఆయన ఈరోజు వర్సిటీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రేపు ఉదయం నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ రాష్టీయ సంకల్ప సమారోహ కార్యక్రమంలో భాగంగా హెల్త్ వాక్ను నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో యువత పాల్గొనాలని సూచించారు. యువతలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించడం, వ్యసనాలకు దూరంగా ఉండేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆయన వివరించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో వచ్చే నెల 11 నుంచి 20 వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆలయ అధికారులు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు కలిసి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఉత్సవాల ఏర్పాట్లపై ఆరా తీసిన ముఖ్యమంత్రి భక్తులకు సౌకర్యాల కల్పనలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన నిన్నటి ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల మధ్య ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఉన్న నిన్నటి ఉత్తర దక్షిణ ద్రోణి సగటు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో కొనసాగుతోందని వెల్లడించింది. వీటి ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో కొన్ని చోట్ల రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలియజేసింది. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఒంగోలు ప్రభుత్వ సార్వజన ఆసుపత్రిలో ఉన్న క్రిటికల్ కేర్ యూనిట్లో ఈరోజు నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరంలో 575 మంది రోగులకు పరీక్షలు చేపట్టామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి వెంకటేశ్వర్లు తెలిపారు. పరీక్షలు చేయించుకున్న వారికి ఉచితంగా మందులు కూడా అందించామని చెప్పారు. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్, రక్త పరీక్షలతో పాటు గుండె, నేత్ర, దంత సంబంధిత పరీక్షలు కూడా నిర్వహించినట్టు తెలిపారు. ఈ శిబిరంలో ఐసీడీఎస్ శాఖ పోషకాహారంపై ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి మహిళలకు అవగాహన కల్పించారని వెల్లడించారు. క్యాన్సర్, టీబీ మొదలగు వ్యాధులపై అవగాహన కల్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దశాబ్దాలుగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ పేదలకు ఇళ్ల పట్టాలను అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన విధానాలను అమలు చేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వచ్చే నెల 11 నుంచి 20 వరకు జరగనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: परास्त हो गईं और ग्रीको रोमन 87 किलोग्राम में भारत के सुनील कुमार वो जापान के ताइजो योशिदा से परास्त हुए। लेकिन हम आपको थोड़ा सा बता दें रिपेचेज होता क्या है। होता यह है कि अगर आप अपनी कुश्ती हार जाते हैं तो भी आपको मौका मिल सकता है, अगर आप जिससे हारे हैं वो बंदा अगर फाइनल तक पहुंचता है तो जितने लोग उससे हारे हैं उनके बीच में फिर से मुकाबला होता है और उनमें जो विजेता होता है उसको कांस्य पदक के लिए भिड़ने का मौका मिलता है। तो इसके चलते सुनील को फिर मौका मिला, निशा को भी था, वो आगे नहीं बढ़ पाई। लेकिन सुनील ने तजाकिस्तान के मोहम्मद सुल्तान ज़ादा को 9-0 से टेक्निकल सुपीरियरिटी के आधार पर आसानी के साथ परास्त किया और भारत को कांस्य पदक दिलाया।
1: जी, और बॉक्सिंग में भी भारत के लिए आज अच्छा दिन रहा। मुक्केबाजी में भारत ने आज 2 कांस्य पदक हासिल किए। प्रिया घनघस ने महिलाओं के 60 किलोग्राम भार वर्ग में, वहीं कपिल पोखरिया ने पुरुषों के 90 किलोग्राम भार वर्ग में कांस्य पदक जीता। लवलीना बोरगोहेन महिलाओं के 75 किलोग्राम भार वर्ग गोल्ड मेडल बाउट में पहुंच गई हैं। उन्होंने सेमीफाइनल में कजाकिस्तान की नतालिया बोगदानोवा को 3-2 के स्प्लिट डिसीजन से हराया और 16 साल में अनुपम ये पहली बार हो रहा है कि एशियन गेम्स के फाइनल में भारत के एक से ज्यादा बॉक्सर होंगे।
0: बिल्कुल, हम पिछले बार की बात करें तो पिछली बार 4 पदक थे, 1 रजत पदक था लवलीना का जिसको सब लोग चाहेंगे। आज की बाउट बहुत बहुत मुश्किल थी उनके लिए, बड़ी मुश्किल से 3-2 के अंतर से वो जीत पाई, लेकिन स्वर्ण पदक में निशाना साधेंगी, बहुत अच्छी लड़ाई लड़े। और इसके पहले 2023 की अगर हम बात करें, 22-23 में जो हुआ था, 22 के खेल 23 में हुए थे, प्रीति पवार को कांस्य पदक मिला था, निखत जरीन को मिला था, नरेंद्र बेरवाल को मिला था, लेकिन इस बार 3 तो हमारे फाइनल में ही खेल रहे हैं, यानी हमें पदक और मिलने हैं और 3 कांस्य पदक तो आ ही चुके हैं।
1: जी बिल्कुल, और स्क्वाश में भी पुरुष और महिला दोनों टीम्स ने सेमीफाइनल में अपनी जगह पक्की कर ली और साथ ही मेडल भी पक्का कर लिया है। पुरुष टीम का अगला मुकाबला मलेशिया से होगा, वहीं सेमीफाइनल में महिला टीम का मुकाबला हांगकांग से होगा।
0: और हॉकी की बात किए बिना हम कैसे रह सकते हैं, अभी हॉकी बस थोड़ी देर पहले समाप्त हुई है और भारत का जो मुकाबला था दक्षिण कोरिया के साथ, भारतीय लड़कियों का जबरदस्त मुकाबला, हाफ टाइम तक तो बिल्कुल बराबरी पर था, लग रहा था इतने गोल ठोकने वाली भारतीय टीम क्या करेगी, इसमें इतनी बड़ी चुनौती मिल रही। लेकिन उसके बाद जो दूसरा हाफ था, यानी कि तीसरा क्वार्टर और चौथा क्वार्टर, उसमें भारतीय लड़कियों ने जबरदस्त खेल दिखाया, 2-0 से बढ़त हासिल की और इंशिका ने पहला गोल किया पेनल्टी कॉर्नर से, उसके बाद कप्तान सलीमा टेटे ने फील्ड गोल किया था, 2-0 से भारत जीत गया है। और हॉकी में कल का दिन भी बहुत महत्वपूर्ण होने वाला है, उसकी चर्चा अगली अपडेट में।
1: जी, और इसके साथ ही हमें दीजिए इजाजत, ठीक 7:30 बजे हम फिर से हाजिर होंगे। नमस्कार।
0: नमस्कार।
2: శ్రోతలు, ఇంతవరకు 20వ ఏషియన్ గేమ్స్ 2026 తాజా సమాచారం విన్నారు.
3: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
2: పల్లెసీమలు, ఈనాటి పల్లెసీమలు కార్యక్రమంలో మూత్ర విసర్జన సమస్యలు చికిత్స, డాక్టర్ డి కిరణ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
4: డాక్టర్ డి కిరణ్ కుమార్ గారు నమస్కారం అండి.
5: నమస్కారం సార్.
4: డాక్టర్ కిరణ్ కుమార్ గారు, మీరు విజయవాడలోని ఓ ప్రముఖ వైద్యశాలలో యూరాలజిస్ట్ అండ్ యాండ్రాలజిస్ట్ అంటే మూత్రపిండ వ్యాధుల వైద్య నిపుణులుగా లేదా రీనల్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అని కూడా మిమ్మల్ని అంటుంటారు. ఈ మూత్ర విసర్జన సమస్యలు, కిడ్నీలో రాళ్ళు ఇలాంటివి ఎక్కువగా వైద్య సేవలు అందిస్తూ పేరు ప్రఖ్యాతులు గడించారు కదా. ప్రధానంగా తమ ప్రమేయం లేకుండా మూత్రం పడిపోవడం, మరి ముఖ్యంగా దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఇలాంటి సందర్భాల్లో కూడా పడిపోతాయి అని అంటుంటారు. మహిళల్లో కూడా ఈ సమస్య ఉంది అని చెప్పి కూడా చెబుతూ ఉంటారు. దీన్ని మీరు ఈ వైద్యపరమైనటువంటి ఆంగ్ల పదం ఇన్కాంటినెన్స్ అని ఏదో అంటుంటారు. యూరిన్ కి సంబంధించినటువంటి ఇన్కాంటినెన్స్ అంటే ఏమిటి, అది అసలు ఏమైనా ఇందులో ఏమైనా రకాలు ఉంటాయా, ముందు అది చెప్పండి డాక్టర్ గారు.
5: ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్ అంటే యూరిన్ తెలియకుండా లీక్ అయిపోవడం, లేకపోతే యూరిన్ వెళ్ళాలి అనే లోపలే మనం కంట్రోల్ తప్పి యూరిన్ లీక్ అయిపోవడం, దీన్ని ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్ అంటాం. కొంతమందిలో కంటిన్యూస్ ఇన్కాంటినెన్ ఆఫ్ యూరిన్ అంటాం. వాళ్ళది ఏంటంటే ఎక్టోపిక్ యూరేటర్స్ అంటాం. అవి చాలా రేర్ గా చూస్తాం, అది పిల్లల్లో చూస్తాం. ఇది మగవాళ్లలోనూ ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్ ఉంటుంది, లేడీస్లోనూ ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్ ఉంటుంది.

లేడీస్లో మూడు రకాలుగా విభజిస్తాం. స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్, అర్జ్ ఇన్కాంటినెన్స్, ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్. ముందుగా స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటే తుమ్మినా, దగ్గినా, గట్టిగా మాట్లాడినా యూరిన్ లీక్ అవ్వడం. ఈ లీక్ అవ్వడం వల్ల వాళ్ళు సమాజంలో చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. బయటికి రాలేని పరిస్థితి, స్మెల్ వస్తూ ఉంటుంది, ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి. దీనివల్ల కొంతమందికి క్రానిక్గా ఉండడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఇలా రకరకాల ప్రెజెంటేషన్స్తో వస్తూ ఉంటారు. ఈ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అనేది ముఖ్యంగా నార్మల్ డెలివరీ అయిన పేషెంట్స్లో చూస్తూ ఉంటాం. సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్లో ఇది ప్రొలాంగ్ అవడం వల్ల ఈ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అనేది వస్తుంది. ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ఏదైతే ఉంటాయో అవి వీక్నెస్ వల్ల తర్వాత డెలివరీ అవగానే కొంతమంది మహిళలు ఎక్సర్సైజెస్ కానీ తమ యొక్క రొటీన్ వర్క్ కానీ చేయకుండా ఎక్కువగా రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల కూడా వాళ్ళ యొక్క మజిల్ టోన్ తగ్గడం వల్ల ఈ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అనేది ఏర్పడుతుంది. ఇది వచ్చిన పేషెంట్స్లో మనం ఫస్ట్గా వాళ్ళ హిస్టరీ తీసుకొని మినిమంగా ఎగ్జామినేషన్ చేసి తర్వాత వాళ్ళకి ఫస్ట్ పెల్విక్ ఫ్లోర్ మజిల్ ట్రైనింగ్ అనే ఎక్సర్సైజెస్ అనేది నేర్పిస్తాం. దీనివల్ల 60-70% మందిలో ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. కొంతమందిలో జస్ట్ మామూలుగా తగ్గినా సరే బాగా ఫ్లో అయిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళలో మనం ఎంత ఎక్సర్సైజెస్ ట్రైనింగ్ చేసినా కూడా వాళ్ళకి రిజల్ట్ అనేది ఏర్పడదు. వాళ్ళకి టీఓటీ స్లింగ్ అనే ప్రక్రియ ద్వారా మనకి 95% సక్సెస్ రేట్ ఇస్తాం. ఇదేం లేదండి, ఒక చిన్న మెష్ యూరిన్కి వెళ్ళే దారి గుండా ఎన్సర్కిల్ చేస్తాం. ఇది చేయడం మూలాన వాళ్ళకి తుమ్మినా దగ్గినా యూరిన్ లీక్ అనేది ఉండదు. ఇది కాంప్లికేషన్లు చాలా తక్కువ, పెద్ద కోతలు కుట్లు ఉండవు. పేషెంట్కి క్వాలిటీ ఆఫ్ లైఫ్ బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అవుతుంది. ఇది స్ట్రెస్ ఇన్కాంటినెన్స్. రెండో రకం అర్జ్ ఇన్కాంటినెన్స్, అంటే యూరిన్కి వెళ్ళాలి అనే లోపలే ఈ అర్జెంటుగా రావడము, అంతేకాకుండా లీక్ అయిపోవడము. దీన్ని అర్జ్ ఇన్కాంటినెన్స్ అంటాం. ఇది స్పెషల్గా పెద్దవాళ్లలో, 45-50 ఏళ్ళు దాటిన మహిళల్లో, హిస్టరెక్టమీ తర్వాత ఊఫరెక్టమీ అంటే ఓవరీస్ కూడా మొత్తం తీయించేసుకున్న పేషెంట్స్లో ఈ అర్జ్ ఇన్కాంటినెన్స్ తరచుగా చూస్తాం. షుగర్ ఉన్న పేషెంట్స్లో, చాలా కాలం షుగర్, ఒక 20-25 ఏళ్ళు షుగర్తో బాధపడుతున్న వాళ్ళకి, మాటిమాటికి యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తున్న పేషెంట్స్కి ఈ అర్జ్ ఇన్కాంటినెన్స్ అనేది చూస్తాం. అర్జ్ ఇన్కాంటినెన్స్కి ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి యూరిన్ ఎలా వెళ్తున్నారు, ఫ్రీగా వెళ్తున్నారా లేదా, నైట్ టైం ఎక్కువసార్లు ఎగుస్తున్నారా లేదా, యూరిన్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఏమైనా మిగులుతుందా లేదా, ఇలాగా మనం ప్రాపర్గా హిస్టరీ తీసుకుని లోకల్ ఎగ్జామినేషన్ చేసి వాళ్ళకి కనుక యూరిన్ ఎక్కువ మిగలకుండా ఫ్రీగా వెళ్ళిపోతూ, కాకపోతే మాటిమాటికి వెళ్ళడం లేకపోతే వెళ్ళే లోపలే పడిపోవడం, ఇదే కనుక సమస్య అయితే కనుక మెడిసిన్స్ ఉంటాయండి. మెడిసిన్స్ వల్ల వాళ్ళకి బ్రహ్మాండంగా రిజల్ట్ ఉంటుంది. వీళ్ళకి సర్జరీ చేయాల్సిన అవసరం అంటూ ఉండదు. కొంతమందికి రెండు కలిపి మిక్స్డ్ ఇన్కాంటినెన్స్ అంటాం, స్ట్రెస్ ఇన్కాంటినెన్స్, అర్జ్ ఇన్కాంటినెన్స్. వీళ్ళకు కూడా ఫస్ట్ అర్జ్ ఇన్కాంటినెన్స్ని ట్రీట్ చేసి దాని తర్వాత స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ని మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. మూడో రకం ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్. ఇది ఎవరిలో ముఖ్యంగా ఏర్పడుతుందంటే యూరిన్కి వెళ్ళే దారి, యురిత్రాలో గనక ఏదైనా బ్లాక్ గనక ఉంటే వాళ్ళకి ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్ అంటాం. రెండోది న్యూరోజెనిక్ ప్రాబ్లం, అంటే నరాల బలహీనత వల్ల, అది స్ట్రోక్ వల్ల కావచ్చు, స్పైనల్ కార్డ్ ప్రాబ్లం కానీ సర్జరీ చేయడం వల్ల కావచ్చు, లాంగ్ టర్మ్గా బ్లాక్ ఉండడం వల్ల కూడా, బ్లాడర్ మజిల్ వీక్నెస్ అవడం వల్ల కూడా ఈ న్యూరోజెనిక్ కండిషన్ అనేది ఏర్పడుతుంది. వీళ్లలో అంటే కంటిన్యూస్గా డ్రిబుల్ అవుతూ ఉంటుంది యూరిన్, బాగా ఫుల్ అవగానే వీళ్ళంతా వీళ్ళకి తెలియకుండానే యూరిన్ లీక్ అయిపోతూ ఉంటుంది. తీరా తీస్తే యూరిన్కి వెళ్ళే దారి మొదటి యురిత్రల్ ఎగ్జామినే అంటే మేటస్ అంటాం, ఆ మేటస్ బాగా నారో అయిపోవడం వల్ల, వెళ్ళే దారి సన్నబట్టడం వల్ల ఈ బ్లాడర్ అనేది నార్మల్ కెపాసిటీ 500 ml అయితే వీళ్ళకి 1 లీటర్ దాకా ఉంటుంది. వీళ్ళలో ఈ అబ్స్ట్రక్షన్ కనుక రిలీవ్ చేస్తే వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాగా స్ట్రెస్ ఇన్కాంటినెన్స్, అర్జ్ ఇన్కాంటినెన్స్, ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్, ఇలా మూడు రకాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు యూరాలజిస్ట్ని కనుక సంప్రదిస్తే ఈ మూడిట్లో ఏది వాళ్ళు బాధపడుతున్నారనేది ఫస్ట్ డయాగ్నోస్ చేసి దానికి తగ్గట్టు మెడికల్ ట్రీట్మెంటా లేకపోతే సర్జికల్ ట్రీట్మెంటా, చాలా వరకు మెడికల్ ట్రీట్మెంట్తోనే పరిష్కారం దొరుకుతుంది. కొద్ది మందికి ఒక 5-10%లోనే సర్జరీ అనేది మనం ఆప్ట్ చేయడం జరుగుతుంది. ఆ సర్జరీ కూడా మీకు కాంప్లికేషన్లు లేకపోతే ఇతరితర ప్రాబ్లమ్స్ లేకుండా చాలా నీట్గా చేసి పెట్టచ్చు. తద్వారా వాళ్ళ యొక్క లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని చాలా ఇంప్రూవ్ చేసిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్ మేల్లో అంటే మగవాళ్లలో కూడా ఈ ఇన్కాంటినెన్స్ అనేది జరుగుతుంది.
సేమ్ నేను ఇందాక చెప్పిన

0: కానీ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్, అర్జ్ ఇన్కాంటినెన్స్, ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్ అనేది మగవాళ్ళలో కూడా చూస్తాం. ఈ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అనేది ముఖ్యంగా పెద్ద వయసు వాళ్ళకి, ప్రాస్ట్రేట్ ఆపరేషన్స్ చేయించుకున్న వాళ్ళకి, అందరికీ కాదండి, ఒక 1-2% పేషెంట్స్లో తుమ్మినా తగ్గినా సరే యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది. మెయిన్గా స్ఫింక్టర్ డ్యామేజ్ వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. దీనికి కొంత ఎక్సర్సైజెస్ చెప్తాం, లేతే దానికి కూడా ఒక టైప్ ఆఫ్ ప్రొసీజర్ చేస్తాం. ఇది మగవాళ్ళలో స్ట్రెస్ ఇన్కాంటినెన్స్. అర్జ్ ఇన్కాంటినెన్స్ అంటే అర్జెంటుగా వచ్చినట్టు ఉండడం, వెళ్ళే లోపలే యూరిన్ లీక్ అయిపోవడం. ఇది ప్రధాన కారణాలు ఏంటంటే, ఒకటి డయాబెటిస్, షుగర్ ఎక్కువ కాలం ఉన్న పేషెంట్స్లో అర్జ్ ఇన్కాంటినెన్స్ ఏర్పడుతుంది. తర్వాత ప్రాస్ట్రేట్ సమస్యల వల్ల, చాలా పెద్ద ప్రాస్ట్రేటు లేకపోతే యాక్టివ్గా ఉన్న ప్రాస్ట్రేటు, ఈ అబ్స్ట్రక్షన్ వల్ల ఇమ్మీడియట్గా డెవలప్ అవ్వవు ఇవి. కొన్ని రోజుల తర్వాత బ్లాడర్ యొక్క చేంజెస్, న్యూరోవాస్క్యులర్ మాడ్యులేషన్స్ అంటాం, అంటే బ్లాడర్లో ఉన్న లోపలి పొర మ్యూకోజా ఫైబ్రస్ టిష్యూగా మారడమే కాకుండా దాంట్లో ఉన్న నర్వ్స్, బ్లడ్ వెజల్స్లో కూడా చేంజెస్ ఏర్పడతాయి. ఈ చేంజెస్ మూలాన వాళ్ళకి ఓవర్ యాక్టివ్ బ్లాడర్ లాగా ప్రజెంట్ అవుతూ ఉంటారు. మూడోది, ఇందాక చెప్పినట్టుగా నరాల బలహీనత. స్ట్రోక్ పేషెంట్స్కి కానీ, స్పైనల్ కార్డ్ ఇంజురీస్ లేకపోతే దానికి ఒక డిజీజెస్ వల్ల కానీ, ఈ న్యూరోజెనిక్ బ్లాడర్లో కూడా ఈ అర్జ్ ఇన్కాంటినెన్స్ అనేది చూస్తాం. నాలుగోది, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. సింపుల్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లో కూడా ఈ అర్జెన్సీ, అర్జ్ ఇన్కాంటినెన్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాం. లేకపోతే స్టోన్స్, ఇలా రకరకాల కారణాల వల్ల ఈ అర్జ్ ఇన్కాంటినెన్స్ అనేది ఏర్పడుతుంది. వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అసలు కాజ్ ఏంటి, దేనివల్ల ఈ అర్జ్ ఇన్కాంటినెన్స్ వచ్చింది అనేది డయాగ్నోస్ చేసి, ఆ కాజ్ని గనక మనం ట్రీట్ చేయగలిగినట్లయితే ఈ ప్రాబ్లమ్ని మనం బయటికి తీసుకురావచ్చు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మెడిసిన్స్తోనే క్లియర్ చేయొచ్చు, కానీ ప్రాస్టేట్ బాగా పెరిగి లేకపోతే ఇంకో బాగా సమస్యలు ఉన్న వాళ్ళకి మాత్రం ఆపరేషన్ చేయడం వల్ల వాళ్ళకి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మూడోది ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్, ఎస్పెషల్లీ ఈ స్ట్రిక్చర్ పేషెంట్స్లోను, స్ట్రిక్చర్ అంటే బ్లాక్ ఉన్న పేషెంట్స్లోను, లేతే ప్రాస్ట్రేట్ చాలా రోజులు అది ట్రీట్ చేయకుండా అలానే పెట్టుకోవడం వల్ల, తర్వాత నరాల బలహీనత వల్ల, వీటి వల్ల యూరినరీ బ్లాడర్లో యూరిన్ నిండిపోయిన తర్వాత మన ప్రమేయం లేకుండా అలా యూరిన్ కారిపోతూ ఉంటుంది. లేడీస్లో ఇది ఎక్కువగా చూస్తాం, జెంట్స్లో చాలా తక్కువగా చూస్తాం. సో కాబట్టి లేడీస్లో అయినా జెంట్స్లో అయినా సరే ఈ సమస్య కనుక వచ్చినప్పుడు అధైర్యపడాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్లో ఉన్నప్పుడే కనుక యూరాలజిస్ట్ని సంప్రదిస్తే మీకు దీనికి తగ్గట్టుగా ప్రాబ్లం ఏంటో డయాగ్నోస్ చేసి, డయాగ్నోస్ అంటే తెలుసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ కనుక మనం ఎర్లీ స్టేజెస్లో ఇచ్చిన వాళ్ళమైతే ఫ్యూచర్లో బాధపడకుండా, కాంప్లికేషన్స్ లేకుండా, ఇతరత్ర సమస్యలను లోనవ్వకుండా వాళ్ళకి బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే వాళ్ళ లైఫ్ బాగుంటుంది. కాబట్టి యూరినరీ ఇన్కాంటినెన్స్ కనుక వస్తే మాత్రం తప్పనిసరిగా యూరాలజిస్ట్ని కలవడం మంచిది అని నా అభిప్రాయం.
1: చాలా వివరణాత్మకంగా చెప్పారు డాక్టర్ కిరణ్ గారు. ఇప్పుడు మూడు రకాల ఇన్కాంటినెన్స్లు చెప్పారు, అర్జ్ ఇన్కాంటినెన్స్ అని, స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అని, ఓవర్ఫ్లో అని చెప్పి, మగవాళ్లలోనూ ఆడవాళ్లలోనూ ఏ ఏ సందర్భాల్లో ఎవరెవరికి. ఇప్పుడు ఏం చేస్తారంటే, మూత్ర విసర్జనే కదా, ఏముందిలే అయితే అయిందిలే అని చెప్పి చాలామంది, ముఖ్యంగా అవగాహన లేమి వల్ల, లేదా కొందరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఓ ఆ టెస్టులు ఈ టెస్టులు రాస్తారు, డబ్బులు అయిపోతాయి అనేటువంటి అవగాహన లేమితో నిర్లక్ష్యం చేసుకుంటూ పొడిగించుకుంటూ వెళతారండి కొందరు. అందరూ అని అనను, బట్ ఇలా నిర్లక్ష్యం చేసినందువల్ల ఆ సమస్య ఇంకా తీవ్రతరం పెరిగేటువంటి అవకాశం ఉందా? అలా పెరిగితే ఏమైనా కిడ్నీలు ఏమైనా ఫెయిల్ అవుతాయా?
0: మీకు ఇందాక చెప్పినట్టుగా ఈ ప్రాస్ట్రేట్ ఎన్లార్జ్మెంట్ అయినా లేకపోతే కనుక వెళ్ళే దారిని బ్లాక్ అవ్వడం వల్ల ఈ ఇన్కాంటినెన్స్ కనుక ఏర్పడితే, మనం దీన్ని ప్రాపర్గా ట్రీట్ చేయకపోతే అప్పర్ ట్రాక్ట్స్ అంటాం కిడ్నీస్ని, వాటి మీద బ్యాక్ ప్రెషర్ చేంజెస్ వల్ల కిడ్నీలు వాపులు రావడము, క్రియాటినిన్ పెరగడము, ఇన్ఫెక్షన్స్ రావడము, ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల కిడ్నీ పైకి పాకి కిడ్నీలు ఇన్ఫెక్ట్ అవ్వడము, స్టోన్స్ ఫామ్ అవడము, ఇలా రకరకాలుగా కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. అసలు ఇది మీరు అనుకున్నంత కాస్ట్లీది ఏం కాదండి. ఫస్ట్ ఎప్పుడైనా సరే పేషెంట్ రాగానే ప్రాపర్ హిస్టరీ తీసుకొని ఎగ్జామినేషన్ చేసి మినిమం టెస్టులు చేయాలి. ఎందుకంటే లోపల ఎలా ఉంది అనేది మనం ఎంత అడిగినా కూడా లోపల ఎలా ఉందనేది మనకి తెలియదు. యూరిన్ టెస్ట్, యూరిన్ ఎగ్జామినేషన్ అంటాం, క్రియాటినిన్ ఒక స్కాన్. ఈ స్కాన్లో కూడా ప్రీ వాయిడ్, పోస్ట్ వాయిడ్ అంటాం, అంటే యూరిన్కి వెళ్ళకముందు, వెళ్ళొచ్చిన తర్వాత, తర్వాత ప్రాస్ట్రేట్ సైజు, బ్లాడర్ వాల్ ఎలా ఉంది, అప్పర్ ట్రాక్ట్స్ ఎలా ఉన్నాయి, ఇలా మనకి మనం మినిమం 2-3 టెస్టుల్లోనే మనం ఒక బేసిక్ నిర్ధారణకు వస్తాం. ఈ నిర్ధారణకు వచ్చిన తర్వాత

0: నేను చెప్పినట్టుగా ఇందాక మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ మీకు మెడిసిన్స్లో అయిపోతాయి, సింపుల్ మెడిసిన్స్. దీనికి ఒక 10 రకాల మెడిసిన్స్ వాడాల్సిన అవసరం, ఒకటి రెండు మెడిసిన్స్తోనే మీకు క్లియర్ అవుతుంది. కొంతమంది పేషెంట్స్కి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ సివియారిటీని బట్టి మనం మెడిసిన్స్ అయినా సర్జరీస్ అయినా సరే మనం చెప్పడం జరుగుతుంది. పూర్తిగా పాడైన తర్వాత మనం టెస్ట్లు చేసి ఆపరేషన్ చేయడం కంటే ముందే గనక మనం దాన్ని గనక డయాగ్నోస్ చేసి ట్రీట్ చేస్తే వాళ్ళకి చాలా విధంగా ఉపయోగపడుతుందండి.
1: డాక్టర్ గారు, కొంతమంది మానసిక ఒత్తిడికి తీవ్రంగా లోనయ్యేటువంటి వారు, ప్రతిదానికి టెన్షన్లు పడేవాళ్ళు, మానసికంగా ఒత్తిడికి లోనయ్యేటువంటి వాళ్లకు వెంటనే యూరిన్ పోసుకోవాలని అనిపిస్తుండి తరచూ వెళుతూ ఉండటం అక్కడక్కడక్కడ గమనిస్తుంటాం డాక్టర్ గారు, ఇది కూడా ఏమైనా సమస్య? ఇది కూడా ఇన్కాంటినెన్స్ కిందకు వస్తుందా? మరి దీనికి కూడా ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా చెప్పండి.
0: సార్, దీనికి మెయిన్గా కౌన్సిలింగ్ అండి. అంటే వాళ్ళని ప్రాపర్గా కూర్చోబెట్టి ఒక అరగంట సేపు వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి మైండ్ డైవర్షన్ కనుక చేసినట్లయితే దానికి ట్రీట్మెంట్ సరిపోతుంది. ఎందుకంటే వీటికి అనవసరంగా టెస్టులు మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు. హిస్టరీ తీసుకొని ఎగ్జామిన్ చేసిన తర్వాత మనకంతా బాగుంది అంటే కనుక వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్ అండ్ మైండ్ డైవర్షన్ చాలండి దానివల్ల. లేదంటే ఒక సింపుల్ మెడికేషన్స్ ఉంటాయి, ఆ సింపుల్ మెడికేషన్స్ కనుక వాడితే ఈ అట్లీస్ట్ వాళ్ళకి ఒక ప్లాసిబో ఎఫెక్ట్ లాగా ఏదో ఒక మెడిసిన్ వాడుతున్నాము దానివల్ల మనకి తగ్గుతుంది అనే ఎఫెక్ట్ కూడా ఉంటుంది. కాబట్టి అసలు వాళ్ళకి కంగారు పడాల్సిన అవసరం లేదు, ఒక్కసారి ప్రాపర్ కౌన్సిలింగ్ చేస్తే చాలు.
1: చలికాలంలో ఎక్కువ మంది రాత్రి పడుకున్న తర్వాత ఫ్రీక్వెంట్గా మూత్ర విసర్జనతో బాధపడుతూ ఉంటారు, మరీ ముఖ్యంగా పెద్దవాళ్ళు. వాళ్ళకి షుగర్ లేదు, బీపీ కూడా లేదనుకోండి, ఇదేమైనా ఏజ్ రిలేటెడ్గా అనుకోవచ్చా, లేకపోతే ఏమైనా స్ట్రెస్కు లోనై ఎలా జరుగుతుందా? ఒకటండి. ఇంకొకటి, మద్యపానం బాగా అలవాటు ఉన్న వాళ్ళల్లో రాత్రి సమయాల్లో ఎక్కువగా మద్యం సేవించి పడుకొని ఆ నైటు ఫ్రీక్వెంట్గా మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు, ఇది కూడా ఏమైనా సమస్యనా? దీనికి ఏం చెబుతారో చెప్పండి డాక్టర్ గారు.
0: ఈ చలికాలం వల్ల ఏజ్ ఎస్పెషల్లీ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ పేషెంట్స్కి డయాబెటీస్ లేకపోయినా సరే వాళ్ళ రిసెప్టార్స్ కొంచెం హైపర్ సెన్సిటివిటీ వల్ల ఎక్కువ సార్లు వెళ్లాల్సి వస్తుంది. దానికోసం కంగారు పడాల్సిన అవసరం లేదు. మిగతా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా కేవలం దీనివల్లే గనక అయితే, ఒకవేళ వాళ్ళ నిద్రని బాగా డిస్టర్బ్ చేస్తున్నట్లయితే, ఆ ఏదైతే పీరియడ్ 1 మంత్ టూ మంత్స్ చలికాలంలో జస్ట్ మెడిసిన్స్ వాడి టెంపరీగానే, పర్మనెంట్గా కాదు టెంపరీగా వాడి, దాని తర్వాత ఒక్కసారి చలికాలం తగ్గగానే ఆ మెడిసిన్స్ ఆపేసేస్తే యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళ యొక్క రొటీన్ లైఫ్ని గడిపేయచ్చు. దీనికోసమని 100% ఆపరేషన్లో లేకపోతే మెడిసిన్స్ కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేదు. ఈ మద్యపానం ఎస్పెషల్లీ బింజ్ డ్రింకింగ్ అంటాం, అంటే ఎక్కువగా బీర్ తాగేయడాలు లేకపోతే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళలో డయోరసిస్ అంటాం, అంటే కిడ్నీస్ ఎక్కువగా యూరిన్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఎక్కువగా యూరిన్ ప్రొడ్యూస్ చేసినప్పుడు బ్లాడర్లో రాగానే చిన్నవాళ్ళు, యంగ్ ఏజ్ బిలో 50 ఇయర్స్, ఏ ప్రాబ్లం లేని వాళ్ళు నైట్ 2-3 సార్లు లెగుస్తారు, పోసేస్తారు. కొంతమంది పెద్దవాళ్ళు, ప్రాస్ట్రేట్ ఉన్న పేషెంట్స్ ఎస్పెషల్లీ గ్రూప్ వాళ్ళు, డయాబెటిక్ లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ పేషెంట్స్ వాళ్ళు సడన్గా యూరిన్ ఆగిపోతుంది. ఎందుకు అంటే ఆ ప్రెషర్ వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళకి ఏం చేస్తామంటే సింపుల్గా ఆ యూరిన్ని మొత్తం లెట్అవుట్ చేసేసి వాళ్ళకున్న బేసిక్ ప్రాబ్లం ఉంటుంది చూసారండి, ఆ బేసిక్ ప్రాబ్లమ్ని మనం ట్రీట్ చేస్తే ఇలా మళ్ళా జరగకుండా ఉంటుంది. ఎంతైనా సరే నైట్ ఓవర్ డ్రింకింగ్ ఎక్కువగా డ్రింక్ చేయడం వల్ల మాత్రం ఎక్కువగా డయారసిస్ యూరిన్ ప్రొడక్షన్ వల్ల ఈ సమస్యలు అనేది ఏర్పడుతుంది. బేసిక్ కాజ్ని మనం క్లియర్ చేస్తే ఈ సమస్యల నుంచి వాళ్ళు బయటపడవచ్చు.
1: ఎవరైనా సరే ఈ దగ్గినప్పుడు తుమ్మినప్పుడు మూత్రం పడిపోవడం మహిళల్లో కూడా ఎక్కువగా చెబుతూ ఉంటారు ఈ సమస్య. అలాగే బాత్రూమ్కి వెళ్ళొచ్చే లోపు పడిపోయేటువంటి సమస్య ఉన్నవాళ్ళు ఏం సూచన చెప్తారు, ఫైనల్గా ఏం చేయమంటారు?
0: మూత్రాశయ సమస్యలు చాలా మందిలో ట్రీట్ చేయగలిగినవి, అంటే సరైన టైంలో మీరు వచ్చి సంప్రదిస్తే మినిమం టెస్ట్లు, మినిమం జాగ్రత్తలు, మినిమం మెడిసిన్స్తో మీకు 80-90% మందికి ట్రీట్ అయిపోతుందండి. నిజంగా వాస్తవంగా చెప్తున్నాను. ఏదో 5-10% మంది ఉంటారు, వాళ్ళకి నిజంగా మనం ట్రీట్ చేయాలి, లేకపోతే కనుక ఇతరత్ర వాళ్ళకి కాంప్లికేషన్స్ వస్తాయి. కాబట్టి యూరినే కదా అంటే, యూరిన్ అనేది ప్రతి 2.5-3 గంటలు 4 గంటలకి వెళ్లాల్సిన ప్రక్రియ. దాన్ని మీరు అశ్రద్ధ చేస్తే ఒకవేళ కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అయ్యి ఇన్ఫెక్షన్ల విపరీతంగా రావడం, ఇంకా వాళ్ళ మిగతా దాని మీద పట్టడం కంటే కూడా స్టార్టింగ్ స్టేజ్లో చూపించుకొని ట్రీట్ చేయించుకుంటే వాళ్ళకే మంచిది.
1: చాలా ధన్యవాదాలు డాక్టర్ కిరణ్ గారు, నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఎలాట్.
2: శ్రోతలు, ఇంతవరకు ఈనాటి పల్లెసీమలు కార్యక్రమంలో మూత్ర విసర్జన సమస్యలు చికిత్స అనే అంశంపై డాక్టర్ డి కిరణ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఈనాటి పల్లెసీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: వ్యవసాయ సూచనలు.
1: మొక్కజొన్నలో ఎరువుల యాజమాన్యం అలాగే సస్యరక్షణ గురించి తెలుసుకుందాం. ముందుగా ఎరువుల యాజమాన్యం గురించి చూసుకున్నట్లయితే, మొక్కజొన్నలో వర్షాధార పంటకు నత్రజనిని మూడు భాగాలుగా చేసుకుని ఒక వంతు నత్రజనిని విత్తే సమయంలోనూ, రెండవ వంతు విత్తిన 30 నుండి 35 రోజుల మధ్య, మిగిలిన మూడవ వంతు విత్తిన 50 నుండి 55 రోజుల మధ్య వేసుకోవాలి. మొత్తం భాస్వరం ఎరువును విత్తే సమయంలో, అలాగే సగం పొటాష్ ఎరువును విత్తే సమయంలో, మిగతా సగం పొటాష్ ఎరువును పూత దశలోనూ వేసుకోవాలి. ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ ని కూడా మూడు పంటలకొకసారి దుక్కిలో వేసుకోవాల్సి ఉంటుంది. మొక్కలలో జింకు లోపాన్ని గమనించినట్లయితే, లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున జింకు సల్ఫేట్ ను కలిపి పైరుపై పిచికారీ చేయాలి. ఈ జింకు లోపాన్ని మనం ఏ విధంగా గమనించాలి అంటే, పంట ఆకుల ఈనెల మధ్య భాగం పసుపచ్చ రంగులోకి మారడం, అలాగే లేత పైరు తెల్ల మొగ్గగా మారడాన్ని గమనించుకోవాలి. ఇలా ఉన్నట్లయితే కనుక జింకు లోపం ఉంది అని చెప్పి రైతులు గమనించుకుని సస్యరక్షణ చర్యలను చేపట్టుకోవాలి. అలాగే పైపాటు ఎరువులు వేసేటప్పుడు భూమిలో తగినంత తేమను ఉండేట్టు చూసుకోవాలి. ఈ పోషకాలను గనక మనం గమనించుకున్నట్లయితే, ఏ ఏ రకాల్లో ఎటువంటి పోషకాలని ఏ విధంగా ఇవ్వాలి అనే విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే, ఖరీఫ్ సమయంలో సంకరజాతి రకాలకు ఎకరాకు 80 కిలోల నత్రజని ఎరువులు, అలాగే 25 కిలోల భాస్వరాన్ని ఎరువులు, 20 కిలోల పొటాష్ని ఎరువులను వేసుకోవాలి. అదే రబీ కాలంలో చూసుకున్నట్లయితే ఎకరానికి 100 కిలోలు నత్రజని ఎరువులు, 35 భాస్వరం, 35 పొటాష్ని ఎరువులను వేసుకోవాలి. తీపి మొక్కజొన్న రకంలో చూసుకున్నట్లయితే ఖరీఫ్ సమయంలో ఎకరాకు 75 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ని ఎరువులను వేసుకోవాలి. రబీ కాలంలో అయితే ఎకరాకు 80 కిలోలు నత్రజని, 25 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ని ఎరువులను వేసుకోవాలి. తర్వాత పేరాల మొక్కజొన్న రకంలో చూసుకున్నట్లయితే ఖరీఫ్ కాలంలో ఎకరాకు 35 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ని ఎరువులను వేసుకోవాలి. రబీ కాలంలో చూసుకున్నట్లయితే ఎకరాకు 40 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ని ఎరువులను వేసుకోవాలి. తర్వాత బేబీ కార్న్ రకంలో చూసుకున్నట్లయితే ఖరీఫ్ సమయంలో ఎకరాకు 50 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ని ఎరువులను వేసుకోవాలి. రబీ కాలంలో అయితే ఎకరాకు 75 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ని ఎరువులను వేసుకోవడం వల్ల పంట నుండి మంచి దిగుబడులను పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే కలుపులో యాజమాన్య పద్ధతులను ఏ విధంగా పాటించాలి అంటే, పంట విత్తిన తరువాత 2 నుండి 3 రోజుల్లోపు అట్రజన్ కలుపు మందును తేలిక నేలల్లో ఎకరాకు 800 గ్రాములు, బరువు నేలల్లో అయితే ఎకరాకు 1200 గ్రాములను 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన నేలపై తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయడం వల్ల వెడల్పాటి అలాగే కొన్ని గడ్డిజాతి కలుపు మొక్కలను దాదాపు 1 నెల వరకు అదుపు చేసుకోవచ్చు. మొక్కజొన్నను పప్పుజాతి పంటలతో అంతర పంటగా వేసినప్పుడు మాత్రం పెండి మిథాలిన్ ను ఎకరాకు 1 లీటరు 2 లీటర్ల నీటిలో కలిపి నాటిన 2 రోజుల్లో పిచికారీ చేయాలి. 15 నుండి 18 రోజుల పంట లేదా కలుపు 4 ఆకుల దశలో ఉన్నప్పుడు సాధారణ అలాగే జీరో టిల్లేజ్ మొక్కజొన్న పంటలో వెడల్పాకు కలుపు మరియు గడ్డిజాతి కలుపును నివారించడానికి టెంబోట్రయోన్ 34.4% ఎస్సీ 115 మిల్లీలీటరు, దాంతోపాటు అట్రజిన్ 50% WP 400 గ్రాములు మందును లేదా టోప్రామిజోన్ 33.6% ఎస్సీ 30 మిల్లీలీటర్లు, దాంతోపాటుగా అట్రాజన్ 50% WP 400 గ్రాములు ఎకరానికి పిచికారీ చేయాలి. లేదా తుంగ ఎక్కువగా ఉంటే కనుక హాలో సల్ఫ్యూరాన్ మిథైల్ 40 గ్రాములు ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. విత్తిన 4 రోజులకు వెడల్పాటి కలుపు మొక్కలు గమనిస్తే కనుక 2.4D సోడియం సాల్ట్ ఎకరాకు 500 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అంతర కృషి విషయం గురించి చూసినట్లయితే విత్తిన 30 నుండి 35 రోజులకు పశువులతో లేదా ట్రాక్టర్తో అంతర కృషి చేస్తే కలుపు మొక్కలను నివారించుకోవచ్చు. తరువాత నత్రజని ఎరువులను వేసి దాని వెంటనే బోధ నాగలని నడిపినచో కలుపు మొక్కల నివారణతో పాటు వేసిన ఎరువు పంట పెరుగుదలకు సక్రమంగా వినియోగపడుతుంది. ఈ విధంగా బోధ నాగలి నడిపినచో మొక్కల కుదుళ్లపై మట్టి చేర్చబడి మొక్కలు పడిపోకుండా ఉంటాయి. తర్వాత నీటి యాజమాన్యం గురించి చూసుకున్నట్లయితే మొక్కజొన్నకు సుమారు 500 నుండి 800 మిల్లీమీటర్ల నీరు అవసరమవుతుంది. మొక్కజొన్నకు పూతకు ముందు పూత దశ అలాగే గింజ పాలు పోసుకునే దశలు నీటికి బాగా సున్నితం. 30 నుండి 40 రోజుల్లోపు ఉన్న లేత పైరుకు అధిక నీరు హానికరం. విత్తిన తర్వాత చేలో నీరు నిలిస్తే విత్తనం మొలకెత్తదు. సాధారణంగా పంట కాలంలో 6 నుండి 8 నీటి తడులు అవసరమవుతాయి. పంట విత్తేటప్పుడు విత్తిన 15 రోజులకు 30 నుండి

0: 15 రోజులకు, పూత దశలో పూత వచ్చిన 15 రోజులకు, అలాగే గింజ పాలు పోసుకునే దశలో నీటి తడులను తప్పకుండా ఇవ్వాలి. దీర్ఘకాలిక వంగడాలకు 1 నుండి 2 తడులు అధికంగా అవసరమవుతాయి. ముఖ్యంగా ఉదయం వేళలో ఆకులు చుట్టుచుట్టుకున్నట్లు కనిపిస్తే నీటి ఆవశ్యకత ఉన్నట్లుగా గమనించి వెంటనే నీటి తడి ఇవ్వాలి. సాధారణంగా బోదలు కాలువలు పద్ధతిలో తడి కట్టినట్లయితే నీటి ఆదాతో పాటు కలుపు ఉధృతి తక్కువగా ఉంటుంది. సాగునీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు లేక జీవతడులు ఇవ్వాల్సి వస్తే కాలువ విడిచి కాలువకు నీరు పెట్టినచో ఎక్కువ విస్తీర్ణంలో పంటకు సాగునీరు అందించవచ్చు. సూక్ష్మనీటి సాగు పద్ధతులైన బిందు సేద్యంలో జంట సాళ్ల పద్ధతిలో కనుక పంటను విత్తుకున్నట్లయితే ఖర్చు తగ్గడమే కాకుండా నీటి ఆదా అలాగే అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. అలాగే దీనిలో సస్యరక్షణ గురించి చూసుకున్నట్లయితే ముందుగా కాండం తొలచు పురుగులు, కత్తెర పురుగు అలాగే రసం పీల్చే పురుగులు కొన్ని తెగుళ్లు ఆశించే అవకాశం ఉంటుంది. రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. ముందుగా కాండం తొలచు పురుగుల గురించి చూసుకున్నట్లయితే ఇవి రెండు రకాలు. ఒకటి మచ్చలు లేక చారల కాండం తొలచే పురుగు, రెండవది గులాబీ రంగు కాండం తొలచు పురుగు అని రెండు రకాలు ఉంటాయి. దీనిలో మచ్చలు లేదా చారల కాండం తొలచే పురుగు ఎక్కువగా ఖరీఫ్ పైరును ఆశిస్తుంది. గులాబీ రంగు కాండం తొలచు పురుగు ఎక్కువగా రబీ మొక్కజొన్నను ఆశిస్తుంది. ఇవి పైరు మొలకెత్తిన 10 నుండి 20 రోజులకు ఆశిస్తాయి. పిల్ల పురుగులు మొదట ఆకులపైన పత్రాహారతాన్ని గోకి తింటాయి. తరువాత ముడుచుకొని ఉన్న ఆకు ద్వారా కాండం లోపలికి చేరతాయి. ఈ ఆకులు విచ్చుకున్న తర్వాత గుండుసూది మాదిరి రంధ్రాలు లేదా పొడవాటి చిల్లులు వరుస క్రమంలో కనిపిస్తాయి. లార్వాలు ఎదిగే అంకురాన్ని తినడం వలన మొవ్వు చనిపోయి ఎండిపోయినట్టు కనిపిస్తుంది. దీనినే డెడ్ హార్ట్ అంటారు. కాండం లోపల గుండ్రని లేదా ఎస్ ఆకారంలో సొరంగాలను ఏర్పరుస్తుంది. ఇవి పూతను అలాగే కంకిని ఆశించడం వలన దిగుబడులు తగ్గిపోతాయి. దీని నివారణకు గాను పొలంలో కలుపు మొక్కలు అలాగే చెత్తా చెదరం లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. పురుగు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేసుకోవాలి. పొలం చుట్టూ 3 నుండి 4 వరుసల్లో జొన్నను ఎర్రపంటగా వేసి 45 రోజుల తర్వాత తీసివేయాలి. అంతర పంటలుగా అపరాలను సాగు చేయటం వలన సహజ శత్రువుల సంఖ్య పెరుగుతుంది. ట్రైకోగ్రామా కిలోనిస్ పరాన్నజీవి గుడ్లని ఎకరాకు 2 నుండి 3 ట్రైకోకాట్స్ రూపంలో 2 విడతలుగా 12 నుండి 22 రోజుల పైరు దశలో ఉన్నప్పుడు విడుదల చేసుకోవాలి. ఇమామెక్టిన్ బెంజోయేట్ 5% SG ఎకరానికి 80 గ్రాములు లేదా క్లోరాంట్రనిప్రోల్ ఎకరాకు 60 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటి కలిపి పైరు మొలకెత్తిన 10 నుండి 12 రోజులకు పిచికారీ చేసుకోవాలి. దీని ఉధృతి ఎక్కువగా ఉంటే గనక కార్బోవ్యూరాన్ 3G గుళికలను ఎకరాకు 3 కిలోల చొప్పున పైరు మొలకెత్తిన 25 నుండి 30 రోజులకు ఆకుల సూడులలో వేసుకోవాలి. అలాగే కత్తెర పురుగు గురించి చూసుకున్నట్లయితే ఇది గొంగళ పురుగు ముఖంపై తిరగబడిన వై ఆకారంలో తెల్లని చారను కలిగి ఉంటుంది. గొంగళి పురుగు ఉదర భాగంలో ఆఖరి ఖండితంపై నల్లటి 4 చుక్కలు చతురస్రాకారంలో ఉంటుంది. దీని మొదటి దశ గొంగళి పురుగులు ఆకులపై పత్రహారతాన్ని గోకి తింటూ ఆకులపై రంధ్రాలను చేస్తుంది. ఇటువంటి రంధ్రాలు ఆకులపై నిలువుగా కనిపిస్తాయి. గొంగళి పురుగు పెరిగే కొద్దీ ఆకుల చివరల నుండి తింటూ ఆకులను కత్తిరించినట్లుగా కనిపిస్తూ ఆకులను పూర్తిగా తినేయటం గమనించవచ్చు. ఆకు సుడులను అలాగే కాండాన్ని కూడా తులసి రంధ్రాలను చేసి పంటను నష్టపరుస్తుంది. మొక్కజొన్న కంకి అలాగే లేత కండ భాగాన్ని కూడా తిని నష్టపరుస్తుంది. దీని సమగ్ర యాజమాన్య పద్ధతులు మనం చూసినట్లయితే లోతు దుక్కులు దున్నుకోవడం వలన పురుగు యొక్క కోశస్థ దశలు నాశనమవుతాయి. పంట చుట్టూ 4 వరుసలు నేపియర్ గడ్డిని ఎర్రపంటగా వేసుకోవాలి. ఎకరానికి 4 నుండి 5 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. గుడ్ల సముదాయాలను గుర్తించి ఏరువేసి నాశనం చేసుకోవాలి. కత్తెర పురుగు గుడ్లను ఆశించే ట్రైకోగ్రామా బదనికలను ఎకరానికి 20,000 చొప్పున పొలంలో విడుదల చేయాలి. గుడ్లను గమనించిన వెంటనే ఎకరానికి 1 లీటరు వేప నూనెను లేదా 5% వేపగింజల కషాయాన్ని పిచికారీ చేసుకోవాలి.
1: వ్యవసాయ సూచనలు విన్నారు. ప్రసార విశేషాలు 7:05 తెలుగులో వార్తా ప్రసారం, 7:15 సినీ గీతాలు వింటారు, 7:30 ఏషియన్ గేమ్స్, 20వ ఏషియన్ గేమ్స్ 2026 అప్డేట్స్ వింటారు, 7:30 సినీ గీతాలు వినవచ్చు, 7:45 వికసిత్ భారత్, పోషణ్ మాహ్ ఆరోగ్య భారతం వైపు అడుగులు శ్రీమతి సుధామూర్తి గారి ప్రసంగం వింటారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ. ఇక రాత్రి 8:00 దార్శనిక భారత్, నవభారత నిర్మాణంలో జన్ భాగీదారి, ప్రజా భాగస్వామ్యం ప్రాముఖ్యత గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. అతిథులు భారత ప్రభుత్వ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్.

విశాఖపట్నం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శ్రీ జి మహేశ్వరరావు మరియు ఇంజనీరింగ్ విద్యార్థులు ఆదిత్య హర్ష. ఇక కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. ఇక రాత్రి 8:20 సినీ గీతాలు వినవచ్చు. 8:30 తెలుగులో వార్తా ప్రసారం ఉంటుంది. 8:40 దేశభక్తి గీతం. 8:45 ఆకాశవాణి విజయవాడ ఏ కేంద్ర ప్రసారాలు వింటారు. ఇక రాత్రి 11:10 నుండి ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాల రీలే వింటారు. ఇవి ఈ పూట ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్పై ప్రసారం కాబోతున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. 2027-28 సంవత్సరానికి గాను రబీ పంటలన్నిటికీ కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పర్యాటక రంగం కేవలం వినోదానికి పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన స్తంభంగా, ఉపాధికి ముఖ్యమైన వనరుగా నిలుస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రేపు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. గువాహటి వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతోన్న రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 405 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. 2027-28 మార్కెటింగ్ సంవత్సరానికి గాను రబీ పంటలన్నిటికీ కనీస మద్దతు ధరల పెంపునకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సీసీఈఏ ఈరోజు ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం న్యూఢిల్లీలో సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, రైతులు తమ పంటకు లాభదాయకమైన ధరలు పొందేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. ఎంఎస్పీలో అత్యధిక పెంపు కుసుమ పంటకు క్వింటాలకు 675 రూపాయలు, ఆవాలు క్వింటాలకు 413 రూపాయలని మంత్రి తెలియజేశారు. అలాగే గోధుమలను 25 రూపాయల చొప్పున పెంచినట్లు మంత్రి వెల్లడించారు. ఈ సమావేశంలో పీఎం ధారా పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని వైష్ణవ్ తెలియజేశారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య 135 గిగావాట్ల వరకు పునరుత్పాదక ఇంధన సరఫరాకు వీలుగా దేశ అంతర్రాష్ట ప్రసార వ్యవస్థను బలోపేతం చేస్తుందని మంత్రి తెలిపారు.
1: 1,86,000 करोड़ रुपीस का ये पूरा प्रोग्राम बनाया गया है. इस प्रोग्राम में 135 गीगावाट को रिन्यूएबल एनर्जी को बैटरी एनर्जी स्टोरेज सिस्टम, स्टेट की जो ट्रांसमिशन यूटिलिटीज है उनको अपग्रेड करना और नई ग्रीन फील्ड लाइन्स को बनाकर इसको और एग्जिस्टिंग लाइन्स को अपग्रेड करना, इन सब को ध्यान में रखते हुए इस प्रोग्राम को इम्प्लीमेंट किया जाएगा. इस प्रोग्राम के इम्प्लीमेंटेशन में एमएनआरई का रोल रहेगा, पावर ग्रिड का रोल रहेगा, मिनिस्ट्री ऑफ पावर का रोल रहेगा और बहुत सारा रोल रहेगा स्टेट गवर्नमेंट्स. स्टेट गवर्नमेंट्स के साथ मिलकर इसको इम्प्लीमेंट करेंगे.
0: పర్యాటక రంగం కేవలం ప్రయాణం, వినోదానికి పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన స్తంభంగా, ఉపాధికి ఒక ముఖ్యమైన వనరుగా నిలుస్తోందని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. న్యూఢిల్లీలో అసోచాం నిర్వహించిన జాతీయ పర్యాటక సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, ప్రపంచవ్యాప్తంగా నేడు భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ఉన్నప్పటికీ ఈ రంగం వృద్ధిని కొనసాగిస్తుందని తెలియజేశారు. గత ఏడాది దేశంలో దేశీయ పర్యాటక రంగం 12.5% వృద్ది రేటును నమోదు చేసిందని, దేశవ్యాప్తంగా 428 కోట్లకు పైగా పర్యాటకులు సందర్శించారని మంత్రి వెల్లడించారు. అలాగే గత ఏడాది 2 కోట్ల

0: 300,000 మందికి పైగా విదేశీ పర్యాటకులు భారతదేశాన్ని సందర్శించారని పేర్కొన్నారు.
1: भारत के घरेलू पर्यटन ने जिस तरह की वृद्धि पिछले वर्षों में निरंतर दिखाई है, 12.5% की ग्रोथ रेट पर्यटन क्षेत्र में घरेलू पर्यटन की दिखाई दी है. पिछले एक साल में लगभग 428 करोड़ से ज्यादा पर्यटक यात्राएं भारत में हुई. लगभग 2,53,00,000 से ज्यादा विदेशी अतिथि भारत की धरती पर आए. आज के समय में पर्यटन अर्थव्यवस्था की एक बड़ी धुरी और रोजगार का एक बड़ा साधन बना है.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 1926లో యూపీఎస్సీ స్థాపన జరిగి 100 ఏళ్లు పూర్తయిన సందర్బంగా గత ఏడాది అక్టోబర్ 1వ తేదీన ప్రారంభమైన ఏడాది పొడవు వేడుకల ముగింపునకు ఈ కార్యక్రమం వేదిక కానుంది. ఈ సందర్బంగా యూపీఎస్సీ శతాబ్ది స్మారక నాణం, స్మారక తపాల బిల్లా, 100 ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్స్ షేపింగ్ ద పాలసీస్ ఆఫ్ యూపీఎస్సీ అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని కూడా ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారు. 2029 నాటికి పంజాబ్ను మాదక ద్రవ్యరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని బీజేపీ సీనియర్ నాయకుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు జలంధర్లో జరిగిన నషాముక్త పంజాబ్ ర్యాలీలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల సమస్యను నిర్మూలించడమే ప్రధాన అంశంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని తెలిపారు. ఇచ్చిన హామీలను బీజేపీ ఖచ్చితంగా నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అరికట్టడంలోనూ, ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదాన్ని అంతం చేయడంలోనూ ప్రభుత్వం విజయం సాధించిందని అమిత్ షా అన్నారు. ఇకపై పంజాబ్ను మాదక ద్రవ్యరహిత రాష్ట్రంగా మార్చడంపై దృష్టి సారిస్తామని తెలియజేశారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన షాహిద్ భగత్ సింగ్, ఉద్దమ్ సింగ్ వంటి పంజాబ్ వీరులకు ఈ సందర్భంగా అమిత్ షా నివాళులర్పించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ MHI ఇండస్ట్రీ యాక్సిలరేటర్ ప్రాజెక్టు నివేదికను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి HD కుమారస్వామి ఈరోజు డిజిటల్గా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంతో MHI ఇండస్ట్రీ యాక్సిలరేటర్ ప్రాజెక్టు ముగిసిందని, దేశీయ సాంకేతిక ఉత్పాదక సామర్థ్యాలను పెంపొందించుకోవాల్సిన ప్రాముఖ్యత స్పష్టమైందని మంత్రి పేర్కొన్నారు. ఆత్మనిర్బర్ భారత్ దార్శనికతకు అనుగుణంగా దేశం కేవలం అధునాతన సాంకేతికతలకు వ్యవస్థగా ఉండటానికే పరిమితం కాకుండా వాటి అభివృద్ది కేంద్రంగా నిలిచే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 4వ తేదీన తెలంగాణలో పర్యటిస్తారు. 3వ తేదీన రాత్రికి హైదరాబాద్ చేరుకుని హోటల్ కాకతీయలో బస చేస్తారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా 4వ తేదీన మెదక్ జిల్లా బ్రాహ్మణపల్లి వద్ద అమూల్ సంస్థ నిర్వహించే మిల్క్ యూనిట్కు భూమిపూజ చేస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత కరీంనగర్లోని ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతారు. క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్లో 1000 కిలోమీటర్లకు పైగా దూరాన్ని అధిగమించి సాంకేతిక సామర్థ్యాల్లో భారత్ ఒక మైలురాయిని సాధించిందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. 8 ఏళ్ల లక్ష్యంలో సగాన్ని 3 ఏళ్లలోపే అధిగమించిందని ఆయన తెలియజేశారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ క్వాంటమ్ మిషన్ ప్రగతి క్యూ ఫౌండరీ కార్యక్రమ ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం జాతీయ క్వాంటమ్ మిషన్ వ్యవస్థలో 14 సాంకేతిక బృందాలు, 17 ప్రాజెక్టు బృందాలు, 150 మందికి పైగా పరిశోధకులు, 17 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 43 సంస్థలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. జౌళి రంగంలో వస్తున్న నూతన సాంకేతికతలపై చర్చించేందుకు న్యూఢిల్లీలో రేపు ఒక సదస్సు జరగనుంది. ఈ సందర్బంగా న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో లఘు ఉద్యోగ్ భారతి జాతీయ ప్రధాన కార్యదర్శి ఓంప్రకాష్ గుప్తా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జౌళి రంగానికి చెందిన 400 సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు చర్చించేందుకు ఈ సదస్సు ఒక వేదికగా నిలుస్తుందని తెలిపారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ సదస్సును ప్రారంభిస్తామని ఆయన తెలియజేశారు. వివిధ దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల వల్ల కొత్త మార్కెట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. దేశవ్యాప్తంగా వస్త్ర రంగం సుమారు 4.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుందని ఆయన తెలియజేశారు. జపాన్లోని ఐచి నగోయాలో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో భారత్ ఆధిపత్యాన్ని ప్రదర్శించి వివిధ విభాగాల్లో 3 స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. జ్యోతి సురేఖ, చికితారావు, ప్రీతిక ప్రదీప్తో కూడిన భారత మహిళల జట్టు ఫైనల్లో చైనాపై 238, 234 తేడాతో విజయం సాధించి

0: స్వర్ణ పతకం సాధించింది. మిక్స్డ్ కాంపౌండ్ టీం ఈవెంట్లో చికితారావు సాహిల్ రాజేష్ జాదవ్ జోడీ ఉత్కంఠభరితమైన షూటాఫ్లో దక్షిణ కొరియాపై 158-157 తేడాతో విజయం సాధించింది. పురుషుల కాంపౌండ్ టీం విభాగంలో కుషాల్ దలాల్ సాహిల్ జాదవ్ గణేష్ మణిరత్నంలతో కూడిన భారత జట్టు చైనాపై 238-237తో స్వల్ప తేడాతో విజయం సాధించి టైటిల్ను కైవసం చేసుకుంది. దీంతో భారత్ ప్రస్తుతం 10 స్వర్ణాలు 21 రజతాలు 28 కాంస్య పతకాలతో మొత్తం 59 పతకాలు సాధించి పతకాల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. గువాహటి వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న 2వ వన్డేలో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 405 పరుగులు చేసింది. వెస్టిండీస్ జట్టులో 3 ఆటగాళ్లు సెంచరీలు నమోదు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ 2, రవీంద్ర జడేజా 2, గుర్నూర్ బ్రార్ 2, ప్రసిద్ధ కృష్ణ 1 వికెట్ తీశారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల ముఠాలకు వ్యతిరేకంగా గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్, ఇండియన్ కోస్ట్ గార్డ్, కేంద్ర నిఘా సంస్థలు సంయుక్తంగా చేపట్టిన ఒక భారీ ఆపరేషన్లో దాదాపు 3,000 కోట్ల రూపాయల విలువైన 526 కిలోలకు పైగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాయి. ముంబై వైపు వెళ్తున్న ఆజాద్ అనే ఇరానియన్ పడవను లక్షద్వీప్ తీరం వద్ద భద్రతా దళాలు అడ్డుకున్నాయని గుజరాత్ ఏటీఎస్ డీఐజీ సునీల్ జోషి తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. 2027-28 సంవత్సరానికి గాను రబీ పంటలన్నింటికీ కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పర్యాటక రంగం కేవలం వినోదానికి పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన స్తంభంగా, ఉపాధికి ముఖ్యమైన వనరుగా నిలుస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రేపు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు కొన్ని సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి గాంధీ పుట్టిన దేశం. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన దాశరథి గీతం, ఎస్పీ కోదండపాణి సంగీతం.

శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట కన్నవారి కలలు. ఈ చిత్రానికి వి రామకృష్ణ, పి సుశీల ఆలపించిన సినారీ గీతం, వి కుమార్ సంగీతం.

తరువాతి పాట పసిహృదయాలు. ఈ చిత్రానికి పి సుశీల ఆలపించారు. సినారీ గీతం ఇది. జికె వెంకటేష్ సంగీతం అందించారు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

తరువాతి పాట స్నేహబంధం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, జి ఆనంద్ వీరంతా ఆలపించిన ఆత్రేయ గీతం. ఇది సంగీతం సత్యం.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా పోషణ్ మాహ్ ఆరోగ్య భారతం వైపు అడుగులు ఈ అంశం గురించి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి. సుధామారతి గారితో పరిచయం వింటారు.

0: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యవంతమైన జాతి ఏ దేశంలో ఉంటుందో ఆ దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందిన దేశంగా భావించవచ్చు. అభివృద్ధి చెందుతున్న మన భారతదేశంలో నేటికి కూడా శిశుమరణాల శాతం అధికంగా ఉందనే చెప్పుకోవాలి. 2047 నాటికి సంపూర్ణంగా అభివృద్ధి సాధించాలంటే ముందుగా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండే జాతిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు పోషణ్ మాహ్ అనే వినూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ పోషణ్ మాహ్ కార్యక్రమం ద్వారా గర్భవతులకు, బాలింతలకు, శిశువులకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించి ఆరోగ్య భారతదేశాన్ని నిర్మించాలన్నదే మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి లక్ష్యం. 2018లో ఈ పోషణ్ మాహ్ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు కూడా పోషణ లోప నివారణ కోసం అనేక కార్యక్రమాల ద్వారా అటు గర్భవతులకు, శిశువులకు, చిన్నారులకు, కిశోర బాలికలకు వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడం జరుగుతుంది. అందుకే సెప్టెంబర్ మాసాన్ని పోషణ మాసంగా అభివర్ణించడం జరుగుతా ఉంది. ప్రభుత్వ శాఖలలో అతి పెద్దదైన స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీల నుంచి గర్భవతులకు, బాలింతలకు, బాలబాలికలకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించి పోషలోప నివారణ చర్యలు ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతుంది. పోషణ అభియాన్లో భాగంగా చేపడుతున్న పోషణ్ మాహ్ అనే ఈ కార్యక్రమం ద్వారా ముందుగా తల్లి, శిశువు, చిన్నారులు, కిశోర బాలికలతో సహా కుటుంబంలోని ప్రతి ఒక్కరికి సమతుల్యమైన ఆహారం, ఆరోగ్యం, పరిశుభ్రతలపై అవగాహన కార్యక్రమాలు ICDS ద్వారా చేపట్టడం జరుగుతా ఉంది. ఇందులో ముఖ్యంగా తక్కువ ఖరీదుతో స్థానికంగా లభించే పోషక విలువలు కలిగిన ఆహార వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతా ఉంది. రాష్ట్రీయ పోషణ్ మాహ్ ఏర్పాటు చేయడంలో ప్రధాన లక్ష్యం ఏమిటి, పోషణ లోపం వల్ల కలిగే అనర్థాలు ఏమిటి, పిల్లల ఎదుగుదలకు ఎటువంటి ఆహారాన్ని బలవర్ధకమైన ఆహారంగా భావించవచ్చు ఇత్యాది అంశాల గురించి సవివరంగా వివరించడానికి పొదిలి ICDS CDPO గారు శ్రీమతి పి సుధామూర్తి గారు మన కేంద్రానికి విచ్చేసినారు. వారి ద్వారా పోషక విలువలు కలిగిన ఆహారం గురించి సమగ్ర సమాచారాన్ని శ్రోతలకు అందిద్దాం. నమస్కారం మేడం.
1: నమస్తే సార్.
0: మేడం, మరి ముఖ్యంగా ఈ పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రీయ పోషణ్ మాహ్ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి, పోషణ లోప నివారణ కార్యక్రమాలు మీ శాఖ ద్వారా

0: కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఆహారాన్ని అందించడం జరుగుతుందంటారు సవివరంగా?
1: ముందుగా అందరికి 9వ జాతీయ పోషణ మాసోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మొదటగా మన గౌరవ భారత ప్రధాని గారి వికసిత్ భారత్ అనే కార్యక్రమానికి సంబంధించి, వికసిత్ భారత్ అంటే ప్రజలందరూ కూడా మంచి ఆరోగ్యము, విద్య, వైద్య సదుపాయాలు అన్నీ కలిగి ఉండి మంచి పౌరులుగా తయారవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మా సంస్థ ద్వారా జాతీయ పోషణ మాసోత్సవాలు ప్రతి సంవత్సరం మేము సెప్టెంబర్ నెలలో నెల మొత్తం నిర్వహిస్తాము. ఇవి 2018 నుంచి జాతీయ పోషణ మాసోత్సవాలు మన దేశం అంతటా జరుగుతాయి. 2018 నుంచి 20 వరకు 3 సంవత్సరాల పాటు లైఫ్ సైకిల్లో 1000 డేస్ ఇంపార్టెన్స్ అని చెప్పి, మన తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి 1000 రోజుల పాటు బిడ్డకు 2 సంవత్సరాలు వచ్చేదాకా ఎటువంటి సంరక్షణ జరగాలనే విషయాల మీద ప్రజలందరిలోనూ అవగాహన కల్పించాము. 2021లో 4వ జాతీయ పోషణ మాసోత్సవాలలో లోప పోషణ నివారణ గల పిల్లల్ని గుర్తించి, వారిని పర్యవేక్షించి, వారికి మరియు లోప పోషణ నివారణ కలిగించి వారిలో ఆరోగ్యం పెంపొందించే విధంగా చర్యలు చేపట్టాము. తర్వాత 2022లో 5వ పోషణ మాసోత్సవాల్లో మహిళా ఔర్ స్వాస్థ, బచ్చా ఔర్ శిక్ష అంటే మహిళల ఆరోగ్యం, బాలల విద్య ఈ విషయాల మీద అవగాహన కల్పించాము. 6వదైన 2023 జాతీయ పోషణ మాసోత్సవాల్లో సుపోషిత భారత్, సాక్షర భారత్, స్వాస్థ భారత్ అంటే సుపోషిత భారతదేశం, సాక్షర భారతదేశం, సశక్త భారతదేశం అనే నినాదాలతోటి తల్లి పిల్లల ఆరోగ్యము, మంచి పోషణపై తల్లులు అవగాహన కలిగి ఉండడం అనే కార్యక్రమాలు నిర్వహించాము. 7వ జాతీయ పోషణ మాసోత్సవాల సందర్భంగా మన దేశంలో దాదాపు ప్రతి మహిళా బాధపడే రక్తహీనత నుంచి నివారించడానికి, పిల్లలలో పెరుగుదల పర్యవేక్షణకి, అట్లాగే బాల్యారంభ విద్యకు ప్రాధాన్యతనిస్తూ వాటి మీద మేము అందరిలో అవగాహన కలిగించాము. 8వ పోషణ మాసోత్సవాలు 2025లో స్వాస్థనారి, స్వాస్థ పరివార్ అనగా ఆరోగ్యకరమైన మహిళ, తద్వారా బలవర్ధకమైన కుటుంబం, అందుమూలంగా గర్భవతులు, బాలింతలు, పిల్లలకు సమగ్రమైన వైద్య ఆరోగ్య పరీక్షలు చేయించడం ద్వారా స్వాస్థనారి, స్వాస్థ పరివార్ అనే కార్యక్రమాన్ని మేము చేపట్టాము. ప్రస్తుతం 9వ జాతీయ పోషణ మాసోత్సవాలు గౌరవ ప్రధానమంత్రి వర్యుల ఆదేశాల మేరకు ఈ సంవత్సరం మనం వారణాసి నందు సెప్టెంబర్ 9వ తారీఖున దేశవ్యాప్తంగా అందరం కూడా మొదలు పెట్టాము. ఈ జాతీయ పోషణ మాసోత్సవం అనేది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి గ్రామ గ్రామాన, ప్రతి అంగన్వాడీ సెంటర్ ద్వారా జరుగుతుందండి.
0: ఈ పోషణ మాసోత్సవాల ప్రధాన ఉద్దేశం ఏమిటంటారు?
1: పోషణ మాసోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, ప్రజల్లో పోషకాహారం ఆవశ్యకతపై అవగాహన కలిగించడం, తద్వారా ప్రజలకు ముఖ్యంగా తల్లులు పిల్లలకు సరైన పోషణ అందేలాగా, లోప పోషణను ఎదుర్కొనేలాగా, పిల్లలలో కురచదనం, వయసుకు తగిన ఎత్తు బరువు వాళ్లు పెరిగేలాగా చూడడం, రక్తహీనత అనేది నివారింపబడేలా ప్రజలందరిలోకి అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ఏమేం చేస్తామంటే, లోప పోషణను ఎదుర్కొనడానికి పిల్లల్లో తీవ్ర లోప పోషణ, కురచదనం, బరువు తక్కువగా ఉండడం, అలాగే పుట్టేటప్పుడు కనీసం 3 కేజీలు కూడా లేకుండా తక్కువ బరువుతో పుట్టడం, ఇలాంటివన్నీ జరగకుండా ఉండడం కోసంగా ముందుగానే గర్భవతులు, బాలింతలకు వారందరికీ కూడా సరైన పోషకాహారం అందించడం ద్వారా మరియు వాళ్లలో అవగాహన కలిగించడం ద్వారా ఇంటి వద్ద వారు మంచి ఆహారం తీసుకునేలాగా మేము అవగాహన కల్పిస్తాం. అలాగే రక్తహీనత తగ్గించడానికి పిల్లలు, యుక్త వయసు బాలికలు, గర్భవతులు, బాలింతల్లో రక్తహీనత తగ్గించడానికి వివిధ శాఖలతో సమన్వయం చేసుకుని వాళ్లకి రక్తహీనత తగ్గించడంలో మేము మా వంతు బాధ్యత నిర్వర్తిస్తాము. అలాగే ప్రవర్తన మార్పులు, పిల్లలలో ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసి పెద్దలందరినీ కూడా వారిలో వారి జీవితాంతం ఆరోగ్యంగా ఉండే విధమైన ఆహారం ఎలా తీసుకోవాలి, ఎటువంటి అలవాట్ల వల్ల మంచి ఆహారం తీసుకోగలుగుతారు, హానికర పదార్థాలని తినకుండా ఎలా ఉండగలుగుతారనే విషయాన్ని వాళ్ళకి మేము సమన్వయం చేయడం ద్వారా కూడా ప్రవర్తన మార్పులు తీసుకొస్తాము. దీంతో పాటుగా సమగ్ర విద్య, ఆరోగ్యం, వీళ్ళకి ఆరోగ్యంతో పాటు మంచి విద్య కూడా అవసరం కాబట్టి పిల్లలందరిలో కూడా బాల్యారంభ విద్యని అందుకునేలా చేస్తాము. పోషణ్ బి పడాయి బి అనే నినాదంతో ముందుకు తీసుకెళ్తున్నాము. దీనంతటికీ కావాల్సిన వివిధ మంత్రిత్వ శాఖలు అంటే మహిళల కోసం, పిల్లల కోసం ఎటువంటి మంత్రిత్వ శాఖలన్నీ పనిచేస్తున్నాయో వారందరి సమన్వయంతో మేము వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందండి.
0: ఈ కార్యక్రమానికి ఎప్పుడు రూపకల్పన చేశారు?
1: ఈ సంవత్సరం 9వ జాతీయ పోషణ మాసోత్సవం వారణాసిలో మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిని వారు శ్రీమతి అన్నపూర్ణాదేవి గారు వీరందరి సమక్షంలో వారందరూ ప్రారంభోత్సవం చేసి ఉన్నారండి. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ప్రతిరోజు కూడా వివిధ కార్యక్రమాలు జరుపుతాము. ఈ సంవత్సరం మేము 5 అంశాలకు ప్రాధాన్యతనిచ్చాం. మొదటిది ఆహార వైవిధ్యం, అంటే మన ఆహారంలో ఒకే రకమైన పదార్థాలు కాకుండా

0: శరీరానికి శక్తినిచ్చేవి, శరీరం కండపుష్టినిచ్చేవి, రోగ నిరోధక శక్తిని పెంచే వివిధ రకాలైన ఆహారాలు ప్రతిరోజు భోజనంలో ఉండేలాగా, అలాగే ఆహారంలో తగినంత ప్రోటీన్ ఉండేలాగా శ్రద్ధ తీసుకునేలాగా మేము అందరికి అవగాహన కల్పిస్తాము. రెండవది, అంగన్వాడీ కేంద్రంలో తాజా వేడి భోజనం. అంగన్వాడీ కేంద్రంలో 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలందరికీ కూడా బాల్యారంభ విద్యను నేర్పించడం జరుగుతుంది. ఇందులో భాగంగా వారికి ప్రతిరోజు మధ్యాహ్నం వేడిగా భోజనం వండి వడ్డిస్తారు. ఈ వేడి భోజనంలో ఎటువంటి పోషక పదార్థాలున్నాయి అనే విషయాన్ని సమాజంలో ఉన్న వారందరూ తెలుసుకోవడం కోసం కూడా వారిని అందరినీ అంగన్వాడీ కేంద్రానికి ఆహ్వానించి ఆ పిల్లలకు పెట్టే వేడి భోజనాన్ని వీళ్ళు కూడా రుచి చూసేలాగా చేసి వాళ్లకు అవగాహన కల్పిస్తామండి. మధ్యాహ్న భోజనం ఆవశ్యకత గురించి తెలియజేస్తాము. మూడవది, సమాజ భాగస్వామ్యం. ఒక ప్రభుత్వ సంబంధిత ఉద్యోగులు మాత్రమే చేస్తే సరిపోదు. దీనిలో ప్రజల భాగస్వామ్యం ఉంటేనే 100% కార్యక్రమం అనేది సఫలవంతమవుతుంది. జన్ భాగీదారీ అనే కార్యక్రమాన్ని మన ప్రధానమంత్రి గారు ఎప్పుడూ మనకి చెప్తూ ఉంటారు. ఈ జన్ భాగీదారీ కార్యక్రమంలో భాగంగా సమాజంలో అందరినీ కూడా భాగస్వామ్యులు చేస్తూ మా యొక్క జవాబుదారీతనాన్ని వారికి తెలియజేసేలా కూడా 3వ కార్యక్రమం ఏర్పాటు చేశాము. 4వది, పోషణ మరియు బాల్యారంభ వికాసానికి ప్రారంభ ప్రేరణ. అంటే బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే తల్లి వారిని ప్రేరణ ఇస్తూ పుట్టినప్పటి నుంచి పిల్లలతోటి వారితో ప్రేమగా మాట్లాడుతూ వారితోటి చిన్న చిన్న పనులు చేయిస్తూ తల్లి దగ్గరగా ఉంటూ కుటుంబ సభ్యులందరూ కూడా పిల్లల్ని మంచి వాతావరణంలో పెంచితే పిల్లలు మంచి తెలివి కల వాళ్ళుగా ఎదుగుతారనే విషయాన్ని తెలియజేస్తూ బాల్యారంభ వికాసానికి తగిన ప్రేరణ ఎలా ఇవ్వాలనేది తెలియజేస్తాము. 5వది, ప్రధానమంత్రి మాతృవందన యోజన అనే పథకం ద్వారా మన గౌరవ ప్రధానమంత్రి వారు ఏర్పాటు చేసిన మాతృవందన యోజన పథకం. అంటే గర్భవతి ప్రసవం అయిన తర్వాత ఆమెకి ఆర్థికంగా వెసులుబాటు కల్పించడం కోసంగా మొదటి బిడ్డ పుట్టినప్పుడు ఏ బిడ్డ అయినా సరే 5,000 రూపాయలు 2 విడతలుగా వారికి వారి ఖాతాలోకి జమ అవుతుంది. రెండో బిడ్డ ఆడబిడ్డ పుట్టినట్లయితే 6,000 రూపాయలు వారి ఖాతాలోకి జమ అయ్యేలాగా మాతృవందన యోజన పథకాన్ని అర్హులైన వారందరికీ అమలు చేసేలాగా చూడడం. ఈ 5 ప్రధాన అంశాలని మేము ఈ సంవత్సరం మా కార్యక్రమాలలో భాగం చేసుకున్నాం.
1: మేడం, మరి ఆహార వైవిధ్యం అంటే ఏంటి? ముఖ్యంగా ప్రతిరోజు మన అందరము తీసుకునే ఆహారం సమతుల ఆహారమా?
0: మనం రోజు తినే ఆహారంలో వివిధ రకాల ఆహార పదార్థాలు ఉండాలి. అంటే శక్తినిచ్చేవి అంటే పిండి పదార్థాలు, శరీర కండరాలను పెంపొందించేవి అనగా ప్రోటీన్లు లేదా మాంసకృత్తులు, శరీరంలో జరిగే వివిధ రసాయనిక క్రియలకు తోడ్పడే శరీర నిర్మాణాన్ని చేసేవన్నమాట ఈ ప్రోటీన్లు, అలాగే శరీరానికి రక్షణనిచ్చేవి. ఇవి అన్ని ఉంటేనే అది సమతుల ఆహారం అంటారు. అవి మనకు ఖచ్చితమైన పోషణనిస్తాయి. మీరు చెప్పినట్లు మనం తింటున్నామా ఈ సమతుల ఆహారం అంటే ఒక రకంగా మనం లేదనే చెప్పాలి. మన అందరం ఆహార పదార్థాలు, మనకి ఇష్టమైన పదార్థాలు లేదా మన ఇంట్లో తరతరాలుగా మనకి సాంప్రదాయంగా వస్తున్న ఆహార పదార్థాలు మనం తింటున్నాము అనుకుంటాము. కానీ సాంప్రదాయ ఆహార పదార్థాల్లో గత కాలంలో నిజంగానే అన్ని రకాలు ఉండేలాగానే మన పూర్వీకులు తినేవారు. కానీ ఇప్పుడు మనం బిజీ షెడ్యూల్ అనుకోండి, లేదంటే బయట దానికి చౌకగా దొరికే ఆహార పదార్థాలు అనుకోండి, మనం వాటి రంగులని చూసి ఆ ప్యాక్డ్ ఫుడ్ చూసి మనం అట్రాక్ట్ అయ్యి మన పిల్లలకి కూడా జంక్ ఫుడ్ అనేది మనం ఎక్కువగా ఇస్తున్నాము. దానివల్ల మనకు శరీరానికి హాని జరుగుతుందే గాని మంచి జరగటం లేదండి. ప్రతిరోజు మనం ఖచ్చితంగా మన శరీరానికి శక్తినిచ్చే పదార్థాలతో పాటుగా ప్రోటీన్ అంటే మాంసకృత్తులను అందించే పదార్థాలు తినాలి. దానితో పాటుగా శరీరానికి రక్షణనిచ్చే ఆకుకూరలు కాయగూరలు కూడా తినాలి. ఈ ప్రోటీన్ మనకందరికీ దాదాపుగా తగ్గుతోందనే చెప్పాలి. అన్ని వయసుల వారు కూడా ప్రోటీన్ పైన శ్రద్ధ పెట్టడం లేదు కాబట్టి అయితే మనం బలహీనంగా ఉంటున్నాం, లేదంటే ఊబకాయంతో ఒబేస్తో తయారవుతున్నాం. గాని ప్రోటీన్ పదార్థం లోపం అనేది అందరిలోనూ కనిపిస్తోంది. కాబట్టి ఈ 9వ జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా మేము ప్రతిరోజు ఆహారంలో ప్రోటీన్ తీసుకోవాల్సిన ఆవశ్యకత గురించిన కార్యక్రమాన్ని ప్రతిరోజు ప్రజలందరిలోకి అవగాహన కలిగిస్తున్నాం. ఈ ప్రోటీన్ లేకుండా ఒక కార్బోహైడ్రేటే తినడం వల్ల అంటే పిండి పదార్థం మాత్రమే తీసుకోవడం వల్ల లోపపోషణ అనేది జరుగుతోంది. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రోటీన్ లేదా మాంసకృత్తులు అనేది పదార్థం మన శరీర పోషణకి చాలా అవసరం కాబట్టి ప్రతిరోజు ఆహారంలో ఉండాలండి.
1: శరీరానికి మాంసకృత్తులు అందకపోతే ఏమవుతుందంటారు?
0: మనం ఒక ఇల్లు కట్టాలంటే దానికి ముఖ్యంగా అవసరమైనది ఏంటండి? ఇటుక కదా. ఆ ఇటుక లేకుండా మనం ఇల్లు అయితే ఎలా కట్టలేమో, ఒకవేళ కట్టిన ఆ ఇల్లు బలంగా దృఢంగా ఎలా ఉండలేదో, మన శరీరానికి ప్రోటీన్ లేకపోతే ఇటుక లేకుండా కట్టిన భవంతిలాగే అయిపోతుంది. ఈ ప్రోటీన్ ఎందుకు పనికి వస్తుంది అంటే శరీర నిర్మాణం చేయడానికి, అంటే మన ఎముక చుట్టూ ఉండే కండరాలు ఏర్పడడానికి. ఒకవేళ ఆ కండరాలు ప్రతిరోజు మనం చేసిన రకరకాల పనుల వల్ల శరీరంలో కండరాలలో కొన్ని కణజాలాలు దెబ్బతింటాయి. అసలు ఒకటేమిటి, మన శరీరంలో మనం తీసుకున్న ఆహారం శోషించుకోవడానికి కావలసిన రసాయనాలు తయారవ్వాలన్నా కూడా మనకు ప్రోటీన్ అవసరం. అలాగే శరీర భాగానికి వెళ్లవలసిన సంకేతాలు, మనం ఏదైనా ఒక పని చేయాలంటే మెదడు నుంచి మన శరీర భాగానికి సంకేతాలు రావాలి. అవి రావాలన్నా కూడా ప్రోటీనే దానికి ఒక మెసెంజర్ లాగా పనిచేస్తుంది. ప్రోటీన్ లేకపోతే మనం ఆ పని కూడా చేయలేం. మరీ ముఖ్యంగా రక్తంలో ఎర్ర రక్త కణంలో హీమోగ్లోబిన్ అనే పదార్థం

0: ఉంటుంది. ఈ హీమ్ అనేది ఇనుముకు సంబంధించిన పదార్థం, ఇనుప ఖనిజం. గ్లోబిన్ అనేది ప్రోటీన్ అండి. గ్లోబిన్ అనేది లేకపోతే ఎర్ర రక్త కణాలు కూడా సరిగా ఉండవు. ప్రోటీన్ లోపం వల్ల కూడా రక్తహీనత సంభవిస్తుంది. కాబట్టి మన శరీరానికి అత్యంత అవసరమైనది ప్రోటీన్. మన ప్రధానమంత్రి వర్యుల యొక్క ఆశయానికి మా వంతు కృషిగా మేము ఈ కార్యక్రమాలు జరుపుతున్నామండి.
1: చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం.
0: ధన్యవాదాలు సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా పోషణ్ మాహ్, ఆరోగ్య భారతం వైపు అడుగులు ఈ అంశం గురించి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి. సుధామారుతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి నవభారత నిర్మాణంలో జన్ భాగీదారీ, ప్రజాభాగస్వామ్యం ప్రాముఖ్యం, ఈ అంశంపై పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. అతిథులు భారత ప్రభుత్వ కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ విశాఖపట్టణం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శ్రీ జి మహేశ్వరరావు, ఇంజనీరింగ్ విద్యార్థులు ఆదిత్య, హర్ష. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: భారతీయ సంస్కృతి ఆది నుంచి సమిష్టితత్వానికి, ఐకమత్యానికి పెద్దపీట వేసింది. సంఘజత్వం, సంవదత్వం, సంవో మనాంసి జానతాం అంటూ అందరూ కలిసి నడవాలి, కలిసి ఉండాలి, అందరి మనసులు ఒకేలా ఆలోచించాలని మన వేదాలు కూడా ప్రజాభాగస్వామ్యాన్ని, సమిష్టి ఆలోచనను ప్రబోధించాయి. దేశ నిర్మాణంలో ప్రజాభాగస్వామ్యం అత్యంత కీలకం. దేశంలో నివసించే కోట్ల మంది ప్రజల ఆశయాలు, ఆకాంక్షలు, వారి సమిష్టి కృషితోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. ఆధునిక భారతదేశ ప్రగతి ప్రయాణంలో అత్యంత కీలకమైన భావన జన్ భాగీదారీ, అంటే ప్రజల భాగస్వామ్యం. జన్ భాగీదారీ అనేది కేవలం ఒక నినాదంగానే కాక నేడు దేశాన్ని ప్రగతి పథంలో నడిపించే ఒక శక్తివంతమైన ఇంధనంగా మారింది. ప్రజా భాగస్వామ్యం వల్ల దేశం సాధించిన కొన్ని అద్భుతమైన విజయాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తాయి. అందులో ముందుగా మనం చెప్పుకోవాల్సింది స్వచ్ఛ భారత్ అభియాన్ గురించి. ఈ సామాజిక విప్లవం కేవలం ఒక ప్రభుత్వ పారిశుద్ధ్య కార్యక్రమంగానే కాక ప్రజల జీవన శైలిని మార్చిన మహోద్యమంగా నిలిచింది. పల్లె చిన్నపోకుండా, పట్టణం మురికి కాకుండా, కోట్ల మంది పౌరులు తమంతట తామే పరిశుభ్రతను పాటిస్తూ దీన్ని ఒక సామాజిక బాధ్యతగా మార్చారు. పరిశుభ్రతలో భాగస్వామ్యం, పరిశుభ్రమైన భారత్, అభివృద్ధి చెందిన భారత్ అనే ఈ సంవత్సర థీమ్ ఈ మహాయజ్ఞంలో ప్రజా భాగస్వామ్యం ఎంతటి ఆవశ్యకతను సంతరించుకుందో తెలియజేస్తుంది. రెండవది, కోవిడ్-19 వేళ దేశమంతా కలిసికట్టుగా పాటించిన క్రమశిక్షణ. ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రధాని ఒకే ఒక్క పిలుపుతో దేశ ప్రజలందరూ స్వచ్ఛందంగా లాక్డౌన్, జనతా కర్ఫ్యూని పాటించి అపరిమితమైన క్రమశిక్షణను చాటారు. అన్ని నియమాలు క్రమం తప్పకుండా పాటిస్తూ ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ ను విజయవంతం చేయడంలో ఆరోగ్య కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలకు ప్రజలు అందించిన భాగస్వామ్యం అమోఘం. మూడవది, జల్ జీవన్ మిషన్, అమృత్ సరోవర్ కార్యక్రమం. నీటి సంరక్షణను కేవలం ప్రభుత్వ బాధ్యతగా వదిలేయకుండా గ్రామాల్లో నీటి సంఘాలు ఏర్పాటు చేసి మహిళల నాయకత్వంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించే ఈ ప్రక్రియ విజయవంతమైంది. తర్వాత చెప్పుకోవాల్సింది డిజిటల్ ఇండియా మరియు మై జీఓవి విప్లవం. ప్రభుత్వ విధానాల రూపకల్పనలో సామాన్యుడి ఆలోచనలకు చోటు కల్పిస్తూ తెచ్చిన మై జీఓవి పోర్టల్ ద్వారా కోట్లాది మంది ప్రజలు బడ్జెట్ రూపకల్పన నుంచి గౌరవ ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఇంకా వివిధ పథకాల వరకు తమ సలహాలను, సూచనలను నేరుగా అందిస్తున్నారు. ఇది పరిపాలనలో పారదర్శకతను మరింత పెంచింది. మై జీఓవి పోర్టల్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. భారత ప్రభుత్వ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ మై

0: భారత్ విశాఖపట్నం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శ్రీ జి మహేశ్వరరావు గారి ద్వారా.
1: అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం చూసినట్లయితే ప్రతి రంగంలో కూడా డిజిటల్ ప్లాట్ఫామ్స్ అనేవి కీలక పాత్ర పోషించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా భారత ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కమ్యూనికేషన్ అనేది ఈజీగా జరుగుతూ ఉంది. ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా మొబైల్స్ ఉపయోగించడం జరుగుతుంది. వాటిలో ప్రభుత్వాలు అందజేసిన వివిధ యాప్లు కావచ్చు, వివిధ పోర్టల్స్ కావచ్చు, వాటి ద్వారా సిటిజన్స్ సమాచారాన్ని పొందటం, వాళ్ళకి కావలసిన అవసరాల మేరకు ఆ యొక్క సదుపాయాలను ఉపయోగించుకోవటం, భారత ప్రభుత్వం మై గవ్ అదేవిధంగా మై భారత్ లాంటి పోర్టల్స్ని లాంచ్ చేయడం జరిగింది. వీటి ద్వారా అక్కడ ఉన్న స్థానికులు వాళ్ళకి కావలసిన సదుపాయాలు ఏవైతున్నాయో వాటిని ఈజీగా ఆ ప్లాట్ఫామ్స్ లోకి వెళ్ళి సెర్చ్ చేసుకొని వాటిని ఏ రకంగా వాళ్ళు సద్వినియోగపరచుకోవాలి, వాటిని ఏ రకంగా ఉపయోగించుకోవాలనే వివరాలను అక్కడ తెలుసుకోవటం. దీని ద్వారా ఏంటంటే నేరుగా కమ్యూనికేషన్ అనేది సులభతరం అయ్యింది. గతంలో మనం కంపేర్ చేసినట్టయితే గనక ఈ యొక్క వివరాలు అవన్నీ కూడా తెలుసుకోవడం చాలా కష్టంగా ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం చాలా సులభతరమైంది. మేము 15 నుండి 29 సంవత్సరాల వయసు కలిగిన యువత యువకులతో కలిసి పనిచేయడం జరుగుతుంది. వారికి మై భారత్ నుంచి కేంద్ర యువజన వ్యవహారాల క్రీడల మంత్రిత్వ శాఖ అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఉదాహరణకు కెరీర్ గైడెన్స్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఫిట్ ఇండియా మూవ్మెంట్ లో భాగంగా వాళ్ళకి క్రీడలను ఆడిపించడం, క్లస్టర్ బ్లాక్ అదేవిధంగా జిల్లా స్థాయి ఆటల పోటీలను పెట్టడం, భిన్నత్వంలో ఏకత్వం ఇది తెలియజేయబడుతూ మనంతా కూడా భారతీయులు అయినప్పటికీ కూడా వివిధ సంస్కృతి సాంప్రదాయాలు కలిగి ఉన్నాం, దీనికి సంబంధించి వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఈ ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ఇంటర్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ఇంటర్ డిస్ట్రిక్ట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది. వాళ్ళు ఉన్న యంగ్ టాలెంట్ ని తీసుకురావడానికి మేము ప్రతి సంవత్సరం ఒక యూత్ పార్లమెంట్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వాళ్ళని జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు తీసుకెళ్ళడానికి ఒక మంచి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు. అదే ప్రస్తుతం వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ అనే కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహించడం జరిగింది. ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్, దీంట్లో ఫస్ట్ లెవెల్ ఎంట్రీ క్విజ్ కాంపిటీషన్ తో స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే 5 రౌండ్స్ కంప్లీట్ చేసిన తర్వాత వీళ్ళని ఎంపిక చేసి జనవరి 12వ తేదీ నిర్వహించే నేషనల్ యూత్ డే స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో వాళ్ళని ఢిల్లీలో భారత మండపంలో భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో వీరి యొక్క అభిప్రాయాలను నేరుగానే పంచుకునే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా కల్పించడం జరుగుతుంది. గతంలో మనం చూసుకున్నట్టయితే గనక అందరికీ కూడా చేరడం చాలా కష్టతరం అయ్యేది అప్పుడు టెక్నాలజీ లేనప్పుడు. ఇప్పుడు భారత ప్రభుత్వం మై గవ్, మై భారత్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ ని తీసుకురావడం వల్ల వాళ్ళు రిజిస్టర్ అయినట్టయితే గనక ప్రతిదీ కూడా వాళ్ళకి నేరుగా కమ్యూనికేట్ చేయబడుతుంది. ఎవరికి ఏ కార్యక్రమం కావాలో ఆ కార్యక్రమంలోకి నేరుగా వచ్చి వాళ్ళే ఫిజికల్ గా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. కనుక ఏంటంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ప్రభుత్వాలు ఏవైతే డిజిటల్ ప్లాట్ఫామ్స్ కల్పిస్తున్నాయో అక్కడ ఉన్న సర్వీసెస్ ని మీకు ఏ రకంగా కావాలో ఉపయోగించుకొని కావాల్సిన ప్రతి సమాచారాన్ని తెలుసుకున్నట్టయితే గనక మీకు అన్ని పనులు కూడా సులభతరం అవుతాయి. ప్రభుత్వాలు కల్పిస్తున్న ఈ యొక్క పోర్టల్స్ ఏవైతే వాటిని కూడా మన సిటిజన్స్ ఉపయోగించుకోవడం జరుగుతుంది, వాటి నుంచి సదుపాయాలు కూడా పొందడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి మరిన్ని సదుపాయాలను వాటిలో కలిగించి మరింత సులభతరాన్ని చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి.
0: దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని ప్రముఖ కవి గురజాడ అప్పారావు గారు చెప్పిన మాటలు ఎన్నటికీ ఆదర్శం. ప్రజాభాగస్వామ్యం ద్వారా మనం సాధించిన మరిన్ని విజయాలను ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశం పోలియో రహిత దేశంగా అవతరించడం వెనుక అసలైన శక్తి ప్రజాభాగస్వామ్యమే. ప్రభుత్వ పిలుపును అందుకుని కోట్లాది మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించారు. లక్షలాది మంది స్వచ్ఛంద సేవకులు, ఉపాధ్యాయులు మొదలైన వారు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ఇటువంటి టీకాల గురించి అవగాహన కల్పించడం వల్లే ఆరోగ్య భారతం ఆవిష్కరింపబడుతోంది. ఇక ఆ తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డిజిటల్ చెల్లింపుల విప్లవం గురించి. నేడు ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ లావాదేవీలు జరుగుతున్న దేశంగా భారత్ నిలిచింది. ఇది కేవలం సాంకేతికత వల్ల మాత్రమే సాధ్యం కాలేదు. కూరగాయల వ్యాపారి నుంచి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల వరకు పౌరులంతా డిజిటల్ ఆర్థిక వ్యవస్థను నమ్మి దాన్ని తమ

0: దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవడం వల్లే ఈ అద్భుతం సాకారమైంది. ఇది భారతదేశ ఆర్థిక పారదర్శకతను ప్రపంచానికి చాటి చెప్పింది. ఇక డ్వాక్రా మెప్మా కార్యక్రమాల ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని మహిళలు స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడి పరస్పర సహకారంతో నేడు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. తరువాతది స్థానిక భాషల పునరుజ్జీవనం, నూతన విద్యా విధానం. దేశంలోని నలుమూలల నుంచి ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి లక్షలాది సూచనలు స్వీకరించి సమాజ సమిష్టి ఆకాంక్షతో స్థానిక భాషలకు పునరుజ్జీవనం కల్పించడంతో పాటు నూతన విద్యా విధాన రూపకల్పన చేయడం జరిగింది. గత ఏడాది జరిగిన పరీక్షాపే చర్చా పోటీల్లో రిజిస్ట్రేషన్లలో ప్రపంచవ్యాప్తంగా 245 కంటే ఎక్కువ దేశాల నుంచి విద్యార్థులు, 153 దేశాల నుంచి ఉపాధ్యాయులు, అలాగే 149 దేశాల నుంచి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఒకే నెలలో ఒక పౌర భాగస్వామ్య ప్లాట్ఫామ్ ద్వారా అత్యధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్లు సాధించినందుకు గాను ఈ కార్యక్రమం గిన్నీస్ వరల్డ్ రికార్డును కూడా సొంతం చేసుకుంది. ఈ విజయం విద్యార్థి స్థాయి నుంచే ప్రతి పౌరుడు దేశ నిర్మాణంలో ఎలా భాగస్వాములు అవుతున్నారో మనకు తెలియజేస్తోంది. దేశ భావి నిర్ణేతలైన విద్యార్థులు వికసిత భారతానికి తమ వంతుగా అందిస్తున్న తోడ్పాటు అభినందనీయం. కార్యక్రమంలో ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థులు ఆదిత్య, హర్ష జన్ భాగీదారీ ద్వారా తాము తమలాంటి విద్యార్థులు చేస్తున్న కార్యక్రమాల గురించి తెలియజేసే వివరాలు విందామా?
1: నమస్కారం, నా పేరు ఆదిత్య. మన దేశ స్వాతంత్ర్యం సాధించినప్పుడు మా జనరేషన్ లేకపోవచ్చు, కానీ ఇప్పుడు మనం సాధించబోయే వికసిత భారత్లో మేము భాగస్వాములు అవుతున్నందుకు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. జన్ భాగీదారీ అంటే పబ్లిక్ పార్టిసిపేషన్ వల్ల ఇప్పటికీ మనం సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్. అప్పుడు దేశ ప్రజలందరూ కలిసికట్టుగా ఒక మాట మీద ఉంటూ పోరాటం సాగించారు, కాబట్టి మనం స్వాతంత్రం సాధించుకోగలిగాం. ఇక ఇప్పటి కాలంలో మనమేం చేయొచ్చు? ఎస్పెషలీ స్టూడెంట్స్ మనసుండాలే, కానీ మార్గాలు ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పరిశుభ్రత ప్రాముఖ్యత గురించి మన పరిసరాల్లోని నిరుపేదలకు వివరించడంతో పాటు ఇంట్లోని పెద్దవాళ్ళకి స్మార్ట్ ఫోన్ వాడకం, వివిధ రకాల యాప్స్ ఎలా ఉపయోగించాలి, ఆన్లైన్ ద్వారా కరెంట్ గ్యాస్ బిల్లులు చెల్లించడం వంటివి ఎంతో ఓపికగా నేర్పించాలి. మన చిన్నప్పుడు వాళ్ళెంత ప్రేమగా ఆప్యాయంగా మనకు తెలియని విషయాలు నేర్పించారో అంతే ఓర్పుగా మనం వాళ్ళకి ఇవన్నీ వివరించి చెప్పాలి. మరీ ముఖ్యంగా సైబర్ భద్రత గురించి, ఫ్రాడ్ ఫోన్ కాల్స్, ఫిషింగ్ లింక్స్, స్పామ్ మెసేజెస్ గురించి వివరించి, ఓటీపీ లేదా పిన్ నంబర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ బయట వారెవ్వరికి చెప్పకూడదు అని అలర్ట్ చేయాలి. వారి మొబైల్స్, అకౌంట్స్ సురక్షితంగా ఉండేలా 2-ఫ్యాక్టర్ అథెంటికేషన్, ప్రైవసీ, సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇలాంటి వాటిల్లో వాళ్ళకి హెల్ప్ చేయాలి. అలాగే సోషల్ మీడియాలో వచ్చే ఏ సమాచారాన్ని అయినా ఫ్యాక్ట్ చెక్ చేయకుండా మనం ఇతరులకు షేర్ చేయకూడదు. ఇంటర్నెట్ ఫోరమ్స్, సోషల్ మీడియాలో ఇతరుల భావనలను గౌరవిస్తూ మన తప్పనిసరిగా నెటికెట్ను పాటించాలి. ప్రభుత్వ పారదర్శకతను, పౌరుల భాగస్వామ్యాన్ని పెంచడానికి భారత ప్రభుత్వం తీసుకొచ్చిన మై జిఓవి యాప్ ఒక అద్భుతమైన డిజిటల్ సాధనం. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఒక ఇంజనీరింగ్ విద్యార్థిగా నేను ఈ యాప్ ద్వారా వివిధ రకాల వినూత్న కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాను. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ఓటింగ్ ఇంపార్టెన్స్ గురించి అవగాహన కల్పించడం వంటివి చేస్తూ ఉంటాం. దీనికోసం ప్రత్యేకంగా మాకు వారంలో ఒక రోజు కంప్లీట్ గా స్టూడెంట్ యాక్టివిటీ అనేది ఉంటుంది. ఈ విధంగా దేశ నిర్మాణంలో మా వంతు పాత్రను పోషించినందుకు చాలా గర్వంగా ఉంది. ధన్యవాదాలు.
2: నమస్కారం, నా పేరు హర్ష ఈదుముడి. దేశ నిర్మాణంలో యూత్ పార్టిసిపేషన్ ఎంతో ఇంపార్టెంట్. ప్రభుత్వ ఆస్తులను కాపాడటం, ట్రాఫిక్ నిబంధనలను పాటించడం, మన ప్రాంతంలో లేదా కాలేజీల్లో నిర్వహించే స్వచ్ఛ భారత్, గ్రీన్ క్యాంపస్ వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ రహిత వాతావరణం కోసం తోటి విద్యార్థులతో కలిసి అవేర్నెస్ డ్రైవ్స్ నిర్వహించడం వంటివి చేస్తూ ఉంటాము. పాత టెక్స్ట్ బుక్స్, రిఫరెన్స్ మెటీరియల్స్, బట్టలు ఇటువంటి వాటిని సేకరించి వాటి అవసరం ఉన్న జూనియర్లకు లేదా అనాథ శరణాలయాలకు ఇవ్వడం, ఎన్ఎస్ఎస్ లేదా ఎన్సీసీ వింగ్ ద్వారా నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన కార్యక్రమాలు, టెక్నికల్ వర్క్షాప్స్లో వాలంటీర్గా పాల్గొనడం వంటివి చేస్తూ ఉంటాము. ధన్యవాదాలు.
0: కోట్ల మంది ప్రజల సమిష్టి శక్తే నా దేశం. ఆ సమూహపు

0: సమిష్టి ఆలోచనే నా దేశ సౌభాగ్యం అని ప్రముఖ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి గారు అన్నట్లు, మనం ప్రస్తుతం జీవిస్తున్న ఈ అమృతకాలంలో రాబోయే తరాలకు స్వావలంబన కలిగిన సగర్వ భారతదేశాన్ని అందించడానికి జన్ భాగీదారీ అనే సూత్రం ఒక దిక్సూచి. 140 కోట్లకు పైగా ఉన్న భారత జనాభా ఒకే సంకల్పంతో సమిష్టిగా అడుగులు వేస్తే సాధించలేనిది ఏదీ లేదు. ఒక్కో బిందువు కలిసి మహాసింధువైనట్లు ప్రతి పౌరుడు ఒక దేశ నిర్మాతగా మారి తన వంతు బాధ్యతను నెరవేర్చినప్పుడు నవభారత స్వప్నం తప్పక సాకారమవుతుంది. ఇది ఈనాటి దార్శనిక భారత్.
1: మీరింతవరకు నవభారత నిర్మాణంలో జన్ భాగీదారీ, ప్రజా భాగస్వామ్యం ప్రాముఖ్యం గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు భారత ప్రభుత్వ కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మైభారత్ విశాఖపట్నం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శ్రీ జె మహేశ్వరరావు, ఇంజనీరింగ్ విద్యార్థులు ఆదిత్య, హర్ష, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
2: విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా పవిత్ర బంధం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, గీత రచన సిరివెన్నెల, సంగీతం ఎంఎం కీరవాణి.

వినబోతున్న పాట సింహాసనం. ఈ చిత్రానికి రాజ్ సీతారాం, పి సుశీల ఆలపించారు. వేటూరి గీతానికి బప్పీలహరి సంగీతం అందించారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంతో ద్వైపాక్షిక సహకారంపై సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్ సంభాషణ జరిపారు. రబీ పంటల కనీస మద్దతు ధరల పెంపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అన్ని రాష్టాలతో సంప్రదింపులు జరిపిన అనంతరం ప్రత్యేక రబీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు. గౌహటి వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండవ వన్డే క్రికెట్ మ్యాచ్లో భారత్ విజయానికి ఇంకా 200 పరుగులు చేయాల్సి ఉంది. వార్తల వివరాలు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్తో ఫలప్రదమైన చర్చలు జరిపినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. వాణిజ్యం, రక్షణ, ఇంధనం, కీలక సాంకేతికతలు ఇతర రంగాల్లో భారత్ అమెరికా ద్వైపాక్షిక సహకారాన్ని ఫోన్ సంభాషణలో సమీక్షించినట్టు పేర్కొన్నారు. భారత్ అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు సన్నిహిత సంప్రదింపులను కొనసాగించాలని ఇరువురు అంగీకరించినట్టు ప్రధానమంత్రి తెలిపారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా ఇరువురం అభిప్రాయాలను పంచుకున్నామని, ప్రపంచ శాంతి భద్రతను పెంపొందించేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలపై కూడా చర్చించినట్టు నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో వెల్లడించారు. రబీ పంటల కనీస మద్దతు ధరల పెంపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ 2027-28 మార్కెటింగ్ సీజన్కు సంబంధించి అన్ని నిర్దేశిత రబీ పంటల కనీస మద్దతు ధరలను పెంచేందుకు ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశం అనంతరం ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలో పాత్రికేయులకు ఈ రోజు వెల్లడించారు. కుసుమ పంటకు క్వింటాల్కు 675 రూపాయల చొప్పున అత్యధికంగా ఎంఎస్పీ పెంచినట్టు చెప్పారు. ఆ తరువాత ఆవాల పంటలకు క్వింటాల్కు 413 రూపాయలు, కందిపప్పుకు 390 రూపాయలు, బార్లీకి 136 రూపాయలు, శనగకు 83 రూపాయలు, గోధుమలకు 25 రూపాయల చొప్పున కనీస మద్దతు ధర పెంచినట్టు అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ
1: आज तीन बहुत बड़े फैसले लिए गए जिसका दूरव्यापी इम्पैक्ट है पूरे देश में. सबसे पहला फैसला लिया गया रबी क्रॉप्स के लिए एमएसपी तय करना, एमएसपी में 50% ऑफ द कॉस्ट एक्स्ट्रा ऐड करना, उस फैसले को इसमें लागू किया गया है. వీట్, బార్లీ, గ్రామ్, లెంటిల్స్, రేప్ సీడ్, మసూర్, మస్టర్డ్ ఆర్ సన్ఫ్లవర్, ఇన్ సబ్ కే లియే జో ప్రొడక్షన్ కాస్ట్ హై ఉస్సే కమ్ సే కమ్ 50% జ్యాదా రఖీ గయీ హై ఎంఎస్పీ కో.
0: అదేవిధంగా ఢిల్లీ పోలీసుల ఆధ్వర్యంలో ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రాజెక్టును అమలు చేసేందుకు కూడా కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిందని తెలిపారు. పన్నులతో కలిపి ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 1,789 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. రబీ పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా

రైతుల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. పెంచిన ఎంఎస్పీ రైతులకు మెరుగైన ఆదాయాన్ని అందించడంతో పాటు వారి సుసంపన్నతకు దోహదపడుతుందని తెలిపారు. అన్ని రాష్ట్రాల అధికారులు, మంత్రులతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన అనంతరం

0: और पिछले 11-12 सालों में अगर उत्पादन भी आप देखें, 0.2 मिलियन टन था, ये बढ़ के अब 377 मिलियन टन हो गया, मतलब 49% 14, और दूसरे 86% किसानों की लैंड होल्डिंग काफी कम है, और इसलिए उत्पादन तो बढ़े, लेकिन बढ़े उत्पादन के साथ उनको उत्पादन के ठीक दाम भी मिले, ये बहुत जरूरी है।
1: పర్యాటక రంగం కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థకు ప్రధాన స్తంభంగా, ఉపాధికి ముఖ్యమైన వనరుగా నిలుస్తోందని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని అసోచామ్ ఈరోజు నిర్వహించిన జాతీయ పర్యాటక సదస్సులో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, ప్రపంచవ్యాప్తంగా నేడు భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ఉన్నప్పటికీ పర్యాటక రంగం మాత్రం వృద్దిని కొనసాగిస్తోందని చెప్పారు. గత ఏడాది దేశంలో దేశీయ పర్యాటక రంగం 12.5% వృద్ది రేటును నమోదు చేసిందని, దేశవ్యాప్తంగా 428 కోట్లకు పైగా పర్యాటకులు సందర్శించారని మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రేపు జరగనున్న ముగింపు ఉత్సవాల్లో ప్రధానమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ యూపీఎస్సీ శతాబ్ది స్మారక నాణెం, స్మారక తపాలా బిళ్లను విడుదల చేయడంతో పాటు 100 ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్స్ షేపింగ్ ది పాలసీస్ ఆఫ్ యూపీఎస్సీ అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని కూడా ఆవిష్కరిస్తారు. 1926లో యూపీఎస్సీ ఏర్పాటై 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గత సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన ప్రారంభమైన ఏడాది కాలం ఉత్సవాలు రేపటి కార్యక్రమంతో ముగియనున్నాయి. క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్ రంగంలో భారత్ కీలక మైలురాయిని సాధించిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దేశ సాంకేతిక సామర్థ్యాలు 1000 కిలోమీటర్లకు పైగా క్వాంటమ్ సురక్షిత కమ్యూనికేషన్ను అధిగమించాయని ఆయన చెప్పారు. 8 ఏళ్లలో సాధించాలని నిర్దేశించుకున్న లక్ష్యంలో సగానికి పైగా పురోగతిని 3 ఏళ్లలోపే సాధించినట్టు మంత్రి వెల్లడించారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన నేషనల్ క్వాంటమ్ మిషన్ ప్రగతి క్యూ ఫౌండ్రీ కార్యక్రమం ప్రారంభ సమావేశంలో పాల్గొన్న జితేంద్ర సింగ్ ఆ వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం జాతీయ క్వాంటమ్ మిషన్ పరిధిలో 14 సాంకేతిక బృందాలు, 17 ప్రాజెక్టు బృందాలు, 150 మందికి పైగా ప్రత్యేక పరిశోధకులు, 17 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 43 సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయని మంత్రి తెలియజేస్తూ,
2: Now we are in an elite club of nations who have an exclusive quantum mission, which is quite unlike what was happening about 2 decades back. We had all the talent, we had the scientific acumen, we had the industry which was also ready to come forward to partner. For example, very recently we did something unimaginable, opening up even the nuclear sector, the space, and the outcomes have been miraculous. Negligible economy, you are now close to $9 billion, and you hope to go up by $45 billion in another 7-8 years.
1: ఈ సందర్భంగా జాతీయ క్వాంటమ్ మిషన్ కింద 9 కొత్త స్టార్టప్లను కూడా జితేంద్ర సింగ్ ప్రారంభించారు. అసోంలోని గౌహతి స్టేడియం వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 2వ వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ భారత్కు 406 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం లక్ష్య ఛేదన ప్రారంభించిన భారత్కు శుభారంభం లభించింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్ సెంచరీ, రోహిత్ శర్మ 80 పరుగులు చేసి క్రీజులో కొనసాగుతున్నారు. దీంతో 23 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ 219 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 187 పరుగులు చేయాల్సి ఉంది. ఆసియా క్రీడల్లో ఈరోజు కూడా భారత్ అథ్లెట్లు విజయ పరంపర కొనసాగించారు. ఆర్చరీ కాంపౌండ్ ఈవెంట్లలో టీమ్ అండ్ మిక్స్ లో గోల్డ్ మెడల్స్ వచ్చాయి. దీంతో భారత్ 11వ రోజు స్వర్ణాలతోనే పతకమోత ప్రారంభమైంది. దీంతో పాటు ట్రాప్ మిక్స్డ్ షూటింగ్ టీం విభాగంలో భారత్కు స్వర్ణం వచ్చింది. అలాగే పురుషుల రెజ్లింగ్ 87 కిలోల విభాగంలో భారత రెజ్లర్లు సుశీల్ కుమార్ కాంస్యం సాధించాడు. గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటీఎస్, భారత కోస్ట్ గార్డ్, కేంద్ర నిఘా సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ఇరాన్కు చెందిన ఓ పడవ నుంచి 5 పాకిస్తానీ పౌరులను అరెస్టు చేసినట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. భారత ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలో ఉన్న ఆ పడవ నుంచి 526 కిలోల మెథాఫెటమైన్, హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నట్టు ఆయన సామాజిక మాధ్యమ పోస్టులో వెల్లడించారు. దేశ యువతను మాదక

0: ద్రవ్యాల ముప్పు నుంచి కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంతో ద్వైపాక్షిక సహకారంపై సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్ సంభాషణ జరిపారు. రబీ పంటల కనీస మద్దతు ధరల పెంపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అన్ని రాష్టాలతో సంప్రదింపులు జరిపిన అనంతరం ప్రత్యేక రబీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు. గౌహటి వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండవ వన్డే క్రికెట్ మ్యాచ్లో భారత్ విజయానికి ఇంకా 200 పరుగులు చేయాల్సి ఉంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య, అనంతరం 9:00 న్యూస్ ఎట్ ద రేట్ 9, 9:15 స్పాట్లైట్ ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి

షేపింగ్ ద పాలసీస్ ఆఫ్ యూపీఎస్సీ అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఇన్ ఇండియా నామ్ కీ ఏక్ పుస్తక్ భీ జారీ కరెంగే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనసేవా మే 25 వర్ష పూరే కర్ రహే హే. ఉన్కీ యాత్రా జనసేవా సే దేశ్ సేవా కే సంకల్ప ఔర్ నిరంతర జనసేవా కీ భావనా సే

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి వర్జం నాటిక వింటారు. రచన శ్రీ పాసం గోపాలకృష్ణమూర్తి. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి. ఇందులో శ్రీహరి, శ్రీ గాధ నాగభూషణం, శ్రీదేవి, శ్రీమతి పి శ్రీరత్నమాల, సుబ్బులు, కుమారి వెంపటి వసంతరాగిణి, దేవుడు శ్రీ విబి నారాయణ పాత్రుడు, మావయ్య శ్రీ ఏబి రమణారావు. వినండి వర్జం నాటిక.
2: దేవి, దేవి, ఓ శ్రీదేవి, నిన్నేను.
3: ఏం కావాలో చెప్పండి, ఎందుకలా గావు కేకలు పెడుతున్నారు?
2: అబ్బాబ్బాబ్బా, తల నొప్పిగా ఉంది. నా ముఖాన కాస్త కాఫీ పోయిపోయి నీకు పుణ్యం ఉంటుంది. ఆహా, ఓహో, కాఫీ రెడీగానే ఉందన్నమాట. చేతిలో కాఫీ కప్పు పట్టుకుని నా వైపే చూస్తూ నిల్చున్నావేంటే? ఇంతకీ కాఫీ ఇవ్వవా ఏంటి?
3: అబ్బాబ్బాబ్బా, మళ్ళీ ఆ గంటల పంచాంగం ముందేసుకుని కూర్చున్నారు.
2: నువ్వలా కోపంగా చూడడానికి కారణం అదన్నమాట. సరే, ఆ కప్పు ఇలా ఇవ్వవే.
3: ఇదిగోండి, తాగండి.
2: ఇంతకీ శ్రీదేవి, ఈరోజు శుక్రవారమేనా?
3: ఆహా, ఈరోజు శుక్రవారమే. మీరు గత శుక్రవారం నుంచి ఆ గంటల పంచాంగం ముందేసుకుని గంట గంటకి వర్జ్యం ఉంది, ప్రాణభయం ఉంది, నా శార్థం ఉంది, నా పెండాకుడు ఉంది అంటూ గంటకి 2 సార్లు కాఫీ పెట్టించుకుని తాగుతూ నన్ను వేపుకు తింటున్నారు కదండి.
2: శ్రీదేవి, ఏమిటి అంతలా చిరాకు పడుతున్నావు?
3: మరి మీరు చేస్తుంది ఏమైనా బాగుందా?
2: నేనేం చేశాను?
3: అవ్వా, ఏం చేశానని అమాయకంగా అలా అడుగుతున్నారేంటండి? చేసిందంతా చేసి.
2: అబ్బాబ్బాబ్బా, నేనేం చేశానంటే చెప్పవేంటే?
3: ఇంకా ఏం చెప్పాలి? వారం నుండి ఉద్యోగానికి వెళ్ళటం మానేసి ఆ గంటల పంచాంగం ముందేసుకుని అదేదో రామాయణమో భారతమో అయినట్లు దీర్ఘంగా చదువుతున్నారు. అసలు మీకు ఈ పిచ్చి ఎలా పట్టుకుందండి?
2: ఏయ్, ఏమిటా పిచ్చివాగుడు, పంచాంగం ప్రకారం నడుచుకోవటం పిచ్చా? అలా మాట్లాడకూడదే. అపచారం, అపచారం, ముందు నువ్వు లెంపలేసుకో.
3: నేనేం తప్పు మాట్లాడలేదే గాని. ఏమండి, ఈ రోజైనా ఆఫీస్కి వెళ్ళండి.
2: అదే చూస్తున్నానే. అబ్బా, ఈరోజు కూడా బయటికి కాలు పెడితే అన్ని అశుభాలే అని రాసుందే.
3: అంటే?
2: అంటే ఇప్పుడు టైము ఉదయం 9 గంటలయ్యింది కదా.
3: అయింది.
2: ఇప్పటి నుంచి అంటే 9:24 వరకు అశుభం, 9:24 నుండి 10 గంటల వరకు కలహం, ఆ తర్వాత చోరభయం, ఆ తర్వాత కలహం, ఆ తర్వాత కష్టాలు.
3: ఏమండి, నాకు తెలియక అడుగుతాను, మీ గంటల పంచాంగంలో అన్ని అశుభాలే తప్ప శుభాలు రాయరా ఏమిటి?
2: ఓ సిప్పిచ్చిదానా, పంచాంగంలో రాసినట్టుగా నడుచుకుంటే జరిగేదంతా శుభమేనే.
3: అంటే ఈ రోజు కూడా ఆఫీస్కి వెళ్ళడం లేదు అంతేనా?
2: ఎలా వెళ్తాను శ్రీదేవి, ఈ రోజంతా నేను బయటికి వెళ్ళకూడదనే వ్రాసుంది. పంచాంగాన్ని ధిక్కరించి మనం ప్రవర్తించామనుకో, నాకు ఏదైనా జరగరాని జరిగితే నీకు దిక్కెవరే? అందుకే నేనెప్పుడు నీ గురించి ఆలోచిస్తూ ఉంటాను.
3: ఇలా అయితే మీ ఉద్యోగం కాస్త ఊడుతుంది, ఆ తర్వాత మనం వీధిలో బిచ్చమెత్తుకోవాల్సిందే.
2: నేనంత పిచ్చివాడిని కాదు, సిక్కులు పెట్టాగా. ఏదేమైనా నేను నీకు వీధుల్లో బిచ్చమెత్తుకునే అవసరాన్ని మాత్రం రానివ్వనని హామీ ఇస్తున్నాను అంతే.
3: అయినా మీరుండగా వీధుల్లో బిచ్చమెత్తుకునే కర్మ నాకెందుకు వస్తుంది?
2: అంటే?
3: అంటే భరించువాడు భర్త అన్నారు, మీరు ఇంత తీసుకొచ్చి నన్ను పోషిస్తున్నారు అని అర్థం. చివరికి నా కర్మ ఇలా తగలడింది అనుకోలేదు. అసలు మా నాన్నగారు అనాలి ఇలాంటి వాడినిచ్చి పెళ్లి చేసినందుకు.
2: ఏమేవ్, ఏమిటే నోరు పెరిగిపోతుంది? ఇంకా నా ఉద్యోగం పోలేదే, అయినా నువ్వేదేదో ఊహించుకుని నన్ను బిచ్చగడు అంటావా? నిన్ను?
3: నన్ను ఏంటి చెప్పండి, ఏం చేస్తారు, ఏం చేస్తారు చెప్పండి.
2: అదేమిటే, బయట చెంగు నడుకు బిగించి పటపడపడ పొళ్ళు కొరుకుతూ అలా నా పైకి వచ్చేస్తా.

0: పోట్లాడుకోవటం మాని ఎంచక్క ఎదురు బదురు కూర్చొని శ్రీదేవి సరదాగా కబుర్లు చెప్పుకుందామా?
1: అదొక్కటే తక్కువైంది. మనమేమైనా కొత్త దంపతులమా ఏంటి?
0: ఓసి పిచ్చి మొహమా, కబుర్లు కొత్త దంపతులే కాదే, పాత దంపతులు కూడా కబుర్లు చెప్పుకోవచ్చు.
1: ఆహా, నాకు అవతల బోలెడంత పనుంది. మీరు ఆ పంచాంగంలో రాయని విషయాలు ఏమైనా ఉన్నాయేమో కనుక్కోండి.
0: ఆహా, ఎంత మంచి సలహా ఇచ్చావు. అందుకేను భార్యను కరణేషు మంత్రి అన్నారు మన పెద్దలు.
1: అయ్యా మహానుభావ, మీకు మీ పెద్దలకు నమస్కారం. ఏదో మాట వరుస కంటే ఎంతసేపు ఆ పంచాంగాన్ని ముందేసుకుని కూర్చున్నారే గాని ఉద్యోగానికి వెళ్ళండి, లేదా అలా బయట తిరిగి రండి.
0: ఏమిటే, బొత్తిగా నీకు నేనంటే ముగుడనే భయమే లేకుండా పోయింది? అసలు ఎంతసేపు ఉద్యోగానికి వెళ్ళు బయటికెళ్ళు అంటున్నావు? అసలు నీ ఉద్దేశం ఏంటే?
1: సదుద్దేశమే. అసలు మగాడనేవాడు వారానికి ఒక రోజు, అది సెలవు రోజు, ఇంట్లో ఉంటే బానే ఉంటుంది. కానీ ఇలా రోగిష్టివాడిలా ఇంట్లోనే ఉంటే అసహ్యంగా ఉంటుంది.
0: అంటే అంటే నేను రోగిష్టివాడిని అంటావు? నీ కోసం నన్ను ఏ మాయదారు రోగమైనా తెచ్చుకోమంటావు అంతేనా?
1: వద్దులేండి, కట్టుకున్న నేరానికి మీకు చాకరీ చేయలేక నేను చావాలి.
0: అంటే రేపు నాకు ఏదైనా రోగం వస్తే నువ్వు నన్ను చూస్తావన్న నమ్మకం కూడా నాకు లేదే. అసలు నువ్వు నాకు భార్యలా ప్రవర్తిస్తున్నావంటే?
1: మీరు మాత్రం నాకు భర్తలా ప్రవర్తిస్తున్నారా?
0: నీ మాటలను బట్టి చూస్తుంటే నా ముఖం చూడటమే నీకు ఇష్టం లేనట్టుంది. నాకు కూడా నీ ముఖం చూడటం కష్టంగానే ఉంది. కాబట్టి తక్షణం నువ్వు లోపలికి వెళ్ళిపో, నీ ముఖం నాకు ఇంకా చూపించొద్దు అంతే.
1: ఆహా, అలాగా నా మొహం చూడటం అంత కష్టంగా ఉంటే లోపలికి ఎందుకు, బయటకే పోతా. అసలు మా పుట్టింటికి వెళ్ళిపోతా. అప్పుడు నా మొహం మీరు, మీ మొహం నేను చూసే బాధ తప్పుతుంది. అప్పుడు మీరు ఎంచక్క ఇక్కడి నుంచే ఆ గంటల పంచాంగం ముందేసుకొని 11 గంటలకి అది జరుగుతుంది, 12 గంటలకి ఇది జరుగుతుంది అంటూ భయపడుతూ భయం భయంగా బతకండి.
0: అంటే నీ ఉద్దేశం ఈ పంచాంగంలో వ్రాసినట్లుగా జరగదు, అంత అబద్ధమనేగా?
1: అబద్ధం కాకపోతే నిజమా? అసలు ఆ పుస్తకంలో ఉన్నట్లు ఏదన్నా జరిగిందా చెప్పండి.
0: అది అది మరి నేను దీన్నే ఫాలో అవుతున్నాను, కాబట్టే నాకు అంత మంచి జరుగుతోంది. అర్థమైందా?
1: నిక్షేపంలో ఉన్న మీకు ఈ పిచ్చేలా పట్టుకుందండి.
0: ఇది పిచ్చి కాదు శ్రీదేవి, వాస్తవం. జీవితం అనే నౌక సక్రమంగా ప్రయాణించాలంటే తెరచాప అనే ఈ పుస్తకం ఉండాలి. నా మిత్రుడు ఈ పంచాంగాన్ని నమ్ముకుని ఎంతో కీర్తి డబ్బు గడించాడు తెలుసా?
1: ఎందుకు, ఆ మిత్రుడు ఉన్నాడా పోయాడా?
0: అలా ఎగతాళిగా మాట్లాడకూడదు. అయినా నువ్వు చేసే పని ఎవరైనా విమర్శిస్తే నీకు కోపం రాదు?
1: ఒకళ్ళు విమర్శించే పని నేనేం చేశాను చెప్పండి.
0: నువ్వు రోజుకు ఒక దేవుణ్ణి పూజిస్తున్నావు, నేనెప్పుడైనా కాదన్నానా?
1: మీలా పని మానేసి కాదుగా.
0: ఎవరు పిచ్చివారికి ఆనందం. అందుకే పెద్దలేమన్నారంటే జిహ్వకో రుచి పుర్రికో బుద్ధి అన్నారు. నా పిచ్చి నాకు ఆనందం, నీ పిచ్చి నీకు ఆనందం.
1: నా పూజల గురించి ఇంతలా విమర్శిస్తున్నారు, నా పూజల వల్ల మీకేమైనా ఇబ్బంది కలిగిందా చెప్పండి.
0: మరి చెబితే మానేస్తావా?
1: మీకు ఇబ్బంది కలిగించేది ఏమిటో చెప్పండి, అప్పుడు మానేస్తాను.
0: మన పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అయింది?
1: 7 సంవత్సరాలు అయింది.
0: మరి ఇంతవరకు మనకు పిల్లలు ఎందుకు పుట్టలేదంటావు?
1: ఏమో నాకేం తెలుసు, ఆ దేవుడిదయ్య మన మీద కలగలేదేమో.
0: దేవుడిదయ్య కాదే, ఆదివారం నుంచి శనివారం వరకు ఏదో ఒక దేవుడికి ఇష్టమైన రోజు అంటూ ఉపవాసాలుంటూ దేవుడి గదిలోనే పడుకుంటే నీకు పిల్లలు ఎలా పుడతారనుకున్నావు?
1: అయ్యో రామా, పిల్లలు పుట్టడానికే కదండి నేను చేసే పూజలన్నీ.
0: ఇంత విడమర్చి చెప్పినా నీకు అర్థం కాలేదు. సరే, ఇంతకీ నా పంచాంగం వలన, నేను ఇంట్లోనే ఉండటం వలన నీకు కలిగిన ఇబ్బంది ఏమిటి?
1: మొగుడు ఆడదానిలా ఎప్పుడు ఇంట్లోనే ఉంటే ఏ భార్య ఇష్టపడదు. ఇప్పటికైనా నా మాట విని ఆ పంచాంగం బయట పారేయండి.
0: సరే శ్రీదేవి, ఆకలేస్తుంది, త్వరగా వంట చెయ్యి.
1: మాట మారుస్తున్నారు కదూ, ఇదిగో మీరు ఆ పుస్తకం అవతల పారేసి బయటికి వెళ్ళకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను.
0: ఈ పుస్తకంలో వ్రాసిన ప్రకారం ఈ రోజంతా నేను బయటికి వెళ్ళకూడదు. నా ప్రాణాల మీద తెచ్చుకునే పనులు నేను చెయ్యను కాక చెయ్యనంతే.
1: అయితే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను.
0: నీ ఇష్టం. వస్తున్నా. సుబ్బులు నువ్వా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. త్వరగా పాత్రలు కడిగి కాఫీ పెట్టువు.
2: అత్తగే అయ్యగారు, వంటగదిలోను పెరట్లోను ఎక్కడా శ్రీదేవమ్మగారు లేరు, ఎక్కడికెళ్లారండి?
0: అలిగి పుట్టింటికెళ్ళింది. నువ్వు త్వరగా కాఫీ పెట్టివు.
2: శ్రీదేవమ్మగారు అలిగారా? ఎందుకండి?
0: నా ముఖం

0: చూసి చూసి ఆమెగారికి విసుగు పుట్టిందంట, అందుకని అలిగింది. ఆ పైన పుట్టింటికి వెళ్ళింది.
1: మీ ముఖం చూసి చూసి అంటే గుర్తొచ్చిందండి అయ్యగారు. ఒక వారం నుండి మీరు ఆఫీస్కి వెళ్తున్నట్టుగా లేదు, ఎప్పుడు నేను వచ్చేసరికి ఇంట్లోనే ఉంటున్నారండి.
0: అదేగా ఆవిడ గారి అలకకు కారణం. నేను వారం రోజుల నుండి ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నానని తగాదా పెట్టుకుని పుట్టింటికి వెళ్ళింది.
1: మీరు ఆఫీస్కి ఎందుకు వెళ్తం లేదండి?
0: ఇదిగో సుబులు, మీ అమ్మగారికి దేవుడంటే నమ్మకం ఉందా?
1: అయ్యో అదేం మాటండి, అమ్మగారు ఎప్పుడు ఏదో ఒక పూజ చేస్తనే ఉంటారుగా.
0: అవును కదా, నేనెప్పుడైనా మీ అమ్మగారిని పూజలు చేయటం తప్పు మానే అన్నానా?
1: అయ్యో మీరెందుకంటారండి?
0: అంటే ఆవిడ గారి పూజలకి నేనెప్పుడూ అడ్డు చెప్పలేదు. అటువంటప్పుడు నేను చేసే పనికి ఆవిడ అడ్డు చెప్పడం ఏమన్నా న్యాయంగా ఉందా? నువ్వు చెప్పు సుబ్బులు.
1: ఇంతకీ మీరు చేసిన పనేంటండి?
0: ఇదిగో ఈ గంటల పంచాంగంలో వ్రాసినట్లుగా నడుచుకుంటున్నాను. గంట గంటకి జరగబోయేది తెలుసు కూడా దానికి వ్యతిరేకంగా ప్రవర్తించి కష్టాలు పాలవ్వమంటుంది మీ అమ్మగారు.
1: అంటే మీరు ఈ గంటల పంచాంగాన్ని నమ్ముకుని ఉద్యోగానికి వెళ్ళటం లేదన్నమాట?
0: నేను ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నానని వారం నుండి నా ముఖం చూసి బోరు కొట్టిందంట. నేను ఆఫీస్కి వెళ్ళకపోతే తను పుట్టింటికి వెళ్తానంది. నేను ఆఫీస్కి వెళ్ళనన్నాను.
1: శ్రీదేవి అమ్మగారు పుట్టింటికి వెళ్ళారు అంతేనా?
0: అంతే. అయినా సుబ్బులు, నేను ఆఫీస్కి వెళ్ళకపోవటానికి తను అలిగి పుట్టింటికి వెళ్ళడానికి సంబంధం ఏమైనా ఉందా?
1: మీరు ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చోవటం తప్పు కదా.
0: నేను ఆఫీస్కి వెళ్ళకపోయినా ఉద్యోగం మానేసినా నా ఇష్టం. నేను ఆమె గారికి భోజనం పెట్టకపోతే నాది తప్పు.
1: అయ్యగారు కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి కదా. అయినా ప్రతి పని చేయబోయే ముందు వారం వర్జం చూసి చేయటంలో తప్పులేదు, కానీ గంట గంటకి వర్జం చూసి పని చేయాలంటే మనం ఏ పని చేయలేం కదండి. కాబట్టి ఈ విషయంలో మీదే తప్పు.
0: ఎంతైనా మీరు ఆడవాళ్ళు, అందుకే నువ్వు మీ అమ్మగారినే సమర్థిస్తున్నావు.
1: ఆడదాన్నని అమ్మగారిని సమర్థించలేదే గారు, ఏ పనైనా అతిగా చేయకూడదు, అదే మీరు చేసిన తప్పు.
0: సరే త్వరగా పని ముగించుకొని బయలుదేరు.
1: అయ్యగారు నా పని అయింది, వెళ్తున్నాను. ఇంతకీ అమ్మగారు ఎప్పుడు వస్తారండి? అసలు నేను పనికి రావాలా వద్దా చెప్పండి.
0: మీ అమ్మగారు లేకపోయినా నీ పని నీకుంటుంది.
1: అయ్యగారు మీకు వంట చేసుకోవటం వచ్చా?
0: ఆహా మహాబాగా వచ్చు. మీ అమ్మగారి కంటే బేషుగ్గా చేస్తాను వంట, కాబట్టి నువ్వు వచ్చి అంట్లు తోమి వెళ్ళు. అర్థమైందా?
1: అయ్యగారు మీరు నాతో మాట్లాడుతూనే ఉన్నారు కదా, మధ్య మధ్యలో ఆ పేజీలు తిరగేస్తున్నారేటండి.
0: సుబ్బులు నువ్వు త్వరగా బయలుదేరు, నేను మౌనవ్రతం ఆచరించాలి, ఇక నీతో మాట్లాడటం కుదరదు.
1: అంటే ఆ పుస్తకంలో ఇక్కడ నుంచి ఎవరితో మాట్లాడొద్దు, మాట్లాడితే పోట్లాట్లవుతాయి అని రాసిందా అండి?
0: ఏదో ఒకటి రాసింది గాని నువ్వు ముందెళ్ళు.
1: వెళ్తున్నాను. ఏంటి గడియారం చూస్తున్నారు, ఇక మాట్లాడడం మానేశారా? ఓహో సైగలు చేస్తున్నారంటే మౌనం వ్రతం పట్టారన్నమాట.
2: ఎవరండి ఇంట్లో?
1: ఎవరండి మీరు? చుట్టాలు వచ్చినట్టుగా లోపలికి వచ్చేసారు.
2: నా పేరు దేవుడు.
1: దేవుడా? అంటే ఇప్పుడు నేను మీకు కొబ్బరికాయ కొట్టాలా? అయ్యగారు దేవుడు అంటండి. ఏటి నేను వెళ్ళిపోనా? వద్దా వద్దా. సరే సరే ఉంటాలండి.
2: ఇంతకీ ఇదే నా ఇల్లు.
1: ఇది ఇల్లు కాక మరేమనుకుంటున్నారు? దేవుడు గారు మీ చేతిలో ఉన్న అట్ట ముక్క మీద ఏదో ఆసుంది, ఏంటండి అది?
2: ఇదే టాయిలెట్ బోర్డు.
1: అంటే?
2: ఓ నీకు ఇంగ్లీష్ రాదు కదూ, దీని మీద ఇల్లు అద్దెకి ఇవ్వబడును అని రాసుంది. ఇది బయట గేటుకి వేలాడదీసింది.
1: మీరు ఇల్లు అద్దెకి కావాల్సి వచ్చారా? అబ్బా అయ్యగారు మీ మౌనవ్రతం నా చావుకొచ్చిందండి. ఏంటి దేవుడు గారు మీకు తెలవదు అంటున్నారా? అలాగే అబ్బా అలాగేనండి, నేను అడుగుతానుగా.
2: ఇంతకీ నీ పేరేమిటో చెప్పు.
1: మీరు అడగలేదు, నేను చెప్పలేదు.
2: చమత్కారమే, ఇప్పుడు అడుగుతున్నాను నీ పేరేమిటి?
1: నా పేరు అండి సుబ్బులండి.
2: చూడు సుబ్బులు, నేను మీ అయ్యగారు చిన్ననాటి స్నేహితులు.
1: అదిగో మా అయ్యగారు కాదని సైగ చేస్తున్నారండి.
2: ఇంతకీ మా వాడు ఇల్లు ఖాళీ చేస్తున్నాడా ఏమిటి?
1: ఎందుకలా అడిగారండి?
2: బయట బోర్డు పెడితే.

0: విష్ణు.
1: అయ్యగారు, మీరు ఇల్లు కాలిసి వస్తున్నారా అని మీ స్నేహితుడు గారు అడుగుతున్నారండి. ఏంటి ఇన్ని మీ స్నేహితుడు కాదా? ఏంటి ఏంటో రండి బాబో. బాబా, నాకంత అయోమయంగా ఉంది. దేవుడు గారు ఒక రకంగా, మీరు ఒక రకంగా చెప్పి నన్ను తిక్కుమక్క పెట్టేస్తున్నారండి. ఇదిగో దేవుడు గారు, మీరేంటి ఎల్లి దర్జాగా సోఫాలో కూర్చున్నారు? మా అయ్యగారు మీరు ఎవరో తెలియదంటుంటే.
2: వాడు అలాగే అంటాడులే, అయినా నుంచొని నుంచొని కాళ్ళు పీకుతున్నాయి. మీ అయ్యగారి మూగ సైకిల్కి నువ్వు వేరే అర్థం చేసుకుంటున్నావు, కానీ నన్ను కూర్చోమని కూడా చెప్పలేదు. అయినా స్నేహితుడు, వాడింట్లో నాకు మొహమాటం ఎందుకు? వాడు అలాగే అంటాడులే.
1: అదిగా, మా అయ్యగారు మీరు కూర్చోటానికి ఇల్లేదు, బయటకు పంపించమంటున్నారండి. ముందు మీరు ఆ సోఫా నుండి లేచి బయటకు నడవండి.
2: పిచ్చి సుబ్బుడు, మీ అయ్యగారు నన్ను బయటకు వెళ్ళమని అనడం లేదు.
1: మరి
2: అదిగో వాడి కేసు చూడు.
1: గుడ్లు
2: రవడం, ఆ చేతులు ఊపడం,
1: అవునండి,
2: అన్ని నిన్ను తిడుతున్నట్లుగానే ఉంటున్నాయి కదా.
1: నన్ను తిడుతున్నారా? ఎందుకండి?
2: ఎందుక, అరే రాక రాక నా స్నేహితుడు ఇంటికి వస్తే కనీసం కాఫీ ఇచ్చావా అని కోప్పడుతున్నాడు.
1: నాకు మా అయ్యగారు అలా అంటున్నట్టుగా లేదేంటండి.
2: నువ్వు నాకు మంచి కాఫీ పెట్టి తీసుకురా, వద్దు అంటాడేమో చూద్దాం.
1: ఇదిగో దేవుడు గారు, మా అయ్యగారు వంటగదిలోకి వెళ్ళొద్దని నాకు అడ్డుగా నిలిచినారు చూడండి.
2: చూసావా సుబ్బులు, ఇంతకాలమైనా మా వాడికి నా మీద ప్రేమ, ఈ సుమ్మంతైనా తగ్గలేదు.
1: అరే కాఫీ ఇవ్వద్దని సైగ చేస్తే మా అయ్యగారికి మీ మీద ప్రేమ తగ్గలేదు అంటారేటండి?
2: మీ అయ్యగారి ఉద్దేశం ఏమిటంటే, ఇప్పుడు ఎండ మండిపోతుంది, బయట వాతావరణం వేడిగా ఉంటే కాఫీ ఇస్తావా, బయటకు వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకురా, నేను డబ్బులు తర్వాత ఇస్తానని చెప్పు కొట్టువాడికి అంటున్నాడు.
1: అవునా?
2: వాడి మోగ సైకిలు నీకు అర్థం కావడం లేదు సుబ్బులు. చూడు సుబ్బులు, మేము చిన్నతనంలో ఇలా మూగ సైకిల్తోనే మాట్లాడుకునేవాళ్ళం.
1: అలాగే దేవుడు గారు, ఐసీఎన్ నాకు తెలియదు కదండి. అంటే అయ్యగారు మీకు చల్లగా డ్రింక్ తెమ్మన్నారన్నమాట.
2: మాటే కదా,
1: ఇప్పుడే వెళ్తున్నారండి. మా ఖాతా కొట్లో చల్లటి డ్రింక్ తెస్తానే. ఇదిగో దేవుడు గారు, మళ్ళీ ఇదేంటి, మా అయ్యగారు నన్ను బయటకు వెళ్ళనీకుండా దారికి అడ్డంగా నిలిచేస్తున్నారు.
2: ఓ సుబ్బులు, అది కూడా ఆటలో ఒక భాగమే. అలా పని చెప్పినట్లు చెప్పి ఆ పని చేయకుండా అడ్డుపడితే మీ అయ్యగారిని తప్పించుకుని వెళ్ళి ఆ పని చేసుకురావాలి. అర్థమైందా?
1: అదన్నమాట సంగతి. ఇప్పుడు అర్థమైందండి. అంటే మా అయ్యగారిని పక్కకు తోసేసి బయటకు వెళ్ళాలన్నమాట.
2: ఇప్పుడు అర్థమైంది సుబ్బులకి.
1: నేను మా అయ్యగారిని ఇట్ట పక్కకి తోసేసి ఇదిగా తోసేసాను. ఇదిగా ఇప్పుడు బయటకు వెళ్తున్నానండి, మీకు చల్లటి డింక్ తెస్తానే.
2: అబ్బో అబ్బో సుబ్బులు, నువ్వు చాలా తెలివి గలదానివి, ఇట్టే చెప్తే అట్టే పట్టేశావు. తొందర ఏమి లేదు, తాపీగా తీసుకురా. ఏమిటో అలా చూస్తున్నావు, ఏమిటలా చూస్తున్నావు, ఏమిటి ఎందుకు సైగ చేస్తున్నావు రా? నొప్పిగా ఉందా అండి? మీరింకో 10 నిమిషాలు ఓపిక పడితే నా పని నేను ముగించుకుని వెళ్తాను. ఏమిటి సైగ చేస్తున్నావు, కట్టుకోని వండి తాళ్లతో పిడుగులాడకు, మౌనవ్రతం దెబ్బతింటుంది.
1: ఇదిగోండి దేవుడి గారు కూల్ డ్రింక్. ఏంటి కదలు ఎవరూ లేరు, దేవుడి గారు ఎక్కడికి వెళ్ళారు? ఇదేంటి అయ్యగారు చేతులు కట్టేసినాయి, నోట్లో గుడ్డలు కూడా కుక్కున్నాయిటండి, ఎవరు కట్టేశారు అయ్యగారు మిమ్మల్ని? అలాగే అలాగే కట్లు ఊడదీనా, ఊడదీస్తున్నాను. ఇదిగో నోట్లో ఉన్న గుడ్డలు కూడా తీసేశాను.
3: సుబ్బుడు ముందు వాడు ఎటుపోయాడు చూడు.
1: అయ్యగారు మీ మౌనవ్రతం అయిపోయిందా? అయినా మీ ఫ్రెండ్ ఏడి కనిపించడే, డింకు తాకుండా వెళ్ళిపోయాడేటండి.
3: అబ్బాబ్బాబ్బా, వాడు నా స్నేహితుడు కాదని చెప్తున్నా వినిపించుకోకుండా వాడికి రాచ మర్యాదలు చేసావు. వాడో దొంగపీనుగా నన్ను కట్టిపడేసి అందినంత వరకు దోచుకుపోయాడు.
1: దేవుడు దొంగ అయ్యగారు, నేను దేవుడిని దొంగ.

0: అంటే నమ్మలేకపోతున్నానండి.
1: సుబ్బులు, వాడేమన్నా శ్రీ మహావిష్ణువు అనుకున్నావా? మామూలు మనిషేనే, దేవుడు అని దొంగ పేరు తగిలించుకుని దొంగతనాలు చేస్తున్నాడన్నమాట.
0: సరే, ముందు ఈ చల్లటి డింక్ తాగండి. ముందు
1: చీ నోర్మే, ఆ దొంగ వేదవు పట్టుకోమంటే ఇక్కడే ఉండి కబుర్లు చెబుతావేంటి?
0: డింక్ కూల్ డ్రింక్ తగ్గిపోతుందని తాగమన్నానండి. మీరు తాగకపోతే నేనే తాగేస్తాను. తాగినా?
1: తాగి త్వరగా వెళ్ళి వాడిని పట్టుకో సుబ్బులు.
0: అయ్యగారే, ఈ ఖాళీ సీసా కొట్లో ఇచ్చి దేవుణ్ణి ఎదుగుతానండి. కనబడితే తెస్తానండి, లేకపోతే మళ్ళీ ఇక్కడికి రానండి.
1: ఎలా కూడా తగలడు, త్వరగా వెళ్ళు నువ్వు.
2: అల్లుడు గారు, మీ పద్ధతి నాకేం నచ్చలేదండి.
1: మీ అమ్మాయికి కూడా నా పద్ధతి నచ్చలేదంట, అందుకే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని వెంట పెట్టుకొచ్చింది.
2: అసలు నీ భార్యను మా ఇంటికి పంపడంలో నీ ఉద్దేశం ఏమిటి? నువ్వు పెళ్లి చేసుకుని మాట్లాడితే నీ భార్యను మా ఇంటికి పంపించడానికా? నీ భార్యను మాట్లాడితే మా ఇంటికి పంపించడానికి కాదు, ఆ విషయం గుర్తుంచుకో.
1: నేనేం పంపించలేదు మీ ఇంటికి, మీ అమ్మాయే నా మీద పోట్లాడి మీ ఇంటికి వచ్చింది.
2: మీ భార్యాభర్త ఇద్దరు పోట్లాడుకున్నా మాట్లాడుకున్నా మీ ఇంట్లోనే చేయండి, అర్థమైందా? ఈసారి నీ భార్య నా ఇంటికి రావడానికి వీల్లేదు. ఇదిగో నీ భార్య శ్రీదేవి, నీకు అప్పగించి వెళ్ళడానికి వచ్చాను. అప్పగించాను, నేను వెళ్తున్నాను.
3: నాన్నా!
2: ఏమిటి కూతురా, చెప్పు.
3: అది కాదు నాన్నా.
2: చూడమ్మా, నీకు అక్కడే చెప్పాను, ఇప్పుడు చెబుతున్నాను. నేను నీకు పెళ్లి చేసి పంపించింది మాట్లాడితే నువ్వు అడిగి పుట్టింటికి రావడానికి కాదు.
3: ఆయనేమో ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని నన్ను వేధిస్తున్నారు. ఆ పోరు పడలేక పుట్టిళ్ళని మీ ఇంటికి వస్తే మీరేమో కన్న తండ్రి అయ్యుండి కూడా వెంటనే నన్ను ఇక్కడ తీసుకొచ్చేశారు. ఏదో అల్లుడిని కోపడతారనుకుంటే నన్ను ఇక్కడ దిగివెచ్చి మీరు మాత్రం చక్కగా వెళ్ళిపోతానంటున్నారు. ఇంత కఠినంగా ప్రవర్తించడం ఏమైనా బాగుందా నాన్న?
2: ఇందులో కాఠిన్యం ఏమీ లేదమ్మా. భార్యాభర్తల తర్వాత కాపురంలో చిన్న చిన్న తగాదాలు వస్తూ ఉంటాయి, వాటిని సామరస్యంతో పరిష్కరించుకోవాలి. గాని ఇలా దూరంగా పారిపోతే సమస్యలు ఎలా పరిష్కరింపబడతాయి?
1: అది అది అలా గట్టిగా బుద్ధి చెప్పండి మామయ్య గారు. మాట్లాడితే పుట్టింటికి వెళ్తాననకుండా గట్టిగా చెప్పండి. అబ్బా, ఇలా కన్న కూతురని కూడా చూడకుండా కేకలేసే మామగారు దొరకటం నా అదృష్టం.
2: శ్రీహరి, మరి నువ్వు చేసిన పని ఏమిటయ్యా?
1: నేనేం చేశాను మామయ్య గారు?
2: ఏం చేశాడు నన్ను అడుగుతున్నావా? ఇంత వయసు వచ్చింది, చిన్నపిల్లాడు ఆ గంటల పంచాంగం చూస్తూ వారం వద్యం అంటూ ఆ ముహూర్త ప్రకారంగా పనులు చూస్తున్నావట, అసలు నీకు పిచ్చలా పట్టిందయ్యా?
1: అంత మాత్రానికే నన్ను నేరస్తుని చేసి మీ దగ్గరకొచ్చి మిమ్మల్ని తీసుకొచ్చి నన్ను దోషిని చేసి మిమ్మల్ని జడ్జి చేసింది మీ అమ్మాయి.
2: శ్రీదేవి నన్ను తీసుకురాలేదు, శ్రీదేవిని నేనే తీసుకొచ్చాను. చూడు శ్రీహరి, ఇంకా మీరు చిన్నపిల్లలు కాదు, మీ పెళ్ళి 7 సంవత్సరాలు అయింది, ఇంత వయసు వచ్చింది. ఇన్నాళ్ళు మీ సంసార జీవితంలో మంచి చెడు గురించి విశ్లేషించుకునే జ్ఞానం లేకుండా పోయిందేమయ్యా?
3: అది అలా గడ్డి పెట్టండి నాన్నగారు, అప్పుడు గాని బుద్ధి రాదు. అడిగే వాళ్ళు లేరు కదా అని ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు నాన్నగారు.
1: మాయా, ఒక వారం నుంచి ఇంట్లో ఉన్నానని, గంటల పంచాంగం చూస్తున్నానని విసుక్కుని కాపురం కూడా కాలదనుకుని మీ ఇంటికి వచ్చింది కదా మీ అమ్మాయి. మరి నేను 7 సంవత్సరాల నుండి ఆవిడ గారి పూజల పిచ్చిని భరించడం లేదు.
2: హరిహరి, దేవుణ్ణి పూజించడం తప్ప.
1: రోజుకో దేవుణ్ణి పూజిస్తూ మొగుణ్ణి నన్ను మర్చిపోవడం తప్పు కాదా?
2: అంటే నిన్ను సరిగ్గా చూసుకోవడం లేదా?
1: సరిగ్గా అంటే సక్రమంగా చూసుకోవట్లేదు, అదే నా బాధ.
3: ఏమండి, నేను మిమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదు, నా మీద నిందలేస్తున్నారు.
2: అమ్మా శ్రీదేవి, కాసేపు నువ్వు మాట్లాడకు. శ్రీహరి, అసలు నీ మనసులో ఉన్నదేమిటో సంకోచించకుండా చెప్పు.
1: ఏం చెప్పమంటారు మావయ్య నా బాధ? మీ అమ్మాయి నన్ను పెట్టే ఇబ్బంది చెప్పుకునేది కాదు, చెప్పినా తీరేది కాదు.
2: చూడు శ్రీహరి, అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు, అలాగే చెప్పుకుంటే నీ బాధ తీరుతుంది, కాబట్టి నీ బాధ ఏమిటో చెప్పు నాయనా.
1: మావయ్య గారు, మీరంత ఇదిగా అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాను. మీ అమ్మాయి రోజుకో దేవుణ్ణి పూజిస్తూ అదే పిచ్చులో పడి కొట్టుకుపోతుంది. అసలు మాకు ఇన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఏమిటనుకుంటున్నారు? మీ అమ్మాయికి పూజ గదే పడక గది, అర్థమైందా మామయ్య గారు?
2: శ్రీదేవి, అల్లుడు చెప్పేది నిజమేనా?
3: నాన్నగారు, అది అది
2: ఇంకేం మాట్లాడు, నేను చెప్పేది విను. ఈ రోజు నుండి నువ్వు రోజుకో దేవుణ్ణి పూజించడం మానేయాలి, తర్వాత పూజ గదిలో పడుకోవడం కూడా మానేయాలి, అర్థమైందా? ఏమిటే మాట్లాడు, ఏమిటి?
3: అలాగే నాన్నగారు, కానీ మీరు కూడా దేవుణ్ణి పూజించడం మానేయమంటాం.
2: శివ శివ, దేవుడి పూజ

0: ఏమంటాం లేదు, భక్తిలో పడి నీ భర్తను సంసారాన్ని విస్మరించవద్దంటున్నానమ్మా.
1: నాన్నగారు, నేను ఆయన బాగానే చూసుకున్నాను నాన్నగారు. ఆయనే నా మీద లేనిపోని జాడీలన్నీ చెబుతున్నారు.
2: మామయ్య గారికి నేనేమి చాడీలు చెప్పడం లేదు, జరిగిన వాస్తవాన్నే చెప్పాను.
0: సరే సరే, ఇక నేను బయలుదేరతాను.
2: అదేమిటి మామయ్య గారు, నా సమస్య పరిష్కరించకుండా?
1: నా సమస్య కూడా?
0: సరే, మీ ఇద్దరు అనుకునే సమస్యలు అంత పెద్దవేమి కాదమ్మా. ఇద్దరు కూర్చొని ప్రశాంతంగా చర్చిస్తే అదే పరిష్కరింపబడుతుంది. అంత తీరిక మీ ఇద్దరికి లేదు కాబట్టి మీ ఇద్దరు పెద్దవాడిగా మీ మీ సమస్యల్ని నన్నే పరిష్కరించమంటున్నారు కాబట్టి చెబుతున్నాను. వినండి, ఇక నుండి శ్రీదేవి, నువ్వు పగలు ఎన్ని దేవుళ్ళు పూజించినా రాత్రికి నీ దేవుడు నీ భర్తే కావాలి. చూడు, అతని మాటకు ఎదురు చెప్పకూడదు. అల్లుడు, నువ్వు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి, గుర్తుందా?
1: అర్థమైంది నాన్నగారు, ఇక నుంచి మీరు చెప్పినట్లే నడుచుకుంటాను.
2: మావి గారు, ఇక నుంచి నేను కూడా మీ అమ్మాయిని బాగా, కాదు కాదు కాదు కాదు, చాలా బాగా చూసుకుంటాను.
0: అల్లుడు, మా అమ్మాయిని బాగా చూసుకోవడం లేదన్నది కాదు ఇప్పుడు సమస్య. ఆ పంచాంగాన్ని అవతల పారేసి నువ్వు ఇదివరకు ఆఫీసుకు వెళ్ళాలి. వెళతావా మరి?
2: గ్రహాల కదలికలను బట్టి ప్రవర్తిస్తే మంచి జరుగుతుందన్నారు, అది నా కాపురం కూల్చే వరకు వచ్చింది. కాబట్టి మామయ్య గారు, జరిగిన తప్పు మళ్లీ చేయనని మీకు మాటిస్తున్నాను.
0: శుభం.
2: ఇదివరలా యథావిధిగా ఆఫీసుకు వెళ్తాను.
3: బాగుంది అల్లుడు,
0: మీ ఇద్దరు చిలకా గోరికలా కాపురం చేసి
3: త్వరగా నాకు మనవండి ఇవ్వండి, ఇక నేను వెళ్ళొస్తాను.
2: వెళ్లాల్సిందేనా మామయ్య గారు?
0: వెళ్ళక,
3: పానకంలో పడకలా మీ ఇద్దరి మధ్య ఉండమంటావా ఏమిటి? వస్తాను.
2: ఏమిటే, మీ నాన్న వెళ్ళిన వైపే చూస్తున్నావు, నా వైపు చూసేదేమైనా ఉందా లేదా?
1: మీ వైపు రాత్రికి మాత్రమే చూడమన్నారు మా నాన్నగారు.
2: శ్రీదేవి, మనిద్దరం భార్యాభర్తలమే, అదీకాక ఇప్పుడు మనిద్దరమే ఉన్నాం, రాత్రి అయ్యే వరకు మనం ఒకరినొకరు చూసుకోకూడదన్న నియమం ఏమీ లేదు కాబట్టి దేవి గారు కాస్త మా మీద దయ చూపించకూడదు.
1: మీరెప్పుడు చూసి ఆ పంచాంగం ఉండగా నేనెందుకు లేండి?
2: ఇదిగో ఇదిగో ఇదిగో, ఇప్పుడే ఈ గంటల పంచాంగాన్ని అవతల పడేస్తున్నాను.
1: అయితే నేను ఇప్పుడే తలపేసి వస్తాను.
2: యాహూ.

వర్జ్యం నాటిక మీరింతవరకు విన్నారు. రచన శ్రీ పాసం గోపాలకృష్ణమూర్తి. ఇందులో శ్రీహరి, శ్రీ గాదె నాగభూషణం, శ్రీదేవి, శ్రీమతి పి శ్రీరత్నమాల, సుబ్బులు, కుమారి వెంపటి వసంతరాగిణి, దేవుడు శ్రీ విబి నారాయణ పాత్రుడు, మావయ్య శ్రీ ఏబి రమణారావు, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 10 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ఆపాత మధుర గీతాలు కార్యక్రమంలో ముందుగా ఆపత్ బాంధుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, గీత రచన సిరివెన్నెల.

కార్యక్రమంలో చివరిగా వినండి జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, గీతరచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: क्योंकि उसको ईज ऑफ डूइंग बिजनेस नहीं है, तो वो आधी प्रोजेक्ट करता था, क्रेडिटर्स के रूप में उसके ऊपर ये प्रेशर बढ़ जाता था, उसके आए हुए एडवांस के पैसे वो दूसरे प्रोजेक्ट में लगा देता था। और इसमें कहीं पे भी, जिसको यूएस में 2008 में प्रसिद्ध रूप से कहा गया सब प्राइम क्राइसिस
1: जी,
0: तो सब प्राइम बेसिकली क्या था?
1: यही था।
0: तो क्रेडिट के ऊपर क्रेडिट लिया हुआ है, तो उसका वो कहीं ना कहीं तो वो चेन ब्रेक होनी है, तो वो चेन ब्रेक होती थी और वो प्रोजेक्ट खटाई में पड़ जाता था। लेकिन जिसने उसमें घर बुक किया हुआ है, वो सामान्य खरीदार, उसका क्या? अब उसके पास ग्रीवेंस रिड्रेसल मैकेनिज्म है। तो रेरा एक ऐसी अथॉरिटी है जिसने लैंड अलॉटमेंट से लेकर फाइनल डिलीवरी तक उस प्रोजेक्ट को सुपरवाइज करने का एक डिजिटाइज मैकेनिज्म भी बनाया है। और इसमें कहीं पे कुछ डिलीवरी में गड़बड़ी होती है तो वो जो घर खरीदने वाले हैं उनके लिए उसका एक ग्रीवेंस रिड्रेसल मैकेनिज्म भी दिया है। दो तीन प्रोजेक्ट आप देखेंगे दिल्ली एनसीआर में ही, बड़े बड़े प्रोजेक्ट, बड़े बड़े बिल्डर्स के, जो आधे अधूरे पड़े हुए थे वो दूसरे बिल्डर को हैंड ओवर करके कंप्लीशन करने के ऑर्डर्स हुए हैं। ये कितनी बड़ी राहत है जो सर्वसामान्य व्यक्ति जीवन भर की पूंजी इकट्ठा करके 40-50 लाख जो भी है उसको इकट्ठा करके कोई घर बुक कर लेता है, एडवांस पहला 10-20 लाख का कर देता है और उसके बाद उसको लगता है 5 साल हो गए यार घर ही नहीं मिल रहा है। तो मुझे लगता है कि एक ईज ऑफ डूइंग बिजनेस के साथ साथ ईज ऑफ लिविंग जो है वो भी उसके कारण बड़ा है,
1: और साथ ही टाइम लाइन आ जाने से लोगों का कॉन्फिडेंस बढ़ जाता है कि तब तक तो हमारा घर मिल ही जाएगा। जन सेवा से देश सेवा, आज के एपिसोड में हम चर्चा कर रहे थे व्यवस्था में बड़े बदलावों को लेकर, खासकर कानून और संस्थानों को लेकर। और आज की चर्चा से ये स्पष्ट हुआ कि किसी भी देश की प्रगति में कानूनों का आधुनिकीकरण, संस्थानों की मजबूती और प्रशासनिक सुधार महत्वपूर्ण भूमिका निभाते हैं। आज हमने शासन, अर्थव्यवस्था, न्याय व्यवस्था और संस्थागत बदलावों के विभिन्न पहलुओं पर चर्चा की अपने दो बेहद खास मेहमानों के साथ, प्रफुल्ल केतकर पॉलिटिकल एनालिस्ट और आशीष कुमार पांडे एडवोकेट हैं सुप्रीम कोर्ट में। आप दोनों का बहुत बहुत धन्यवाद।
0: नमस्कार।
2: नमस्कार। विशेष श्रृंखला जन सेवा से देश सेवा के 14वें संस्करण में आप सुन रहे थे परिचर्चा, व्यवस्था में बड़े बदलाव, कानून और संस्थान। इसमें भाग ले रहे थे वरिष्ठ पत्रकार प्रफुल्ल केतकर और सुप्रीम कोर्ट में एडवोकेट आशीष कुमार पांडे। कार्यक्रम का संचालन कर रहे थे हर्ष रंजन। यह कार्यक्रम आकाशवाणी के समाचार सेवा प्रभाग द्वारा प्रस्तुत किया गया। इसे आप हमारे मोबाइल ऐप न्यूज ऑन AIR और यूट्यूब चैनल न्यूज ऑन AIR ऑफिशियल पर भी सुन सकते हैं। इस कार्यक्रम के संबंध में अपनी प्रतिक्रिया आप हमें ईमेल या व्हाट्सएप के माध्यम से भेज सकते हैं। ईमेल का पता है airnsdtalks@gmail.com और व्हाट्सएप नंबर है 9289094044।
3: మీరింతవరకు జనసేవయే దేశ సేవ ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాలలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు సూక్తి సుధా సమర్పణ, శ్రీ ఎస్ఎల్ వెంకట సూర్యనారాయణమూర్తి. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో సాంప్రదాయ కీర్తనలు, సనతి గీతాలు వింటారు. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తదానం, ప్రాణదానం ఈ అంశం గురించి డాక్టర్ ఎస్ మదన్మోహన్ గారి ప్రసంగం వింటారు. తర్వాత చేకూరి రామారావు గారి జయంతి సందర్భంగా భాషా శాస్త్ర పరిశోధన ఆచార్య చేకూరి రామారావు గారి జీవిత విశేషాలు వింటారు. శ్రీ పి సాంబశివరావు గారి ప్రసంగం వింటారు. చివరిగా శ్రీమతి కె పుష్పావతి గారి కథానిక అభిషేకం వింటారు. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ అరియకుడి రామానుజ అయ్యంగారి గారి గానం వింటారు. ఇక 12:40 జానపద కళారూపం కార్యక్రమంలో పర్యావరణ కాలుష్య నియంత్రణ, శ్రీ వీర్నాల రమేష్ బాబు బృందం వారి బుర్రకథ వింటారు. 1:30 గ్రామలక్ష్మి కార్యక్రమంలో మహిళల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వ పథకాలు, శ్రీమతి పింగళి భాగ్యలక్ష్మి గారి ప్రసంగం వింటారు. తర్వాత లలిత గీతం, అలాగే విటమిన్ B12 ప్రాముఖ్యత గురించి విశేషాలు తెలుసుకుంటారు. చివరిగా లలిత గీతం ప్రసారమవుతుంది. ఇక సాయంత్రం 4:30 శ్రీహరికోట.

8వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీ టి జయరాం, విద్యార్థిని బి ప్రణవాక్షర్. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో మెరుగైన జీవితం కోసం పోషకాహారంపై అవగాహన. శ్రీమతి కృష్ణవేణి గారి ప్రసంగం వింటారు. తర్వాత జానపద గీతం. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలు, మాతృభాషల పరిరక్షణ గురించి టీసీఆర్ అండ్ టీఐ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ వి సముజ్వల గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడుతుంది. ఇక 10:00 జాతీయ ప్రాంతీయ జానపద లలిత సంగీత కార్యక్రమంలో తులిరేఖ దత్తా గారి లలిత సంగీతం, తర్వాత వందనా కుమారి గారి జానపద సంగీతం వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి వెలువడుతుంది. 11:10 జనసేవయే దేశసేవ ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాలలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఒక మంచి మాట, తన అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 11:47 దాటి 30 సెకండ్లు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై మీడియం వేవ్పై సమాప్తం. FM 102.2 మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. రేపు ఉదయం 5:48 మా ఉదయం ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం.